0: வந்தே மாதரம்.
1: வந்தே மாதரம் சுஜலா சுஃபலா மலய ஜீதலா.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 17వ తేదీ సోమవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత విషయానికి వస్తే, హిందీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కథకుడు, నవలా రచయిత అమృత్లాల్ నాగర్ జయంతి నేడు.

1916 ఆగస్టు 17 తేదీన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో కోకుల్పురా ప్రాంతంలో అమృత్లాల్ నాగర్ జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆయనకు పుస్తకాలు చదవడం, సాహిత్యంపై ఆసక్తి పెరిగింది. ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండడంతో ఆయనలో చదువుపై ఆసక్తి మరింత పెంచింది. ఆయన కేవలం కథలు, నవలలు రాసిన రచయిత మాత్రమే కాదు, సమాజాన్ని దగ్గరగా చూసిన రచయిత, సామాన్య మనిషి జీవితాన్ని అర్థం చేసుకున్న రచయిత. మన చుట్టూ కనిపించే మనుషుల బాధలు, సంతోషాలు, ఆశలు, ఆలోచనలు, సమస్యలను తన రచనల్లో సహజంగా చూపించిన రచయిత ఆయన. అందుకే ఆయన రచనలు చదువుతూ ఉంటే అది కేవలం ఒక కథ చదువుతున్న అనుభూతి కాదు, మన చుట్టూ ఉన్న మనుషుల జీవితాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది.

అమృత్లాల్ నాగర్ స్వయం కృషితో ఎంతో విస్తృతమైన జ్ఞానాన్ని సంపాదించారు. సాహిత్యం మాత్రమే కాదు, చరిత్ర, సమాజం, సంస్కృతి వంటి అనేక విషయాలపై ఆయనకు మంచి అవగాహన ఉండేది. ఆయన రచనా ప్రయాణం చాలా చిన్న వయసులోనే ప్రారంభమైంది. 1928లోనే ఆయన రాసిన ఒక కవిత ప్రచురితమైంది. ఆ తర్వాత కథలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు, వ్యంగ్య రచనలు, బాల సాహిత్యం, పరిశోధన రచనలు, ఇలా ఎన్నో ప్రక్రియల్లో ఆయన తన ప్రతిభను చూపించారు.

అమృత్లాల్ నాగర్ రచన ప్రముఖ రచనలు మహాకాల్, భూందౌర్ సముద్ర, శత్రంజ్ కే మొహరే, అమృత్ ఔర్ విష్, మానస్ కా హంస్, ఖంజన్ నయన్, అగ్నిగర్భ, కర్వట్ వంటి నవలలు ఉన్నాయి. వీటిలో భూందౌర్ సముద్ర గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. ఒక వ్యక్తి ఒక చిన్న బిందువులా కనిపించినా అతను సమాజమనే సముద్రంలో భాగమే అన్న భావన వచ్చేలా ఈ రచన సామాజిక జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. లక్నోలో మధ్యతరగతి సామాజిక జీవితాన్ని సజీవంగా చూపించిన ముఖ్యమైన నవలగా ఇది సాహిత్య ప్రపంచంలో గుర్తింపు సాధించింది. అలాగే అమృత్ ఔర్ విష్ ఆయనకు ఎంతో మంచి పేరు తీసుకొచ్చిన మరో రచనగా మనం చెప్పుకోవచ్చు. ఈ నవలకు 1967 సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఇక 1967 సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న అమృత్లాల్ నాగర్ భారత ప్రభుత్వం 1981 పద్మభూషణ్ పురస్కారంతో ఆయన్ను సత్కరించింది. 1989 సాహిత్య అకాడమీ ఫెలోగా కూడా ఆయనకు ఆయన పేరు నమోదైంది. ఇలా అమృత్లాల్ నాగర్ రచనలో ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంటుంది. కేవలం పుస్తకాల్లో ఉన్న సంఘటనలు ఆయన చూడలేదు, చరిత్ర వెనుక ఉన్న మనుషులను ఆయన చూశారు, వారి జీవితాలను తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నం చేశారు. అందుకే ఆయన రచనలో చరిత్ర, సంస్కృతి, సామాజిక జీవితం అన్నీ కలిసిపోతాయి.

ఇంతవరకు శ్రోతలు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు. ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

ఇంతవరకు శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఇంతవరకు శ్రోతలు అర్చనా కార్యక్రమంలో భక్తికి తెలివినారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 30 నిమిషాలు. ఇప్పుడు విందాం సూక్తిశుద్ధ. ఈనాటి సూక్తిశుద్ధ వ్యాఖ్యాత కందూరు రాజా గారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మనం ఏ పని చేయడానికైనా కావలసిన దృఢ సంకల్పం మరియు ఆ పని చేసేటప్పుడు మనం చూపేటటువంటి ఏకాగ్రతనే మానసిక శక్తి అంటారు. ఈ మానసిక శక్తి బయట నుంచి రాదు, మనలోనే ఉంటుంది. ఇది ఎలా అంటే ఒక నేలలో నిద్రిస్తున్నటువంటి విత్తనం లాగా ఉంటుంది. దీనికి ఎరువు వేసి నీళ్లు పోస్తే విత్తనం మొలకెత్తినట్టే ఇతరులు ప్రేరణ వలన మన మనసులోని మానసిక శక్తి బయటకు వస్తుంది. లంకని సీతమ్మవారి జాడ కొనుక్కోవడానికి లంకకు వెళ్ళడానికి సముద్రాన్ని దాటవలసి వచ్చినప్పుడు వానరులందరూ కూడా వారి వారి శక్తిని బహిర్గతం చేస్తూ సముద్రాన్ని దాటలేను అని చెప్తారు. కానీ జాంబువంతుల వారు హనుమంతుని శక్తి గుర్తు చేయగానే వారిలోని ప్రేరణ వలన మానసిక శక్తి బయటకు వచ్చి నేను సముద్రాన్ని దాటగలను అని గట్టి నమ్మకంతో చెప్తాడు. అలా ఈ శక్తి వస్తుంది. అలానే ఏకాగ్రత వల్ల మానసిక శక్తి పెరుగుతుంది. హనుమ తనలోని ఉన్న ఈ శక్తి బహిర్గతమైందే కానీ బయట నుంచి రాలేదు. పూర్వం ఋషులు ఏకాగ్రతతో ధ్యానం చేసి భగవంతుని ప్రసన్నం చేసుకుని ఎన్నో వరాలను పొందారు. ఏకాగ్రత అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఏకాగ్రత లేకుండా ఏదీ సాధించలేం. అందుకే

0: పూర్వం నుంచి కూడా ఏకాగ్రత పరీక్షించాల్సిన విషయంలో గురువులు శిష్యులకు అనేక పరీక్షలు పెట్టడం జరిగింది. మరి కౌరవుల పాండవుల గురువు అయినటువంటి కృపాచార్యుల వారు విలువిద్యలో కౌరవ పాండవుల యొక్క ఏకాగ్రత దృష్టిని పరీక్షించడానికి ఒక చెట్టుపై ఉన్న పక్షి యొక్క కన్నుని చూపెట్టి గురు పెట్టవలనని, అప్పుడు నీకేమి కనపడుతూ ఉంది అని శిష్యులను అడగగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమాధానాన్ని చెప్పడం జరిగింది. వారిలో అర్జునుడు మాత్రమే సరైన సమాధానాన్ని, కన్ను ఒక్కటే కనపడుతోంది అని చెప్పడం జరిగింది. అంటే అర్జునుని యొక్క ఏకాగ్రతని ఆయన ఆ విధంగా పరీక్షించాడు. దీనిని బట్టి మానసిక శక్తి విషయంలో ఏకాగ్రతకున్నటువంటి ప్రాధాన్యత ఎంతో అర్థమవుతుంది. ఏకాగ్రత అంటే భావాలను జీర్ణించుకునే శక్తిని పెంపొందించుకుంటూ అభ్యసనా కాలాన్ని తగ్గించుకోవడమే. దీనిని సాధించాలంటే మరి దృఢ సంకల్పం చాలా అవసరం. దృఢ సంకల్పం అంటే ఒక పనిని ఊహించుకొని ఆ పనే చేయాలనే ఒక పట్టుదలను పెంపొందించుకోవడం. మహాభారతంలో ఏకలవ్యుడు, ధ్రువుడు మరి ఇటువంటి ఏకాగ్రతను, పట్టుదలను సాధించి చాలా గొప్పవారైనట్లు మనకు తెలుస్తోంది. మనసులో మంచి చెడు ఆలోచనలు ఒక సముద్రంలో అలలు వచ్చినట్లు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. గీతలోని 6వ అధ్యాయంలో 5-6 శ్లోకాలలో చెప్పినట్లు మన మనసే మన శత్రువు, మన మనసే మన మిత్రబాంధవుడు. అంటే మంచి ఆలోచనలు చేసినప్పుడు మన మనసు మన మిత్రుడిగాను, చెడ్డ ఆలోచనలు చేసినప్పుడు మన మనసే మన శత్రువుగాను పరిగణించాలి. చిన్నపిల్లల నుంచి విద్యార్థులలో ఈ మానసిక బలాన్ని పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీని కొరకు మరి మహాభారతం, రామాయణం లాంటి మహాకావ్యాలను చదివించాలా. వాటిలో సీతాదేవి, కుంతీదేవి, సీతమ్మవారు వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు మనోభారంతో కుంగిపోకుండా ఎలా వాళ్ళు నిలదొక్కున్నారో పిల్లలకు విశ్లేషించాల. వాళ్ళని సత్సంగాలకు తీసుకొని వెళ్ళి ప్రవచనాలు వినేటట్లుగా చెయ్యాల. మరి మహనీయుల చరిత్రలను చదివేటట్టు చెయ్యాల. అలాంటప్పుడు మాత్రమే మరి మానసిక శక్తి పెరిగి వారు కూడా గొప్పవారవుతారు. శుభం భూయాత్.
1: ఇంతవరకు శ్రోతలు సూక్తి సుధమిన్నారు. వ్యాఖ్యాత కందూరు రాజా గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:35. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆయిల్ ఫామ్ ఏడాది పొడవునా పుష్పగుచ్చాలను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల ఈ పంటకు నీరు, పోషకాలను నిరంతరం అందిస్తూ ఉండాలి. ఆయిల్ ఫామ్ కు నీటి పారుదల చాలా కీలకమైంది. ఇది అత్యధికంగా నూనె ఉత్పత్తి చేయగల పంట. ఏడాదికి హెక్టారుకు 18.5 టన్నుల వరకు నూనెను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ అవసరాలను తీర్చడానికి సుమారు 25 మిలియన్ టన్నుల వంట నూనె అవసరమవుతుంది. కానీ మన ఉత్పత్తి స్థాయి సగటున 9-10 మిలియన్ టన్నులు మాత్రమే ఉంది. పెరుగుతున్న కొనుగోలు శక్తితో సమీప భవిష్యత్తులో వంట నూనెలకు గిరాకీ పెరిగే అవకాశముంది. దానికి తోడు డిమాండ్, సరఫరాల మధ్య అంతరం ఇంకా పెరిగే అవకాశముంది. ఈ అంతరాన్ని ప్రస్తుత దిగుమతులతో పూడ్చుకుంటున్నాము. దిగుమతుల్లో పామాయిల్ వాటా 60% వరకు ఉన్నందున ఇది అత్యధిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆయిల్ ఫామ్ పంట వయస్సు, నేల రకంపై ఆధారపడి ఉంటుంది. దిగుబడికి నీటి సరఫరా కీలకమే అయినప్పటికీ ప్రత్యక్ష సంబంధం ఉంటుందని చెప్పడం అంత సులువేం కాదు. ఎందుకంటే పుష్పగుచ్చాల ఉత్పత్తికి పరిపక్వమైన పండ్లతో బంచ్ చేయడానికి మధ్య అంతరం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఏడాదికి నీటి సరఫరాలో 100 మిల్లీమీటర్ల లోటు ఉంటే 10% దిగుబడి నష్టం జరుగుతుంది. ఇది నేల రకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆయిల్ ఫామ్ ప్రతి 2 వారాలకు ఒక కొత్త ఆకును ఉత్పత్తి చేస్తుంది. 2 ఏళ్లలో ఇది పూర్తి ఆకుగా అభివృద్ధి చెందుతుంది. నీటి ఒత్తిడి ఉంటే పత్రాలు విప్పారడం ఆలస్యమవుతుంది. ఫలితంగా ఎక్కువ సంఖ్యలో ఈటి ఆకులు వస్తాయి. ఆకు అక్షం నుంచి అభివృద్ధి చెందే పుష్పగుచ్చం మగ లేదా ఆడది కావచ్చు. పుష్పగుచ్చం పూర్తిగా అభివృద్ధి చెందడానికి సుమారు 2.5 నుంచి 3 ఏళ్ల సమయం పడుతుంది. ఆయిల్ ఫామ్ లో మగ ఆడ పుష్పగుచ్చాలు ఒకే మొక్కపై అభివృద్ధి చెందుతాయి. పండ్ల గుచ్చాల దిగుబడి ఆయిల్ ఫామ్ గెల సంఖ్య అలాగే దాని బరువుపై ఆధారపడి ఉంటుంది. కోత దశలోనే చెట్లలో తొలుత గెల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పరిపక్వ ఆయిల్ ఫామ్ లో అంటే 8 సంవత్సరాల తరువాత తగ్గుతుంది. ఇది గెల బరువుకు విరుద్ధంగా ఉంటుంది. ఉత్పత్తి చేసిన ఆకుల సంఖ్య, లింగ నిష్పత్తి అంటే ఆడ పుష్పగుచ్చాల సంఖ్య మరియు మొత్తం పుష్పగుచ్చాల సంఖ్య, పుష్పగుచ్చపు గర్భ విచ్ఛిత్తి, ఫలగుచ్చాలు వైఫల్యంపై ఆధారపడి ఉంటుంది. లేత దశలోని ఆయిల్ ఫామ్ మొక్కల్లో నెలకు ఎక్కువ ఆకులు ఉత్పత్తి అవుతాయి. కాగా పరిపక్వ ఆయిల్ ఫామ్ మొక్కలు నెలకు 2 ఆకులను మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. ప్రతి ఆకు ఒక పుష్పగుచ్చాన్ని ఇస్తుంది. ఎక్కువ ఆకులు గనక ఉంటే ఎక్కువ పుష్పగుచ్చాలు ఉంటాయి. లింగ నిష్పత్తి విషయానికొస్తే స్త్రీ పుష్పగుచ్చాల సంఖ్యకు మొత్తం పుష్పగుచ్చాల సంఖ్యకు గల నిష్పత్తిని లింగ నిష్పత్తి అని పిలుస్తారు. ఇది నీరు పోషకాల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. లింగభేదం చెందే దశలో ఏర్పడే కరువు లేదా నీటి అద్దడి పరిస్థితులు పంటకు 24 నుంచి 25 నెలల ముందు లింగ నిష్పత్తిని ప్రభావితం చేస్తాయి. లింగ నిష్పత్తి జన్యు పర్యావరణ కారకాల చేత ప్రభావితమవుతుంది. పుష్పగుచ్చాల గర్భ విచ్ఛిత్తి విషయానికొస్తే తగినంత నీరు లేదా పోషకాలు లభించకపోవడం వల్ల అభివృద్ధి చెందుతున్న పుష్పగుచ్చాలలో ఆకస్మిక గర్భ విచ్ఛిత్తి జరుగుతుంది. ఇది పుష్ప వికాసానికి సుమారు 4 నుంచి 6 నెలల ముందు జరుగుతుంది. పుష్పగుచ్చాల వైఫల్యం పుష్ప వికాసానికి సుమారు 2 నుంచి 4 నెలల తర్వాత జరుగుతుంది. అంటే పంట కోత సమయానికి 1 నుంచి 3 నెలల ముందు నీటి ఒత్తిడి వల్ల పుష్పగుచ్చాల విచ్ఛిత్తి జరిగి దిగుబడి బాగా తగ్గుతుంది. మలేషియాలో ఆయిల్ ఫామ్ నూనె దిగుబడిలో 12 నుంచి 24% తగ్గుదల వర్షపాతం లోటు వల్లనే అని నిరూపణ అయింది. ఒక ఆయిల్ ఫామ్ చెట్టుకు రోజుకు 140 నుంచి 280 లీటర్ల నీరు అవసరమవుతుంది. సీజను, చెట్టు వయస్సు, నేల రకాన్ని బట్టి ఇది మార్పు చెందుతుంది. నీటి అవసరాన్ని పెంచకుండా పండ్ల గుచ్చాలు దిగుబడి స్థాయిలను పెంచడం ద్వారా ఖచ్చితంగా నీటి ఉత్పాదకతను పెంచడం సాధ్యపడుతుంది. ఆయిల్ ఫామ్ సాగుకు సరైన ప్రాంతాన్ని ఎంపిక చేసే విషయానికొస్తే ఆయిల్ ఫామ్ పశ్చిమ ఆఫ్రికాలోని తేమతో కూడిన ఉష్ణమండలంలో ఆవిర్భవించిన ఒక పంట కాబట్టి ఇది సరైన పెరుగుదల పనితీరు కోసం అలాంటి పరిస్థితులనే ఇష్టపడుతుంది. శాస్త్రీయంగా సరైన స్థలాన్ని ఎంపిక చేసుకోవాలంటే అనేక అంశాలను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రాంతం ఎంపికలో ఏదైనా చిన్న లోపం గనక జరిగితే చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మన దేశంలో వర్షపాతం లభ్యతను అనుసరించి ఆయిల్ ఫామ్ ని నీటిపారుదల వర్షాధార పరిస్థితుల్లో పండించవచ్చు. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన పరిమాణంలో మాత్రమే నీటిని అందించడమే ప్రెసిషన్ ఫార్మింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయిల్ ఫామ్ సాగులో వివిధ వృద్ధి దశల్లో నీటి అవసరాన్ని అంచనా వేస్తారు. సరైన నీటి ఉత్పాదకత కోసం విందు వ్యవస్థలో సూక్ష్మ సేద్యం ప్రభావవంతంగా ఉందని నిరూపణ అయింది. అంతేకాకుండా ప్రతి ప్రదేశం సంభావ్య బాష్పవాయు ప్రేరణ ప్రమాణాలను ఉపయోగించి నీటి అవసరాన్ని అంచనా వేస్తారు. ఈ పద్ధతిలో నీటి వినియోగం 40% వరకు తగ్గడం వల్ల ఆ నీటిని ఇతర పంటలకు మళ్లించే అవకాశం ఉంటుంది. ఇంకా నీటి ఉత్పాదకతను మరింత పెంచడానికి మల్చింగ్, బయోచార్ అప్లికేషన్, సెన్సార్ బెస్ట్ స్మార్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం నీటిపారుదల మాత్రమే తాజా ఆయిల్ ఫామ్ గెలల దిగుబడిని హెక్టార్కు 0.6 టన్నులు పెంచగలదని, ఎరువుల వాడకంతో ఇది హెక్టార్కు 4.7 టన్నులకు పెరిగిందని నిరూపణ అయింది. నీటిపారుదల ద్వారా గరిష్ట ప్రయోజనం పొందడానికి ఎరువులు చాలా కీలకమని ఇది సూచిస్తుంది. సరైన నీటి సరఫరా, ఎరువుల వాడకంతో మెరుగైన లింగ

నిష్పత్తి, అపరిపక్వ పుష్పగుచ్చాలు తగ్గడం జరుగుతుంది. కరువు నిరోధకతను పెంచడానికి పొటాషియం కూడా ముఖ్యమైనది. ఈ పోషక లోపం తలెత్తకుండా తగినంత అందిస్తూ ఉండాలి. నీటిపారుదల ద్వారా ఎరువులను అందించడాన్ని ఫెర్టికేషన్ అని పిలుస్తారు. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఎరువులను ప్రతి నెల అందించడం వల్ల పోషక వినియోగ సామర్థ్యం దాదాపు రెట్టింపవుతుంది. పైగా పోషకాలు మొక్కకు నేరుగా శోషణ ప్రదేశంలోనే అందుబాటులో ఉన్న రూపంలో లభిస్తాయి. తద్వారా ఇది ఎరువుల ఖర్చులను బాగా తగ్గిస్తుంది. సూక్ష్మజీవుల జనాభా జీవరసాయన మార్పులను మెరుగుపరచడంలో కూడా ఫెర్టిగేషన్కు ప్రత్యక్ష పాత్ర ఉంది.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇంతవరకు శ్రోతలు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 45 నిమిషాలు కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6 గంటల 55 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అమరావతిలోని వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ రోజు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు బిల్లులు, చట్టాల సవరణలు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించే అవకాశముందని రాష్ట శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు తెలియజేస్తూ,
1: మనకు మొదటి నుంచి కూడా అసెంబ్లీలో ఒక అనువైతు ఉంది, బీఎస్సీ మీటింగ్ అవుతుంది, బీఎస్సీలో ఆల్ పార్టీస్ వాళ్ళు ఉంటాం కాబట్టి ఆ దాంట్లో ఎన్ని రోజులు చేయాలి, ఏ బిల్స్ తీసుకురావాలి, ఇంపార్టెంట్ బిల్స్ ఏంటని చెప్పి ఆ బీఎస్సీ మీటింగ్ లో చర్చించి దాని ప్రకారంగా అసెంబ్లీ రన్ చేయడం జరుగుతుంది. అంటే ఏ నిర్ణయం ఏ బిల్స్ తీసుకుంటామన్నది బీఎస్సీ మీటింగ్ లో డిసైడ్ అయిన తర్వాత వెల్లడిస్తే బాగుంటుంది కాబట్టి తప్పనిసరిగా బీఎస్సీ మీటింగ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ఒక టైం ఫిక్స్ చేసుకుని ఆ టైం ప్రకారంగా ఈ 4 రోజుల్లో పెట్టాలని అనుకుంటున్నాం.
0: హైదరాబాద్ ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చిన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎంసీఆర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. 22.6 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1000 పడకలు, అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నిన్న సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం వైద్య రంగంలో ఒక ముఖ్యమైన కార్యక్రమమని, దీనిని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులోని మొగల్ చెరువు వద్ద సుమారు 62 చెరువుల అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అమృత్ సరోవర్ పథకం కింద 22 కోట్ల రూపాయల వ్యయంతో చెరువులను సుందరీకరిస్తున్నట్లు తెలిపారు. తరచూ సంభవించే వరదలు, ముంపు సమస్యల నుంచి పల్లపు ప్రాంతాలను కాపాడేలా చెరువులను అభివృద్ది చేస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: ఇరిగేషన్ పనులకి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ జంక్షన్ నూజివీడు రోడ్ లో ఏదైతే నీరు నిలబడే పరిస్థితి ఉందో వర్షం వల్ల వచ్చినప్పుడు కానీ అయితే ఆ సమస్య తీరిపోతుందని చెప్పేసి మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈ చెరువుని అమృత్ స్కీమ్ లో దాన్ని పూర్తిగా సుందరీకరణ చేసే కార్యక్రమం కూడా చేయబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
0: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పంటల బీమా నమోదు కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఖరీఫ్ 2026లో మొత్తం 13,983 కోట్ల రూపాయల బీమా మొత్తం నమోదైందని, బీమా విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 5వ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బీమా గడువులను పొడిగించడంతో పాటు అర్హులైన రైతులకు బీమా రక్షణ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు దశల వారీగా ఉచిత సైకిళ్లు పంపిణీ చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏనుగువాని లంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 244 మంది విద్యార్థులకు మంత్రి నిన్న సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో విద్యార్థులకు సైకిళ్లు అందిస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారతీయ జనతా పార్టీ బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. విశాఖపట్నంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పర్యటన వివరాలను బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నిన్న వెల్లడించారు. పర్యటనలో భాగంగా నూతన కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్ హాజరు కానున్నారని తెలిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల ప్రాజెక్టులు, రాష్ట ప్రగతిపై రెండు తీర్మానాలను ప్రవేశపెడతామని మాధవ్ పేర్కొంటూ,
3: నితిన్ నవీన్ గారు జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి విశాఖపట్నం వస్తున్నారు. 18వ తారీఖు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం సరిపెడుతున్నాం. రాష్ట్రంలో ఉండే 945 మండలాలకు సంబంధించిన అందరూ జిల్లా మండల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జెస్, అలాగే రాష్ట్ర పదాధికారులు, ఆ విధంగా రాష్ట్రంలో ఉండే సంస్థాగత నిర్మాణం, అలాగే ప్రతి జిల్లాలో పార్టీ సంబంధించిన ప్రగతి, అలాగే దాంతో పాటు మాకుండే 7 మోర్చాలకు సంబంధించిన కార్యక్రమాలు అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది.
0: దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిఘా వ్యవస్థలను వినియోగిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జీ శిక్షణా కేంద్రంలో జవాన్ల కుటుంబాల కోసం నిర్మించిన గృహ సముదాయాలను కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ, దేశ సరిహద్దుల్లో అక్రమ వలసల నియంత్రణ, ఉగ్రవాదం, తీవ్రవాద నిర్మూలనలో జవాన్ల సేవలు ప్రశంసనీయమని అన్నారు. జవాన్ల కుటుంబాలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వసతి కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయంలో షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు గత అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. ఇప్పటి వరకు విశాఖ నుంచి నడిచిన విమాన సర్వీసులు ఇకపై భోగాపురం విమానాశ్రయం నుంచి కొనసాగుతాయి.

పరిస్థితులు మినహా విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు ఉండవని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. విశాఖ విమానాశ్రయానికి ఉన్న వీటీజెడ్ ట్రావెల్ కోడ్ కూడా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ కానుంది. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ వైద్యుల సమ్మె నేపథ్యంలో బోధనాసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ఆదేశించింది. ఎమర్జెన్సీ, ఐసీయు, ప్రసూతి, ట్రామా, నవజాత శిశువుల విభాగాలతో పాటు అత్యవసర ఆపరేషన్ థియేటర్లలో సేవలు నిరంతరం కొనసాగించాలని సూచించింది. సీనియర్ అధ్యాపకులు, సీనియర్ రెసిడెంట్లు, కన్సల్టెంట్లతో అత్యవసర విధుల ప్రణాళికలు రూపొందించాలని పేర్కొంది. ఔషధాలు, రక్తం, ఆక్సిజన్, వెంటిలేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను సిద్దంగా ఉంచాలని ఆదేశించింది. కాగా ఉపకార వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ వైద్యులు ఈ నెల 10వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: यासाम विमान संकेतः VTZ इति पूर्ववत एव स्थास्यति। संस्थया भोगापुर देहली मार्गयोः मध्ये प्रति सप्ताहं 14 उड्डयनानां चक्रं निर्दिश्यते। अस्य आधुनिक विमानपत्तनस्य प्रायः 77,000 वर्ग मीटर परिमिते प्रांगणे 22 चेक-इन स्थानकानि, 18 स्वचालित भार अर्पण यंत्राणि, 7 च उड्डयन सेतवः संयोजिताः सन्ति। राष्ट्रीय परीक्षण अभिकरणेन UGC नेट परीक्षायाः आंग्ल वाणिज्य समाजशास्त्र इति विषयत्रयस्य पुनः परीक्षा संचालनस्य घोषणा कृता। परीक्षायां संभूतानां अशुद्धीनां परिष्काराय सितंबर मासस्य 9 दिनांके आंग्ल वाणिज्ययोः तथा सितंबर मासस्य 10 दिनांके समाजशास्त्रस्य पुनः परीक्षा भविष्यति। विशुद्धानां निष्पक्षाञ्च परीक्षां विधातुम् एषः निर्णयः समिति अनुशंसया गृहीतः। भारतं श्वः नवदिल्ल्यां 12 ब्रिक्स ऋतुदशा मन्त्रिणां सम्मेलनम् आयोजयिष्यति। इतः प्राक् अद्य ऋतुदशा कार्यसमूहस्य जलवायु परिवर्तनस्य सुस्थिर विकासस्य विषये सम्पर्क समूहस्य च ब्रिक्स वरिष्ठ अधिकारिणां सभा भविष्यति। 26,000 भारतस्य ब्रिक्स अध्यक्ष पदस्य विषयः स्थितिस्थापकतायाः नवान्वेषणस्य सहकारस्य सुस्थिरतायाः च निर्माणम् इत्यस्ति। भारतम् अद्यारभ्य अगस्त मासस्य 23 दिनांकं यावत् नवदिल्लीनगरे स्थिते इंदिरा गांधी स्टेडियम इति स्थाने BWF विश्व चैंपियनशिप स्पर्धाम आयोजयिष्यति। 2000 स्पर्धायाः अनन्तरमिदं द्वितीयवारं यदा भारतदेशः एताम स्पर्धाम आयोजयति। FIH पुरुष हॉकी विश्व चषक स्पर्धा मालिकायां भारतीय पुरुष हॉकी दलम अद्य स्वस्य विजय यात्रां निरन्तरं कर्तुं इंग्लैंड दलेन सह स्पर्धिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 కావస్తోంది. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. అంతకంటే ముందు
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఈనాటి ప్రసార విశేషాలు 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సింహపురి సమాచారంతో పాటు స్వరార్చన వింటారు, అలాగే కవితా గానం విందాం. రచన మరియు సమర్పణ శ్రీ తూపిలి రవీంద్రబాబు గారు. వీటితో పాటు న్యూమోనియా వ్యాధికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఎంవి సుబ్బారావు గారితో పరిచయం విందాం. ఎనిమిది 35 ఈ సంగతి మీకు తెలుసా? ప్రపంచంలోని వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం విందాం. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9 హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలకున్న సినీగీతాలు వింటారు. అలాగే 9:30 వాట్సప్ ద్వారా శ్రోతలు అభ్యర్థించిన సినీగీతాలు విందాం. 10 నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

ఇక సాయంత్రం ప్రసారాలు 5 గంటలకు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాలు వింటారు. 5 గంటల 5 నిమిషాలకు వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు విందాం. 5 గంటల 30 నిమిషాలకు యువత రంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో

అటు యువతకు నచ్చే మెచ్చే సినీగీతాలు వింటారు. 6:30 ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు ఈ వారంలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు వార్తా సంచిక పునః ప్రసారమిద్దాం. సమర్పణ అమరేంద్ర గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గీతాలు విందాం.

0: మధురగీతం విద్దాం. 7:10 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే విందాం. 8:00 హలో అభిరుచి వాట్సప్ ద్వారా శ్రోతలు కూరిన సినీ గీతాలు వింటారు. 8:30 విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇంతవరకు శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు.
1: సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ఎంతో ముఖ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభిస్తారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలే స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ 460 పరుగుల వద్ద మూడవ రోజు ఆటను ప్రారంభిస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. నిన్న చెన్నై సమీపంలోని కట్టన్ కులత్తూర్ వద్ద గల ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ 2047 నాటికి వికసిత్ భారత్ సాధించే దిశగా యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని పేర్కొన్నారు.
1: Over the years, SRM Institute of Science and Technology has built an academic ecosystem that encourages interdisciplinary learning, creativity, entrepreneurship, and critical thinking. I am pleased to note SRM growing emphasis on strategic technologies such as artificial intelligence, quantum technologies, semiconductor research, robotics, biotechnology and sustainable development. These fields will shape the economies and the society's future.
0: విద్యార్థులు మాదక ద్రవ్యాలు, వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకోవాలని రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను సంపూర్ణ అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని చేరుకోవడానికి యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ఎంతో కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నాలుగు వర్గాల సంక్షేమం, ప్రగతిపై ప్రత్యేక దృష్టి సాధిస్తోందని

0: తెలిపారు. నిన్న రాజస్థాన్లోని అల్వార్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాష్టంలోని 17 జిల్లాలో 6400 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు అమిత్ షా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. 2014 నుంచి 2026 వరకు మోదీ ప్రభుత్వం రైతుల కోసం అనేక ప్రధాన పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా పంట ఉత్పత్తుల కనీస మద్దతు ధరను నిరంతరం పెంచుతూ వచ్చిందని గుర్తు చేశారు.
1: 2047 में अगर भारत को पूर्ण विकसित बनाना है तो ये युवा गरीब अन्नदाता और महिला को ताकतवान बनाना पड़े. आज यही मन से किसानों को किसान सम्मान निधि, पशुपालकों के लिए 500 करोड़ की डेयरी की व्यवस्थाएं, युवाओं को नौकरी और माताओं के लिए बहनों के लिए सरस डेयरी का एक्सटेंशन का काम आज भारतीय जनता पार्टी की सरकार ने किया.
0: కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న రైల్వే నెట్వర్క్ వ్యాప్తంగా తాగునీటి నాణ్యతపై సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులకు సురక్షితమైన స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అధికారులను వైష్ణవ్ ఆదేశించారు. ఇందులో భాగంగా రైల్వే నెట్వర్క్ లోని వాటర్ కూలర్లు సహా దాదాపు 20,000 ప్రాంతాల్లో కొత్తగా ట్యాంక్ టు ట్యాప్ నీటి శుద్ది పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే నీటి ట్యాంకులను మార్చడంతో పాటు సమగ్ర నీటి శుద్ది కేంద్రాలను నెలకొల్పుతారు. నైస్ టోల్ రోడ్డు ప్రాజెక్టును ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి లేఖ రాశారు. బెంగళూరు మైసూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్టు నిర్వహణలో జరిగిన అక్రమాలకు సంబంధించి గత ఏడాది కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కుమారస్వామి ఈ ప్రతిపాదన చేశారు. నిబంధనలకు విరుద్దంగా వసూలు చేస్తున్న టోల్ సేకరణను వెంటనే నిలిపివేయాలని, దీనిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నైస్ రోడ్డు ప్రాజెక్టును రాష్ట ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న విద్యార్థులు నిరసనలు ఉధృతం చేశారు. రాంచీలో నిర్వహించిన ఆందోళనలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ల దిష్టిబొమ్మలను విద్యార్థులు దహనం చేశారు. జేపీఎస్సీ జేఎస్ఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ఆ పరీక్షలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని ఆందోళనకారులు ప్రకటించారు. మరోవైపు విద్యార్థులతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు చర్చలకు రావాల్సిందిగా నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాల నాయకులకు ప్రభుత్వం ఆహ్వానించింది. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షల్లో దొర్లిన పొరపాట్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 3 సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పరీక్షలను పారదర్శకంగా జరిపేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పేపర్లకు గాను సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఈ రీటెస్ట్ జరగనుంది. సెప్టెంబర్ 9న మొదటి షిఫ్ట్లో ఇంగ్లీష్, రెండో షిఫ్ట్లో కామర్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లోని సన్నత్ నగర్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించేందుకు 22.6 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో ఒకే దశలో కట్టిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఇందులో 300 ICU పడకలతో సహా మొత్తం 1082 బెడ్లు, 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, నివేదికలను నిమిషాల వ్యవధిలోనే ల్యాబ్లకు సరఫరా చేసి ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ప్రభుత్వ ఆసుపత్రి ఇది. అవయవదానం, కార్డియా, క్యాన్సర్, న్యూరో, నెఫ్రాలజీ, ట్రోమా కేర్ విభాగాల్లో ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ రోజు నుంచి విశాఖపట్నంకు వచ్చి వెళ్లే అన్ని ఎయిరిండియా విమానాలు భోగాపురంలోని నూతన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడవనున్నాయి. విమానాశ్రయ కోడ్ మాత్రం పాతది VTZగా కొనసాగుతుంది. భోగాపురం ఢిల్లీ మధ్య ఎయిరిండియా వారానికి 14 విమానాలను నడుపుతూ కనెక్టివిటీని అందిస్తుంది. సుమారు 77,342 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కొత్త టెర్మినల్లో 22 చెక్ ఇన్ కౌంటర్లు, 18 సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ యూనిట్లు, అత్యాధునిక స్క్రీనింగ్ వ్యవస్థలు, 7 ఎరో బ్రిడ్జ్లు అందుబాటులోకి వచ్చాయి. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం భారత అధ్యక్షతన రేపు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి సంబంధించిన వాతావరణ మార్పు, స్థిరమైన అభివృద్ది గురించి చర్చించడానికి వాతావరణ కార్యాచరణ సమితి కాంటాక్ట్ గ్రూప్ రేపు సమావేశమవుతుంది. భారత్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ 2026 సమావేశం అనుకూలత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతల ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలి అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఈరోజు 3వ రోజు. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 460 ఓవర్నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించనుంది. నిన్న 2వ రోజు ఆట ముగిసే సమయానికి ప్రసిద్ధ్ కృష్ణ, కులదీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. భారత ఇన్నింగ్స్ లో దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో తొలి టెస్టు సెంచరీ సాధించగా కేఎల్ రాహుల్ 82, ధ్రువ్ జురెల్ 51 పరుగులు చేసి రాణించారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు తీసుకోగా కేసర సువంత 3 వికెట్లు తీసుకున్నారు. 2 మ్యాచ్ల సిరీస్ లో 2వది చివరి టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 23న కొలంబోలో జరుగుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉండడంతో ఒడిశాకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. రాష్ట ఉత్తర ప్రాంతంలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బాలసూర్, భద్రక్, మయూర్భంజ్, కేందూఝార్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో హెచ్చరికలను జారీ చేసింది. లడాక్, జమ్మూ కాశ్మీర్లోని మంచు కురిసే ప్రాంతాల్లో సెన్సస్ 2027 స్వీయ గణన ఈరోజు ప్రారంభమై ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జరగనున్న ఇంటింటి జనాభా సేకరణకు ముందే పౌరులు తమ వివరాలను డిజిటల్ గా నమోదు చేసుకునే వెసులుబాటును ఇది కల్పిస్తుందని జమ్మూ కాశ్మీర్ లడాక్ జనాభా గణన సంచాలకులు అమిత్ శర్మ తెలిపారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ అనుభవ అవార్డులు 2026 ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ మిత్ర హ్యాండ్బుక్, దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ కాంపెయిన్ 5 మార్గదర్శకాలను కూడా మంత్రి విడుదల చేస్తారు. ముఖ్యాంశాలు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ముఖ్యమని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆకాశవాణి వార్తల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:15. ఇప్పుడు విందాం శుభోదయం సింహపురి కార్యక్రమం.

0: శుభోదయం సింహపురి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం పలుకుతూ ముందుగా సింహపురి సమాచారం విందాం. అంతకంటే ముందు
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: అంకిత భావంతో విధులు నిర్వహించాలని అంగన్వాడీ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సూచించారు. ఆదివారం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో జిల్లా అంగన్వాడీ

0: వారితో ఆనందంగా గడిపారు. రౌడీ షీటర్లు అనుమానిత వ్యక్తులపై నిఘా పెంచారని జిల్లా ఎస్పీ అజితా వెజన్ల పేర్కొన్నారు. బుచ్చిరెడ్డిపాళెం రూరల్ సర్కిల్ కార్యాలయం, కొడవలూరు పోలీస్ స్టేషన్లను ఆదివారం ఆమె ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నేరాలు, రోడ్డు ప్రమాదాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాత్రి గస్తీ పెంచారని సూచించారు. వాహన తనిఖీలు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విజిబుల్ పోలీసింగ్ ను మరింత సమర్థవంతంగా నిర్వహించారని అన్నారు. మరణం అనంతరం అవయవ దానాలు చేస్తే మరొకరి జీవితంలో వెలుగులు నింపగలమని వక్తలు అన్నారు. ఆదివారం గూడూరు పట్టణంలో కమ్యూనిటీ పారామెడిక్స్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన కల్పించారు. గోడ ప్రతులు విడుదల చేశారు. గూడూరు పట్టణ పరిధిలో ధర్మరాజస్వామి దేవస్థానంలో నూతన రాజగోపుర ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు విశ్వక్సేన పూజ, పుణ్యవచనం, హోమాలు తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఇంతవరకు శ్రోతలు సింహపురి సమాచారం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 20 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు విందాం స్వరార్చన.

0: ఇంతవరకు శ్రోతలు స్వరార్చన విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:26. శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కవిత గానం విందాం. రచన మరియు సమర్పణ శ్రీ తూపిలి రవీంద్రబాబు గారు. అంతకంటే ముందు
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. నెల్లూరు జిల్లా విడవలూరు గ్రామానికి చెందిన తూపిలి రవీంద్రబాబు గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి న్యాయవాద విద్యపై మక్కువతో ఎల్ఎల్బి పూర్తి చేసి అమరావతి హైకోర్టులో అడ్వకేట్గా నమోదయ్యారు. అంతేకాక వీరు 2023 పీజీ లాసెట్ ప్రవేశ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో తన 55 వయసులో ఫస్ట్ ర్యాంకును సాధించారు. వీరు ఇటీవలే ప్రతిష్టాత్మక 42వ ఎక్సరే జాతీయ ఉత్తమ కవిత అవార్డును కైవసం చేసుకున్నారు. శ్రీ తూపిలి రవీంద్రబాబు గారు మనకు అందించిన కవితా శీర్షికలు ఇప్పుడు విందాం.

ఈ కవిత శీర్షిక శ్యామిక. ఇది చీకటి గురించి రాసింది. చీకటిని తామసి అని శ్యామిక అని కూడా అంటారు. ఇందులో ఒక పదం వాడాము, అంశులు అని పదం వాడాము. అంశుల్ని అంటే సూర్యచంద్రులు, సూర్యచంద్రుల్ని అంశులు అంటారు. శ్యామిక. నే పుట్టక మునుపే నా ఆగర్భ నేస్తమా, నవమాసాల పాటు నా ఏకైక నెయ్యమా, నా చిట్టి ప్రాణానికి చీకటి సింధూరమా, ఈ గట్టి పిండానికి చిక్కని సింగారమా. శిశువుగా ఉన్నప్పుడు బూచాడు నీవే, అంశులే లేనప్పుడు అండగా నీవే, ప్రేమయే లేనప్పుడు నీవే ప్రేయసివి, ప్రేయసే ఉన్నప్పుడు నీవే నిజసఖివి, ప్రేయసే ఉన్నప్పుడు నీవే నిజసఖివి. అలసి సొలసిన వేళ ఊయలే నీవు, ఊసులే లేనప్పుడు గుసగుసే నీవు, ఊసులే లేనప్పుడు గుసగుసే నీవు. వయసుడిగినాక నాతోడు నీవే, ఉసిరిడిసినాక నా వెంట నీవే, ఉసిరిడిసినాక నా వెంట నీవే. తామసి నా జన్మ జన్మల నెచ్చెలి, తామసి నా సర్వకాల ప్రేయసి. శ్యామిక చిక్కని చీకటి వాటిక, శ్యామిక నా అజన్మాంత ప్రేమిక, శ్యామిక నా అజన్మాంత ప్రేమిక. నా కవిత శీర్షిక జెండా కర్ర. ఈ కవిత అమరజీవి పొట్టు శ్రీరాములు గారి గురించి రాశాను. జెండా కర్ర. సత్యాగ్రహ శిలువపై కడుపు కాల్చుకుంటూ తన తనువును తగిలించిన ఆంధ్రాక్రీస్తు. సత్యాగ్రహ శిలువపై కడుపు కాల్చుకుంటూ తన తనువును తగిలించిన ఆంధ్రాక్రీస్తు 58 జన్మల పుణ్యఫలాన్ని తన ప్రజలకు పంచిన పుణ్యజీవి. గురువు గాంధీని మించిన మంకుపట్టు, హరిజనోద్ధరణకై కడుపు కట్టుకున్న ఉడుంపట్టు, ప్రత్యేక రాష్ట్రానికై పట్టు వీడని భల్లూక పట్టు, ప్రత్యేక రాష్ట్రానికై పట్టు వీడని భల్లూక పట్టు, చెన్నపట్నం ఆంధ్రుల ఆస్తి అన్న కంకుభట్టు, చెన్నపట్నం ఆంధ్రుల ఆస్తి అన్న కంకుభట్టు. చెన్నపట్నం మాయకట్టు కింద ఆంధ్ర సస్యశ్యామలమవుతుందని దుర్భిణిలో దర్శించిన దార్శనికుడు. చెన్నపట్నం మాయకట్టు కింద ఆంధ్ర సస్యశ్యామలమవుతుందని దుర్భిణిలో దర్శించిన దార్శనికుడు. రాష్ట్రాన్ని పోషించే రాజధాని ఉండాలని కలలుగన్న అలనాటి తత్వవేత్త. రాష్ట్రాన్ని పోషించే రాజధాని ఉండాలని కలలుగన్న అలనాటి తత్వవేత్త. తెలుగువారు తలెత్తుకు తిరగాలని తన బ్రతుకును అర్పించిన అమరజీవి. తెలుగువారు తలెత్తుకు తిరగాలని తన బ్రతుకును అర్పించిన అమరజీవి. 25 సన్యసించిన సాధుజీవి. తన గుండెలోని నినాదాల్ని గుండెలపై రాసుకు తిరిగిన రాజీపడని సత్యాగ్రహి. దశాబ్దాలు దొర్లిపోయిన మరపు రాని మా ఇంటి పెద్ద, నీ పోరాటి పటిమ నీవు లేకుండా నభవిష్యతి, నీ పోరాట పటిమ నీవు లేకుండా నభవిష్యతి, నీ పునరుద్ధానమిప్పుడు మాకు అవశ్యం, నీ పునరుద్ధానమిప్పుడు మాకు అవశ్యం. మట్టిలోంచి మళ్ళీ వచ్చి మమ్మల్ని ఆవహించు, మనిషి మట్టిలో కలిసేలోగా వంగని వెన్నుని జెండాకర్రగా ఎలా నిలవెయ్యాలో మాకు నేర్పించు, ఎలా నిలవెయ్యాలో మాకు నేర్పించు.

నా కవిత శీర్షిక వినతి. నా మతం వాడికే ఓటేస్తున్నాను, మమ్ము చల్లగా చూడు దేవా. నా మతం వాడికే ఓటేస్తున్నాను, మమ్ము చల్లంగా చూడు దేవా. ఓ మతమౌఢిని మొక్కుబడి, నా కులం వాడికే ఓటేస్తాను, మాకు మంచి చేయి స్వామి. ఓ కులవెర్రి వేడుకోలు, నా కులం వాడికే ఓటేస్తాను, మాకు మంచి చేయి స్వామి. ఓ కులవెర్రి వేడుకోలు. నా ప్రాంతం వాడికే నా మద్దత్తు, మాకు ముద్ద పెట్టు ప్రభు. ఓ ప్రాంతీయవాది ప్రార్థన. నా ప్రాంతం వాడికే నా మద్దత్తు, మాకు ముద్ద పెట్టు ప్రభు. ఓ ప్రాంతీయవాది ప్రార్థన. నా అభిమాన నటుడికే నా ప్రచారం, ఈ జీవితం రంగుల సినిమా అవ్వాలి. ఓ వీరాభిమాని తీరని కోరిక. వేలు ఇచ్చువాడికే నా వేలు అంకితం, వేలు ఇచ్చువాడికే నా వేలు అంకితం. ఎప్పుడు కడుపు నిండేలా చేయి సర్వేశ, ఎప్పుడు కడుపు నిండేలా చేయి సర్వేశ. ఓ పేద వెంగలి పేరాశ, మందు పోసిన వాడికే నా నోరు తాకట్టు, మందు పోసిన వాడికే నా నోరు తాకట్టు. దేవుడా, నీరు నీవు పోయకున్నా మందు పోసేవాణ్ణివ్వు. ఓ తాగుబోతు చమత్కారం. వేపగింజలు విత్తుతున్నాను, మామిడి పళ్ళు ప్రసాదించు ప్రభు. వేపగింజలు విత్తుతున్నాను, మామిడి పళ్ళు ప్రసాదించు ప్రభు. నా వినతి, నా నమాజు, నా ప్రార్థన. నా వినతి, నా నమాజు, నా ప్రార్థన. నా కవితా శీర్షిక స్త్రీశక్తి. కందకాలన్నీ శిథిల సదన శకలాలతో నిండిపోయాయన్నడో, కందకాలన్నీ శిథిల సదన శకలాలతో నిండిపోయాయన్నడో. కచ్చెడాలన్నీ కానరాని కాలగర్భంలో కలిసిపోయాయెప్పుడో, కచ్చెడాలన్నీ కానరాని కాలగర్భంలో కలిసిపోయాయెప్పుడో. పరదాలన్నీ సిగ్గుపడి తొలగిపోతున్నాయి ఇప్పుడిప్పుడే. ఫత్వాలెన్నో మోకరిల్లి తప్పు కడుతున్నాయి అప్పుడప్పుడు, ఫత్వాలెన్నో మోకరిల్లి తప్పు కడుతున్నాయి అప్పుడప్పుడు. ఓ అంబా అపరాజిత, ఓ చెండి చండాలిక, దుశ్శాసనలు చుట్టుముడుతున్నా ద్రౌపదిలా చెంగును చెదరనీయవద్దు. ముళ్ళ చూపులు సైతం సిగ్గుపడి నేల చూసేలా, గాలి మాటలు అన్నీ గాలిలోనే కలిసిపోయేలా. కురుసభనైనా సంకుల కురుక్షేత్రం చేసేసి, కురుసభనైనా సంకుల కురుక్షేత్రం చేసేసి, అయినవాణ్ణైనా అత్తగారింటికి పంపేసి, విడువడిన కొప్పును వెంటనే ముడిచేసేయి, విడువడిన కొప్పును వెంటనే ముడిచేసేయి. స్త్రీశక్తి ఏమిటో అప్పుడే చూపించేయి. లక్ష్మణ రేఖలన్నీ భూమధ్య రేఖ నుండి అంటార్కిటికాకు వలస వెళుతున్నాయి, లక్ష్మణ రేఖలన్నీ భూమధ్య రేఖ నుండి అంటార్కిటికాకు వలస వెళుతున్నాయి. మనము మనకిష్టమైన అగ్ని పరీక్షల్ని, అనవసర ప్రశ్నల్ని కాశీలో వదిలి వచ్చేద్దాం రండి. మనము మనకిష్టమైన అగ్ని పరీక్షల్ని, అనవసరమైన ప్రశ్నల్ని కాశీలో వదిలి వచ్చేద్దాం రండి. ఆదిశక్తిని ఇక్కడే స్వేచ్ఛగా వెలవనిద్దాం పదండి. ఆదిశక్తిని ఇక్కడే స్వేచ్ఛగా వెలవనిద్దాం పదండి.

నా కవిత శీర్షిక అక్షర సూర్యుడు. స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి రాశాను, ఆయన స్మృత్యర్థం రాసింది. ఓ శబ్ద విరించి ఓ తెలుగు పాట తీపి విపంచి, ఏ కనుమల్లోకి కనుమరుగైపోయావు మా కనుకొలకుల్లో కన్నీటి తెరలు దించేసి, ఏ గాలితో మమేకం అయిపోయావు గాయకుల గొంతుల్లో గద్గద గానం నింపేసి, ఏ నీలి మేఘపు మెరుపువయ్యావు వెండి తెరకు చివరి క్లాప్ కొట్టేసి, ఏ ఆకాశవాణి ఆహ్వానించింది నీ పాటల్ని విశ్వవ్యాప్తం చేస్తానని, ఏ ఆకాశవాణి ఆహ్వానించింది నీ పాటల్ని విశ్వవ్యాప్తం చేస్తానని, ఏ గంగమ్మ పులకించి పిలిపించింది నీతో గంగావతరణం చేయించుకోవాలని, ఏ గంగమ్మ పులకించి పిలిపించింది నీతో గంగావతరణం చేయించుకోవాలని, బూడిదిచ్చేవాడు విభూది అయి రమ్మన్నాడా, బూడిదిచ్చేవాడు విభూది అయి రమ్మన్నాడా, తాడు విసిరేవాడు విరామాన్ని శుభం అనేశాడా, తాడు విసిరేవాడు విరామాన్ని శుభం అనేశాడా, ఏ విశ్వదర్శకుడు ఆహ్వానం పంపాడో ఏ విధాత చివరి పేజీ మధ్యలోనే చదివేశాడు, ఏ నేపథ్య గాయకుడైనా పైకి రమ్మన్నాడా నీ పాటకి అమరాభిషేకం చేయిస్తానని, ఏ నేపథ్య గాయకుడైనా పైకి రమ్మన్నాడా నీ పాటకి అమరాభిషేకం చేయిస్తానని, లేక నీ ప్రాణనాడులకు స్పందననుసగిన గొంతును నువ్వే వెతుక్కుంటూ వెళ్ళిపోయావా, లేక నీ ప్రాణనాడులకు స్పందననుసగిన గొంతును నువ్వే వెతుక్కుంటూ వెళ్ళిపోయావా, లేదా విధి ముందు ఓటమిని ఒప్పుకుని సవినయంగా వైదొలగిపోయావా, లేకుంటే కొండెక్కిన చందమామ కోసం నువ్వు కొండెక్కిపోయావా వెన్నెల పాట పాడాలను మాటలు పాటలుగా మార్చాలను, నీ మాటలు పాటలై పరిగెడతాయి గాని నువ్వే పరిగెట్టిపోతానంటే ఎలా, నీ నిశ్వాసం నిజంగా గానమే కాని ఎవరికోసం ఈ దీర్ఘ నిశ్వాసం, ఎవరికోసం ఈ దీర్ఘ నిశ్వాసం, జగమంత కుటుంబం ఉన్నవాడివి కలంతో ఉన్నప్పుడే కదా నువ్వు ఏకాకివి, జగమంత కుటుంబం ఉన్నవాడివి కలంతో ఉన్నప్పుడే కదా నువ్వు ఏకాకివి, కాలంతో బాటు ఏకాకిగా వెళ్ళిపోయావేంటి, తూర్పు సూర్యుడు ఇప్పుడెందుకో మసకబారాడు, దినకర మయూఖ తంత్రులు తెగిపడ్డాయి కాబోలు, దినకర మయూఖ తంత్రులు తెగిపడ్డాయి కాబోలు, జాగృత విహంగతతులు విహ్వల్లైపోయాయి, జాగృత విహంగతతులు విహ్వల్లైపోయాయి, అక్షర తూలిక ఆకాశ తూలిక ఎక్కేస్తుందనో, అక్షర తూలిక ఆకాశ తూలిక ఎక్కేస్తుందనో, అందమైన వెన్నెల పాట ఆగిపోతుందనో, కొండెక్కిన చందమామ ఎందుకో చిన్నబోయాడు చుక్కల్లో కలుస్తున్న అక్షర సూర్యుణ్ణి చూస్తూ, ఆగిపోయిన వెన్నెల పాటని నెమరేసుకుంటున్నాడు అడుగో అక్కడ చుక్కల్లో కలిసిన అక్షర సూర్యుడు, నిరంతరం భ్రమిస్తూ ఇటే దీక్షగా చూస్తున్నాడు, గొర్రెదాటు మందకి జ్ఞానబోధ చేసేవాడు మళ్ళీ ఎప్పుడు పుట్టుకొస్తాడో చూద్దామని, గొర్రెదాటు మందకి జ్ఞానబోధ చేసేవాడు మళ్ళీ ఎప్పుడు పుట్టుకొస్తాడో చూద్దామని, ఈ స్పందన లేని సమాజ జీవోత్సవానికి చలనం ఎప్పుడొస్తుందో తెలుసుకుందామని, ఈ స్పందన లేని సమాజ జీవోత్సవానికి చలనం ఎప్పుడొస్తుందో తెలుసుకుందామని.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆకాశవాణితో జోడి కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చవక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 870-001-4242 870-001-4242.
1: శ్రోతలు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి కవితా శీర్షిక వింటూ ఉన్నారు.
2: నా కవితా శీర్షిక కొత్త దేవుడు. మంచివాడిక్కడ మట్టి వినాయకుడే, పని పూర్తి కాగానే నట్టెట్లో ముంచేస్తారు. కాసున్నోడే ఇక్కడ ఇస్పేటు వాసు, డోసు మీదున్న వాడే నేటి జీసస్ క్రీస్తు. మంచితనం ఇక్కడ రద్దు చేయబడ్డ రిజర్వ్ బ్యాంకు నోట్ల కట్ట. రూపాయిన్నోడే ఇక్కడ దేవుడు. కాదు కాదు, రూపాయే ఇక్కడ నిజమైన దేవుడు. రూపాయి కామరూపి, రూపాయి ఉన్న రూపాన్ని పట్టినవాడే పరమాత్ముడు. రూపాయలు కురిపించే దేవుళ్ల హుండీలు కమిషన్ల చందళ్లలో ఓలలాడతాయి. రూపాయల రుచి ఎరగని గర్భగుడులు సైతం కాకులు రాని పురావస్తు కేంద్రాలైపోతాయి. రూపాయే సకల మతాల వారికి నిర్వివాదాస్పద తొలిదేవుడు. రూపాయి వ్యతిరేక ప్రవచనాలు బులుగు పెన్సిల్కి బలైపోతాయి. రూపాయే సమాజంలో నిజమైన న్యూక్లియస్, ప్రపంచమంతా దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది. దేశాలు దాటే కొద్దీ భాషలు మారచ్చు, రూపాయి రూపం మారచ్చు, రూపాయి తత్వం మాత్రం మారదు. రూపాయే లార్డ్ ఆఫ్ ద రింగ్స్. రూపాయిని మై ప్రిషియస్ అంటూ పాపాయిలా చూసుకునే ప్రతి మనిషి మరొక గొల్లమైపోతాడు. దేవుణ్ణి ఎలాగైనా జయించాలని సాతాను రూపాయి అవతారం ఎత్తాడు. రూపాయి పుట్టించిన ఆ అగ్గిలో ఈ రూపాయి రూపమాపే వరకు రూపాయి పుట్టించిన ఈ అగ్గిలో మనిషి మాయం అయ్యే వరకు ఈ రూపాయి మాయ ప్రపంచాన్ని నిరంతరం పీడిస్తూనే ఉంటుంది. అంతవరకు ఈ కొత్త దేవుడి సామ్రాజ్యం నిరాటంకంగా విస్తరిస్తూనే ఉంటుంది. నా కవితా శీర్షిక ఆకలి పయనం. ఇది కరోనా టైంలో రాసిన కవిత. అప్పుడు ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు లేక నడుచుకుంటూ జనాలు వెళ్ళిపోయారు. వాళ్ళ వాళ్ళ ఊర్లకి రాష్ట్రాలు దాటి వెళ్ళారు. ఆ టైంలో రాసిన కవిత ఇది, ఆకలి పయనం. ఈ ప్రపంచంలో ఆకలే మొట్టమొదటి దహన యంత్రం. కడుపులో ఆకలి పుట్టించే మంట ఎటువంటి దూరతీరాలకైనా మనిషిని పరుగులు తీయిస్తుంది. భగభగమండే ఆకలి శీతల పర్వతాలకైనా ఎక్కిస్తుంది. నదీలోయల్లోకి సుడిలా లాక్కెళుతుంది. మహాసముద్రాల మధ్యనున్న చీకటి దీవులకు ఈత కొట్టిస్తుంది. రెక్కలు మొలిపించి వలస పక్షుల్లా ఖండాంతరాలకు ఎగరేసుకెళుతుంది. నకనకలాడించే ఆకలి కోటి విద్యల్లో ఏదో ఒకటి నేర్పించి భాష రాని రాష్ట్రాలకు తోలుకెళుతుంది. నకనకలాడించే ఆకలి కోటి విద్యల్లో ఏదో ఒకటి నేర్పించి భాషరాని రాష్ట్రాలకు తోలుకెళుతుంది. అవిటి వాని కాళ్లకు కూడా చక్రాల కుర్చీలు తగిలించి తరుముకెళుతుంది. ముసలి వగ్గునైనా ఊతకర్రతో వందల మైళ్ళు నడిపిస్తుంది. అలవిగాని ఆకలి పడతి పరువును అటక ఎక్కించేసి ఆమె తనువును పడక మంచం చేస్తుంది. బుడతల బడికి లాంగ్ బెల్ కొట్టించేసి వాళ్ళని వృత్తి విద్యా శిక్షణకు పంపిస్తుంది. ఆపుకోలేని ఆకలి బాంచందొర అనిపిస్తూ పెద్దదొర చెప్పులను వాసన చూపిస్తుంది. పచ్చి బాలింతరాలినైనా పది ఆమడలు పరిగెత్తిస్తుంది. ఊపిరి తీసే వైరస్నైనా ముసుగు వేసి దొంగదెబ్బలు తీస్తుంది. లావాలాంటి ఆకలి ప్రవాహమై రాజదండాలున్న కోటల్ని నిర్దాక్షిణ్యంగా కరిగించి వేస్తుంది. వాటిలోని బంగారు సింహాసనాల్ని నిమజ్జనం చేసుకుంటుంది.
1: ఇంతవరకు శ్రోతలు కవితాగానం విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీ తూపిలి రవీంద్రబాబు గారు.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 46 నిమిషాలు. శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం న్యూమోనియా వ్యాధికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఎంవి సుబ్బారావు గారితో పరిచయం. అయితే అంతకంటే ముందు
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: డాక్టర్ ఎంవి సుబ్బారావు గారు నమస్కారం అండి.
6: నమస్తే అండి.
5: డాక్టర్ సుబ్బారావు గారు, మీరు విజయవాడలో ప్రముఖ శ్వాసకోశ వ్యాధుల లేదా ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులుగా, ఆంగ్లంలో పల్మనాలజిస్ట్ అని, చెస్ట్ ఫిజిషియన్ అని, చెస్ట్ స్పెషలిస్ట్ అని ఇలా మిమ్మల్ని పిలుస్తుంటారు. ఈ రంగంలో మీరు అపార అనుభవజ్ఞులు, అపారమైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా మీ గురించి ఏంటంటే, ఈ కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో మీ వైద్య సేవలు అభినందనీయమండి. ఈ నేపథ్యంలో 12వ తేదీని ప్రపంచ నిమోనియా అవగాహన దినోత్సవంగా, అంటే వరల్డ్ నిమోనియా డే అని మనం ఇంగ్లీష్లో అంటుంటాము, జరుపుకోవటం ఆనవాయితీ. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఆరోగ్యానికి సంబంధించి ఒక్కొక్క డేగా జరుపుకుంటూ ఉంటాము. అసలు ఈ వరల్డ్ నిమోనియా డే యొక్క ప్రాముఖ్యతను వివరించబోయే ముందు, నిమోనియా వ్యాధి ఇది వింటూ ఉంటాం కానీ ప్రజల్లో ఏంటంటే ఏదో నిమ్ము పట్టింది అన్నారండి అని అంటారు. నిమ్ము అనగానే ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరింది, లోపల నీరు చేరింది అనే అభిప్రాయం ప్రజల్లో ఉందండి. అసలు ఏమిటి నిమోనియా వ్యాధి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది,

0: ఎవరికి వస్తుంది ముందు చెప్పి తర్వాత ఈ అవగాహన దినోత్సవం గురించి చెప్పండి డాక్టర్ గారు.
1: న్యూమోనియా అంటే ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ ఆఫ్ ది లంగ్ టిష్యూస్ అండి. ఇది ఎట్లా వస్తుంది అంటే గాలి ద్వారా వస్తూ ఉంటుంది. ఎక్కువగా న్యూమోనియాస్ అనేవి ఈ యొక్క సీజన్లో అంటే శీతాకాలంలో ఎక్కువగా వస్తుంది. అంటే ఇప్పుడు ఈ కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి రేపు మంచు వెళ్ళిపోయేంత వరకు మోస్ట్ ఆఫ్ ది టైం మార్చి చివరి వరకు న్యూమోనియాస్ ఎక్కువగా ఉంటాయి. ఇదే టైంలో ఆస్తమా అని ఎక్కువగా వస్తుంటుంది. స్మోకింగ్ వాళ్ళకి సీఓపీడీ అనేది కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. అందువల్ల ఈ యొక్క సీజన్లో ఎక్కువగా న్యూమోనియా వస్తుంది కాబట్టి మేబీ ఓల్డ్ న్యూమోనియా డే ఈ టైంలో జరుపుకుంటున్నారు అనుకోవచ్చు మనము. ఈ న్యూమోనియా అనేది గాలి ద్వారా వస్తుంది కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు మనం అడ్డు పెట్టుకోవాలి. న్యూమోనియాకి ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు దీని ద్వారా మనకేమొస్తుంది దగ్గు ఆయాసము జ్వరము ఛాతిలో నొప్పి కొంతమందికి రక్తం పడ్డము నీరస పడిపోవడము ఇట్లాంటివన్నీ న్యూమోనియా యొక్క లక్షణాలండి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం వెంటనే డాక్టర్ గారిని సంప్రదించుకోవాలి. సంప్రదించుకొని వాళ్ళు చెప్పిన వైద్యం తీసుకుంటే మంచిది. మనం ఎక్కువగా బయటకు వెళ్ళిపోయి మెడికల్ షాప్లోనో లేకపోతే ఎక్కడో తీసుకొని ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకున్నందువల్ల మేబీ 100 మందిలో ఒక 10-15 మందికి తగ్గిపోవచ్చు. మిగతా వాళ్ళకి ఆ జబ్బు పెరిగి సీరియస్నెస్ లోకి వెళ్ళి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే స్టేజ్ వస్తూ ఉంటుంది. అందువల్ల అట్లాంటి కండిషన్ తెచ్చుకోకుండా చూసుకోండి.
0: డాక్టర్ సుబ్బారావు గారు, మీరు కొన్ని లక్షణాలు చెప్పారు, దగ్గు రావడం కానీ ఆయాసంగా ఉండటం కానీ, కళ్ళె పడుతుందా, కళ్ళలో రక్తం పడడం ఇలాంటి?
1: కళ్ళలో రక్తం పడుతుందండి, కళ్ళలో పసుపచ్చగా పడ్డము, కొంతమందికి తుప్పు రంగులో పడ్డము. అంటే ఆ కళ్ళెని చూసి కూడా మనం ఏ రకమైన బ్యాక్టీరియా అనేది కూడా చెప్తామండి. అట్లా ఆ కళ్ళెని చూసి కూడా చెప్పొచ్చు మనం. పూర్వకాలం ఇవన్నీ ఎక్స్రేలు అట్లాంటివి లేనప్పుడు ఆ కళ్ళెని చూసి నల్లగా ఉంటాయి ఫంగస్ అని, తుప్పు రంగులో ఉంటే నిమోకోకల్ అని, రెడ్ కరెంట్ జెల్లీ అని ఉంటుంది క్లెబ్షెల్ అని, అట్లా వాటిని చూసి మనం డయాగ్నోస్ చేస్తాం.
0: సో ఈ లక్షణాలను బట్టి కొంత వ్యాధి నిర్ధారణ చేస్తారు. మిగతా ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించి ఈ లక్షణాలు ఇంకా కొన్నిటికి మిగతా వ్యాధులు కూడా ఉండొచ్చేమో.
1: ఉంటాయండి, ఉంటాయి.
0: ఇది కూడా ప్రధానంగా లక్షణాల్లో భాగం,
1: ఒక రీజన్. అంటే పేషెంట్ చెప్పే సింప్టమ్స్ ని బట్టి అది ఎప్పుడు మొదలైంది, అంటే 2-3 రోజుల నుంచి మొదలవడము, ఛాతిలో నొప్పి రావడము, దగ్గు జ్వరము చలి వణుకు రావడం, ఈ లక్షణాలన్నీ కలుపుకుని కళ్ళలో ఈ విధంగా ఉంటే మనం న్యూమోనియా కింద నిర్ధారణ అవుతుంది.
0: ఎవరికి ఎక్కువగా రావచ్చండి
1: ఇది? ఎక్కువగా ఎవరికైనా రావచ్చు.
0: నేను అడిగేది పిల్లలకా పెద్దలకా?
1: అంటే సివియారిటీ అనేది 5 సంవత్సరాలు లోబడిన వాళ్ళకి, 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి సివియారిటీ ఎక్కువగా ఉంటుందండి. వీళ్ళకి న్యూమోనియా వస్తే వీళ్ళ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడము, లేకపోతే ఐసీయూలో ఉంచడము, అట్లాంటి స్టేజెస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీళ్ళ మిగతా వాళ్ళకి కూడా అందరికీ వస్తాయి, కానీ ఎక్కువ శాతం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువగా. అంటే ఇప్పుడు 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి, 65 పైన ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీలు తక్కువ ఉంటాయి కొంచెం. రెండవది షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, లేకపోతే గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ కానీ, కొంతమంది కీళ్ళ జబ్బులు ఉంటాయి అంటే ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈలు అంటారు వాళ్ళకి కానీ, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, బ్లడ్ క్యాన్సరు, బ్లడ్లు తక్కువ ఉంటాయి కొంతమందికి, ఎనీమియాస్, ఎప్లాస్టిక్ ఎనీమియాస్ అట్లాంటి వాటికి, ల్యూకేమియాలకి, వీళ్ళందరికీ ఇమ్యూనిటీలు తక్కువ ఉండడం వల్ల వీళ్ళకి ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. డిఫెన్స్ లేకపోవడం వల్ల వీళ్ళకి ఎక్కువ వస్తాయి.
0: డాక్టర్ ఎంవి సుబ్బారావు గారు, ఇప్పుడు చెప్పండి, నవంబర్ 12న వరల్డ్ న్యూమోనియా డేగా జరుపుకుంటున్నాం కాబట్టి తదనుగుణంగా ఏం చేయాలి మనం? అంటే మనందరం కూడా సామాజిక బాధ్యతగా, మీ వైద్య నిపుణులు కూడా స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, ఏం చేయాలి మనం? దీన్ని ఎలా ముందుకు ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన పెంచాలి?
1: స్వచ్ఛందంగా అంటే ఇప్పుడు మేము కోవిడ్లో చూసామండి, యాక్చువల్గా కోవిడ్ని అసలు మనం అందరం కలిసి ఆపు ఉండవచ్చు. ఎట్లా అంటే ఎక్కువ శాతం మనం దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు మనం అడ్డు పెట్టమండి. అసలు మా దగ్గరికి వచ్చే పేషెంట్లు 15 రోజుల నుంచి దగ్గు వచ్చిన తర్వాత మేము టీబీ అని డయాగ్నోస్ చేసిన తర్వాత అడ్డు పెడతాడు. అంటే 15 రోజుల వరకు అసలు అడ్డే పెట్టాడు. అంటే ఆ లోపు ఆ 15 డేస్ తను ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ చేసేసారు ఆల్రెడీ. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు అడ్డు పెట్టడం అనేది చిన్న పిల్లల నుంచి నేర్పించాలండి, అది పాఠాల్లో నేర్పించాలి అంతే. రోజు వాళ్ళకి చెప్పాలి, అమ్మ దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు అడ్డు పెట్టండి, వెంటనే చేతులు కడుక్కోండి, ఇట్లాంటివి నేర్పిస్తే, ఈ సంస్కారం అనేది నేర్పిస్తే అసలు మనం కోవిడ్నే ఆపుకోవచ్చు. ఎట్లా స్ప్రెడ్ అవుతుంది ఈ న్యూమోనియాలు కానీ కోవిడ్ కానీ? ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయింది, మనం దగ్గేటప్పుడు ఆ తుప్పర్లు గోడల మీద ఎక్కడో పడుతుంది, వాటిని టచ్ చేసి మనం ముక్కు దగ్గర పెట్టుకోవడం వల్ల మనకు వచ్చింది. ఇప్పుడు అదే మనం దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు మనం అడ్డు పెట్టుకొని నీట్గా హ్యాండ్ వాష్ చేసామనుకోండి, ఎవరికి రాదు కదా, స్ప్రెడ్ అవ్వదు.

0: అవ్వకుండా 100% ఆపలేము, కానీ అట్లీస్ట్ 90% మనం ఆపుకోవచ్చు. దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు కంపల్సరిగా అడ్డు పెట్టుకోండి, చెయ్యి అడ్డు కట్టుకోండి, లేకపోతే హ్యాండ్ కర్చీఫ్ అడ్డు పెట్టుకోండి, లేకపోతే షర్ట్ ఇట్లా అడ్డు పెట్టుకోండి, లేకపోతే మోచేతి దగ్గర దగ్గండి. ఇట్లా చేసుకుంటే వెంటనే ఆ యొక్క బ్యాక్టీరియాలు కానీ ఫంగస్లు కానీ మొత్తం అంతా మన యొక్క బాడీ మీద ఉంటుంది కాబట్టి ఇది ఇంకొకరు టచ్ చేయరు, దెన్ ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు.
1: ఇంతవరకు శ్రోతలు న్యూమోనియా వ్యాధికి తీసుకొచ్చిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఎంవి సుబ్బారావు గారితో పరిచయం విన్నారు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 55 నిమిషాలు కావస్తుంది. మరి ఇప్పుడు విందాం లలిత గీతాలు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం.

0: to mark the 80th Independence Day combined a short-term actionable roadmap with the long-term path that the country should embark on. And finally, in a world record and Guinness feat, the Asian Age writes that three UAE-based Indians were among 65 skydivers who jumped from an aircraft at an altitude of 13,000 feet, each carrying their respective national flag, making it to the Guinness World Records. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Pramod. And now, before we end the bulletin, the headlines once again. Self-enumeration for Census 2027 to begin today in Ladakh and identified snowbound areas of Jammu and Kashmir. NTA to reconduct UGC NET exams for three subjects, English, Sociology and Commerce, following complaints of errors in these papers. Protesting Jharkhand students to hold fresh round of talks with state government in Ranchi today. IMD issues red alert for very heavy rainfall in Odisha and Gangetic, West Bengal. Annual pilgrimage to Himalayan Shrine of Burha Amarnath begins in Jammu and Kashmir. And BWF Badminton World Championships to begin today in New Delhi. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి పల్నాడు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పీరియడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను మంత్రి స్మరించుకున్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. జిల్లా కలెక్టర్ కృతిగా శుక్లా మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం ప్రతి భారతీయుడికి గర్వకారణమని పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కోడెల శివప్రసాద్ స్టేడియంలో గత నెల 17వ తేదీన నిర్వహించిన రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 103,246 మందికి 3,216 కోట్ల రూపాయల రుణాల చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ బ్యాంకులు ప్రజల దగ్గరకు వెళ్లి సేవలు అందించాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన అని అన్నారు. వీధి వ్యాపారులకు కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి వారి వ్యాపారాలకు సహకరించాలని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. బ్యాంకులు లబ్దిదారులకు ఎలాంటి హామీ లేకుండా రుణాలు ఇస్తున్నాయని తెలియజేశారు. ఆదివాసీ తెగలు, భాషలు, సంస్కృతి, సాంప్రదాయాలు, హక్కుల పరిరక్షణతో పాటు వారి సామాజిక ఆర్థిక అభివృద్దిపై అవగాహన కల్పించడమే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రధాన ఉద్దేశమని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు జిల్లా కలెక్టర్ నరసరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అరవింద్ బాబు మాట్లాడుతూ ఆదివాసీలు విద్య, ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ది చెంది అందరితో సమానంగా ఎదగాలని ఆకాంక్షించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలలో తల్లులు, నవజాత శిశువుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను, కానుపుల విభాగం గదులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ నెల 11వ తేదీన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించడంతో పాటు ప్రసవానంతరం తల్లి బిడ్డలను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను మరింత బలోపేతం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, విద్యావేత్త, తెలుగు భాషా సంస్కృతి పరిరక్షకుడు, మాజీ విద్యాశాఖ మంత్రి మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాలను ఈ నెల 4వ తేదీన పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణకు మండలి వెంకటకృష్ణారావు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో ఆయన పోషించిన పాత్రతో పాటు విద్య, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా వినుగొండ నియోజకవర్గం ఈపూరు గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఆవరణలో సమగ్ర శిక్షా నిధులతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ వినుగొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి గత నెల 24వ తేదీ ప్రారంభించారు. అనంతరం పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి శనివారం నిర్వహిస్తున్న

0: నో బ్యాగ్ డే ద్వారా విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ, విద్యార్థుల విద్యాభివృద్దిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికితీసే దిశగా మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు కీలక వేదికగా నిలుస్తాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను సత్కరించేందుకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ 2026 అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో గత నెల 20వ తేదీన జరిగింది. 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులలో ప్రతి మండలంలో సామాజిక వర్గాల వారీగా అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 6 విద్యార్థులను ఎంపిక చేసి అవార్డులు ప్రదానం చేయగా, ఇంటర్మీడియట్లో అన్ని గ్రూపులు, అన్ని సామాజిక వర్గాలకు చెందిన అత్యుత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులను కూడా ఎంపిక చేసి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి జేవి రామారావు మాట్లాడుతూ, 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో 87.5% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 12వ స్థానం, అలాగే ఇంటర్మీడియట్ ఫలితాల్లో 77% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 14వ స్థానం సాధించడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఇంతవరకు పల్నాడు జిల్లా సమాచారాలకు విన్నారు. రచన కొత్తపల్లి సీను, ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8:35. ఇప్పుడు కింద ప్రపంచంలోనే వింతలు, అద్భుతాలు, రహస్యాల గురించి ప్రత్యేక కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అయితే అంతకంటే ముందు
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

ఇది చూడ్డానికి ఒకేలా ఉంటుంది, కానీ ఇందులో చాలా రకాలున్నాయి. దీని పేరు ఒక్కటే, కానీ ఒక్కొక్కరిలో ఒక్కో పేరుతో ఉంటుంది. ఇది అందరికీ ఒకేలా ఉంటుంది. మరి ఒకేలా ఉండేది అందరికీ సెట్ అవ్వదు. కావ్య, ఏంటిది చెప్పి చెప్పినట్టు, తెలిసి తెలియనట్టు, అర్థమయ్యి కానట్టు ఉంది అనుకుంటున్నారా? నార్మల్గా అందరు మనుషులు ఒక్కటే, అందరిలో ఉండే రక్తం ఒక్కటే అంటూ ఉంటారు కదా. అవును, నిజమే. కానీ అందరికీ ఎర్రగా ఒకేలా ఉండే రక్తం అందరిలో ఒక్కటే సేమ్ అంటే మీలో ఎంతమంది ఒప్పుకుంటారు? అందరిలో ఎరుపైనా కూడా ఆ ఎరుపులోనే చాలా రకాల గ్రూప్స్ ఉన్నాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఎర్రగా ఉండే రక్తంలో ఎందుకు అన్ని గ్రూప్స్, ఎందుకు, ఏమిటి, ఎలా అన్న విషయం మాత్రం అంతగా తెలిసిండదు కదా. దాని గురించే ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. అబౌట్ ది బ్లడ్, రక్తం. వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ. మన శరీరంలో ఒక ముఖ్యమైన పదార్థం రక్తం. ఒక మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో రక్తం కూడా అంతే అవసరం. రక్తం మన శరీరంలోని ప్రతి కణంతో అనుక్షణం అనుసంధానమై ఉంటుంది. ఒక

మనిషే కాదండి, ఈ సృష్టిలో సకల జీవులు రక్తం మీదనే ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాయి. మనిషి బ్రతుకుండగానే అతి సులువుగా ఇతరులకు దానం చేయగలిగేది రక్తం. దానం చేసిన తర్వాత మరో ముగ్గురి ప్రాణాలు నిలబెట్టగలిగేది ఇది. కేవలం 5 ml రక్తాన్ని పరీక్షించినట్లయితే మన శరీరంలోని ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేసి మన ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంది. భూమి మీద ఉన్న అన్ని జీవుల్లో వాటి శరీరం అంతా ప్రవహించి ఆయా అవయవాలకు అవసరమైనటువంటి ఆక్సిజన్ ని అందిస్తూ మనిషి బ్రతికేలాగా చూస్తుంది రక్తం. మానవుని శరీరం లక్షల కోట్ల కణాలతో తయారయ్యి ఉండే ఒక సంక్లిష్టమైనటువంటి నిర్మాణం. దీనిలో ప్రతి కణానికి నిరంతరం ఆక్సిజన్ అందుతూ ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఆ కణాలు తర్వాత శరీర భాగంలో నశించిపోవడం జరుగుతుంది. అలా జరగకుండా ప్రతి కణానికి కావలసిన ఆక్సిజన్ మరియు ఇతర పోషకాలను అందించడం, అలాగే శరీరంలో తయారైన వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపించడం, మన మెదడులో విడుదలైన కొన్ని హార్మోన్లను కావలసిన శరీర భాగాలకు పంపడం వంటి చాలా పనులను కంటిన్యూగా బ్లడ్ చేస్తూ ఉంటుంది. దీని వెనకాల చాలా పెద్ద వ్యవస్థే ఉంది. అసలు రక్తం అంటే ఏమిటి? మనిషి శరీరంలో రక్తం ఎక్కడ తయారవుతుంది? రక్తంలో పోషకాలు, ఖనిజాలతో పాటు బంగారం కూడా ఉంటుంది, మీకు తెలుసా? మరి అది ఎంత శాతం ఉంటుంది? అన్నింటికంటే ముఖ్యమైన విషయం, చూడ్డానికి అందరికీ రక్తం ఎర్రగానే ఉంటుంది, కానీ రక్తంలో చాలా గ్రూప్స్ ఉన్నాయి. అది ఎలా ఆ గ్రూప్స్గా డివైడ్ చేయబడింది? ఒక గ్రూప్ రక్తం ఉన్న వ్యక్తికి ఇంకొక గ్రూప్ రక్తం ఎందుకు ఎక్కించరు? ఒకవేళ అలా ఎక్కిస్తే ఏమవుతుంది? అలాగే బ్లడ్ గ్రూప్స్ ఏవే ఉన్నాయి అని చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ ప్రపంచంలో అతి అరుదైన బ్లడ్ గ్రూప్స్ కూడా కొన్ని ఉన్నాయి. అంతేకాదండి, మనుషుల్లో లాగానే జంతువుల్లో కూడా బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. వాటి రక్తం కూడా ఎర్రగానే ఉంటుందా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వారం మనం మాట్లాడేసుకుందామా? ఒక మనిషి శరీరంలో ఉండే రక్తనాళాలను అన్నింటినీ తీసుకుని ఒకదాని చివర మరొకదాన్ని కలుపుతూ పోతే ఎన్ని కిలోమీటర్లు ఉంటాయో తెలుసా అండి? అక్షరాల 100,000 కిలోమీటర్లు. 100,000 కిలోమీటర్లు అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద వ్యవస్థ. 6 అడుగుల మనిషిలో 100,000 కిలోమీటర్ల రక్తనాళాలు ఉన్నాయి. అంటే మానవ శరీర నిర్మాణం ఎంత అద్భుతమైందో కదా. అసలు రక్తం గుండె నుంచి మొదలై మన శరీరం మొత్తం ప్రవహించి తిరిగి గుండెను చేరుకునే వరకు ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. గుండె, ఇది మనిషి శరీరానికి సెంటర్లో ఉండి ఏ శరీర భాగం చెడిపోకుండా నిరంతరం ప్రతి అవయవానికి రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. గుండె కొట్టుకునే వేగం మాక్సిమం ఆ జీవి బాడీ సైజును బట్టి ఉంటుంది. ఏ జీవి శరీరం అయితే పెద్దగా ఉంటుందో దాని గుండె వేగం తక్కువగా ఉంటుంది. చిన్నగా ఉండే జీవులకు గుండె కొట్టుకునే వేగం సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. ఒక మనిషికి గుండె సుమారు 72 సార్లు కొట్టుకుంటుంది, కానీ నీలి తిమింగళం బ్లూ వేల్ గుండె నిమిషానికి 8 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. అలాగే ఎలుకలాగా ఉండే షురువు అనే జీవి గుండె నిమిషానికి 1200 సార్లు కొట్టుకుంటుంది. మనిషి గుండె ఒక్కసారి కొట్టుకుంటే సుమారు 30 ml రక్తం బయటకి పంప్ చేయబడుతుంది. మనిషి శరీరంలో సుమారు 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. బరువు పరంగా చూస్తే మనిషి శరీర బరువులో సుమారు 7% రక్తం బరువు ఉంటుందండి. అప్పుడే పుట్టిన పిల్లల్లో కేవలం 1 కప్పు అంత మాత్రమే రక్తం ఉంటుంది. ఈ రక్తంలో ప్లాస్మా, తెల్లరక్త కణాలు, ఎర్రరక్త కణాలు, ప్లేట్లెట్స్ అనే భాగాలు ఉంటాయి. అంతేకాకుండా వాటితో పాటు ఐరన్, క్రోమియం, మాంగనీస్, జింక్, లెడ్ కాపర్, అన్నింటికంటే ముఖ్యంగా బంగారం కూడా ఉంటుంది. ఒక మనిషి మొత్తం రక్తంలో 0.2 mg గోల్డ్ ఉంటుందండి. గుండె కొట్టుకున్న ప్రతిసారి రక్తం రక్తనాళాల్లోకి ప్రవేశిస్తుంది. ముందుగా మన శరీరంలోని అన్ని అవయవాల నుంచి గుండెకు చేరిన రక్తాన్ని గుండె ఊపిరితిత్తులకు పంపుతుంది. ఈ రక్తం కార్బన్ డయాక్సైడ్ తో నిండిపోయి ఉంటుంది. ఈ కార్బన్ డయాక్సైడ్ ఊపిరితిత్తుల ద్వారా అంటే రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా కార్బన్ డయాక్సైడ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుందన్నమాట. అలాగే మనం ఊపిరి ద్వారా తీసుకున్నటువంటి గాలిలో ఉన్న ఆక్సిజన్ రక్తంలో చేరుతుంది. ఇదే అన్ని అవయవాలకు సరఫరా చేయబడుతూ ఉంటుంది. ఈ రక్తనాళాల గోడలపై ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా రక్తంలోని ఆక్సిజన్, ఇతర పోషకాలు శరీరంలోని అన్ని కణాలకు చేరుకుంటూ ఉంటాయి. ఇదంతా నిరంతరం

జరిగే ప్రక్రియ. గుండె ఏం చేస్తుందంటే ముందు శరీర భాగాల్లో ఉన్నటువంటి రక్తాన్ని అంటే కార్బన్ డైఆక్సైడ్ కలిగినటువంటి రక్తాన్ని తీసుకుని దాన్ని ఊపిరితిత్తులకు పంపించి అక్కడ ఆక్సిజన్ తో కలిపి కార్బన్ డైఆక్సైడ్ ని తీసేసి ఆక్సిజన్ తో కలిపి దాన్ని మళ్ళీ గుండెకు తెప్పించుకుంటుంది. మళ్ళీ గుండె నుంచి మిగిలిన శరీర భాగాలకు పంపిస్తూ ఉంటుంది. ఇలాగా డిఫరెంట్ గా రక్తనాళాలు, ఒకటేమో కార్బన్ డైఆక్సైడ్ తో నిన్నటువంటి బ్లడ్ ని తీసుకొస్తే ఇంకొకటి ఆక్సిజన్ తో నిన్నటువంటి బ్లడ్ ని అవయవాలకు సప్లై చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఈ ప్రాసెస్ అంతా కూడా జరగడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా అండి? కేవలం జస్ట్ 20 సెకండ్స్ మాత్రమే పడుతుంది. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి రక్తం ఎంత స్పీడ్గా బాడీలో తిరుగుతూ ఉంటుంది అనేసి. అయితే గుండె నుంచి వెళ్ళిన రక్తం 20% కిడ్నీలకు కూడా వెళ్తుంది. ఇక్కడ బ్లడ్లో ఉండే వేస్ట్ని, ఎక్స్ట్రాగా ఉన్నటువంటి వాటర్ని కిడ్నీలు ఫిల్టర్ చేసి బయటకు పంపిస్తూ ఉంటాయి. ఇలా ప్రతి నిమిషానికి ఒక కప్పు రక్తం కిడ్నీలో కూడా ఫిల్టర్ అవుతూ ఉంటుంది. ఏది ఎలా ఉన్నా కూడా మెదడుకు మాత్రం రక్తం సక్రమంగా, కరెక్ట్గా, నిరంతరాయంగా అందాలి. కొన్ని సెకండ్లు ఆలస్యమైనా కూడా మనిషి వెంటనే స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. మెదడులోని కణాలు అసలు మళ్ళీ రిపేర్ కూడా అవ్వలేనంత డ్యామేజ్ కూడా జరుగుతుంది కొద్దిసేపు మెదడుకు కనుక రక్తం వెళ్ళకపోతే. అందుకోసం మెదడులో రక్తనాళాలు మెదడుకి ఒక డిఫెన్స్ సిస్టమ్ లాగా పనిచేస్తాయి. వీటినే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని కూడా పిలుస్తారు. అంటే మెదడుకు వెళ్లే రక్తంలో ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉన్నట్లయితే అవి బ్రెయిన్ వరకు చేరకుండా ఈ బ్యారియర్స్ ఆపేస్తాయి అన్నమాట. మన శరీరంలో గోర్లు, వెంట్రుకలు, డెడ్ సెల్స్ ఉంటాయి. వీటికి రక్తం ద్వారా పోషకాలు మరియు ఆక్సిజన్ అందాల్సిన అవసరం లేదు. అవి తప్ప మిగిలిన అన్ని భాగాలకు రక్తం అవసరం. కానీ మన శరీరంలో లివింగ్ సెల్ అయినటువంటి బ్రతికున్న కణంతో తయారైన ఒక భాగానికి రక్తం వెళ్ళదు. అదే కంటిలోన ఉన్న కార్నియా. కార్నియాలో ఎటువంటి రక్తనాళాలు ఉండవండి. కార్నియా డైరెక్ట్ గా వాతావరణంలో, గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ని తీసేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే రెటీనా పైన గనక రక్తనాళాలు ఉన్నాయనుకోండి, అవి మనం చూసేటప్పుడు అడ్డంగా మనకి చూపు క్లియర్ గా ఉండదు. కాబట్టి అలా వాటి యొక్క నిర్మాణం జరిగింది. వాహ్. మరి రక్తం మనం ముందుగా చెప్పుకున్నట్టుగా 4 ప్రధాన భాగాల్లో ఉంటుంది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, అలాగే ప్లాస్మా. ఎర్ర రక్త కణాలు అనేవి రక్తంలో ముఖ్యమైనవి. ఇవి మన శరీరంలో అంత ఆక్సిజన్ ని, కార్బన్ డైఆక్సైడ్ ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. మన రక్తంలో సుమారు 44% ఎర్ర రక్త కణాలే ఉంటాయండి. కేవలం ఒక్క చుక్క రక్తంలో సుమారు 50 లక్షల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఈ ఎర్ర రక్త కణం దాదాపుగా 120 రోజుల వరకు బ్రతుకుతుంది. తర్వాత అవి చనిపోయి వాటి ప్లేస్ లో కొత్తవి తయారవుతూ ఉంటాయి. ఎముకలో ఉన్న బోన్ మ్యారో ద్వారా కొత్త ఎర్ర రక్త కణాలు పుట్టుకొస్తూనే ఉంటాయండి. ప్రతి సెకనుకు 30 లక్షల ఎర్ర రక్త కణాలు చనిపోతుంటే వాటి స్థానంలో కొత్తవి పుట్టుకొస్తూనే, అంటే ఎంతైతే మన బాడీ లూజ్ అవుతుందో అన్ని వస్తూనే ఉంటాయి బోన్ మ్యారో ద్వారా. ఎర్ర రక్త కణం కౌంట్ ను కిడ్నీలు కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ శరీరంలో బ్లడ్ లెవెల్స్ తగ్గినప్పుడు గానీ, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు గానీ రక్త కణాలను ప్రొడ్యూస్ చేయమని కిడ్నీలు బోన్ మ్యారోకి హార్మోన్ ని పంపిస్తాయి. అప్పుడు బోన్ మ్యారో ఎక్కువగా ఎర్ర రక్త కణాలని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. చూసారా, ఆహా, ఎంత ఇంటర్లింక్డ్ అండి ఇవన్నీ. రెడ్ బ్లడ్ సెల్స్ లో హిమోగ్లోబిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. అప్పుడప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు ఈ మాట ఎక్కువగా వింటూ ఉంటాం, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉంది అనేసి. దీని వల్లనే రక్తానికి ఎర్రగా ఉండేటటువంటి లక్షణం వస్తుందన్నమాట. తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్, మనిషి యొక్క రోగ నిరోధక వ్యవస్థను ఆధారంగా చేసుకుని ఈ వైట్ బ్లడ్ సెల్స్ పనిచేస్తాయండి. బాడీలోకి ఏదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా ఎంటర్ అయినప్పుడు వాటికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ను రిలీజ్ చేసి వాటితో ఫైట్ చేస్తాయి ఇవి. అలాగే ప్లేట్లెట్స్, డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు మనం ఎక్కువగా వింటూ ఉంటాం ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయింది అనేసి. ప్లేట్లెట్స్ మన శరీరంలో ఎక్కడైనా రక్తనాళాలు డ్యామేజ్ అయితే ఈ ప్లేట్లెట్స్ రక్తనాళాలని రిపేర్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఒకవేళ మనకి ఏదైనా దెబ్బ తగిలి అక్కడ రక్తం కట్ అయిపోయి రక్తం బయటకు వస్తుందనుకోండి, ఆ రక్తస్రావాన్ని ఆపడానికి మన శరీరం సెల్ఫ్ హీలింగ్ మెకానిజం ని స్టార్ట్ చేస్తుంది. దీని ద్వారా బ్లడ్ బయటకు వచ్చిన కొద్దిసేపటి గడ్డకట్టేస్తుంది. గమనించారా, ఎప్పుడైనా రక్తస్రావాన్ని ఆపడానికి మన రక్తంలో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ అనేవి అన్ని ఒక చోటకు చేరి ఒకదానికి ఒకటి అతుక్కొని పొరలాగా ఏర్పడి రక్తస్రావాన్ని, రక్తం ఎక్కువగా బయటకు వెళ్లకుండా ఆపేస్తాయి.

స్టోన్స్ తో ఏర్పినటువంటి థ్రెడ్స్ ని దారాల్లాగా చేసి ఆ గాయం ఉన్నటువంటి ప్రాంతంలో మెష్ లాగా కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఇవంతా మనకు కంటికి కనిపించవు, కానీ ఇన్బిల్ట్ గా మనకి జరిగిపోయే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉంటే అసలు నిజంగా చాలా చాలా వండర్ గా అనిపిస్తుందండి. ఒక పెద్ద సైన్యం లాగా వర్క్ చేస్తూ ఉన్నాయి కదా ఇవన్నీ. అలాగే ప్లాస్మా, రక్తంలో సుమారు 55% ప్లాస్మానే ఉంటుంది. ఈ ప్లాస్మాలో వాటర్, సాల్ట్ అన్ని ఉంటాయి. ఈ ప్లాస్మాలోనే యాంటీబాడీస్ తయారవుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా చెప్పాల్సి వస్తే బ్లడ్ గ్రూప్స్, మానవుడి రక్త వర్గాల మీద మొట్టమొదటిసారిగా ప్రయోగం చేసినటువంటి వ్యక్తి కార్లాండ్ స్టైనర్. ఈయనను ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అని పిలుస్తారు. ఈయన ద్వారానే ప్రపంచానికి ఏ, బి అలాగే ఓ బ్లడ్ గ్రూపులు పరిచయం అయ్యాయి. ఈయన బర్త్డే June 14, అందుకే దీనికి గుర్తుగా మనం June 14 ప్రపంచ రక్తదాన దినం జరుపుకుంటూ ఉన్నాము. ఏబిఓ లతో పాటుగా మనకు తెలిసినటువంటి కామన్ గా వినిపించే ఇంకొక బ్లడ్ గ్రూప్ ఏబి. దీనిని కనుక్కున్నది డెకాస్టెల్లో స్టెర్లీ అనే ఇద్దరు కలిసి ఏబి గ్రూప్ ని కనుక్కున్నారు. మరి మనందరికి తెలిసినటువంటి బ్లడ్ గ్రూప్స్ 4, ఏ, బి, ఏబి అలాగే ఓ. వీటిలో మళ్ళీ పాజిటివ్, నెగటివ్స్ అనే ఉపవర్గాలు, సబ్ డివిజన్స్ కూడా ఉన్నాయి కదా. మొత్తం కలిపి ఇలాగా 8 రకాల బ్లడ్ గ్రూప్స్ మనకు తెలుసు అన్నమాట. అంటే ఏ పాజిటివ్, ఏ నెగటివ్, బి పాజిటివ్ బి నెగటివ్ అలాగా టోటల్ గా మనకి 8 తెలుసు. అయితే వీటిని ఎట్లాగా డివైడ్ చేస్తారు అంటే సాధారణంగా రక్తంలో 2 యాంటిజెన్స్ అలాగే యాంటీబాడీస్ అనేవి ఉంటాయన్నమాట. యాంటిజెన్ ఏ, యాంటిజెన్ బి, యాంటీబాడీ ఏ, యాంటీబాడీ బి. కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఇక్కడ ఎర్ర రక్త కణం ఉపరితలంపై ఉండే ఈ యాంటిజెన్స్ ను ఆధారంగా చేసుకునే మనుషుల్లో బ్లడ్ గ్రూప్స్ ను డిసైడ్ చేస్తారు. బ్లడ్ గ్రూప్ ఏ ఉన్నటువంటి వ్యక్తికి యాంటిజెన్ ఏ ఉంటుంది, యాంటీబాడీ బి ఉంటుంది అన్నమాట. అలాగే బ్లడ్ గ్రూప్ బి ఉంటే వాళ్ళకి యాంటిజెన్ బి ఉంటుంది, యాంటీబాడీ ఏ ఉంటుంది. బ్లడ్ గ్రూప్ ఏబి ఉన్న వాళ్ళకి యాంటిజెన్ ఏబి ఉంటుంది, యాంటీబాడీస్ ఏమీ ఉండవు. అలాగే బ్లడ్ గ్రూప్ ఓ ఉన్న వాళ్ళకి యాంటిజెన్స్ ఏమీ ఉండవు, యాంటీబాడీస్ ఏబి ఉంటాయన్నమాట. అంటే యాంటిజెన్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లడ్ గ్రూప్ ని మనం ఆ పేరుతో పిలుస్తూ ఉంటాం. ఓలో యాంటిజెన్స్ ఏమీ ఉండవు కాబట్టి ఆ బ్లడ్ గ్రూప్ ని ఓ బ్లడ్ గ్రూప్ అని పిలుస్తాం. ఉదాహరణకు ఒక వ్యక్తి యొక్క బ్లడ్ గ్రూప్ ఏ అనుకుంటే వారి బ్లడ్ యొక్క సర్ఫేస్ పైన యాంటిజెన్ ఏ ఉంటుందన్నమాట. బ్లడ్ గ్రూప్ రావడానికి జెనెటిక్ ప్రభావం కూడా ఉంటుంది. కొన్ని అంటే వారసత్వాల కారణంగా వస్తాయి. కొన్నిసార్లు అసలు బ్యాక్గ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్ ఏ సంబంధం లేకుండా, అంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరికి సంబంధం లేనటువంటి బ్లడ్ గ్రూప్స్ కూడా కొన్నిసార్లు పిల్లలకి రావచ్చు. మరి రక్తం అందరికి ఎర్రగానే ఉన్నా కూడా అందరి రక్తం అందరికీ సెట్ అవ్వదు. ఎవరి బ్లడ్ గ్రూప్ కి సంబంధించినటువంటి రక్తం ఉందో వాళ్ళు మాత్రమే ఆ వ్యక్తికి అవసరమైతే రక్తం ఇవ్వాలి. అలా కాదు అంటే చాలా అనర్థాలు జరుగుతాయన్నమాట. ఎందుకంటే బ్లడ్ గ్రూప్ లో యాంటిజెన్స్ ఉంటాయి కదా, అవి సేమ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే క్లియర్ గా చెప్పాలంటే ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి యాంటిజెన్ ఏ ఉంటుంది కాబట్టి బ్లడ్ ను రిసీవ్ చేసుకునే వారు కూడా యాంటిజెన్ ఏ ఉంటే వారికి మాత్రమే వీళ్ళు ఇవ్వడానికి అర్హులు. యాంటిజెన్ ఏ అనేది బ్లడ్ గ్రూప్ ఏ వారికి, బ్లడ్ గ్రూప్ ఏబి వాళ్ళకి కూడా కామన్ గా ఉంటుంది. ఏబిలో ఏ ఉంటుంది, బి ఉంటుంది కదా. కాబట్టి ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏబికి కూడా డొనేట్ చేయొచ్చు. అలాగే బ్లడ్ గ్రూప్ బి వాళ్ళు బ్లడ్ గ్రూప్ బికి ఇవ్వచ్చు, అలాగే ఏబికి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఏబిలో కూడా బి కూడా ఉంటుంది కాబట్టి. బ్లడ్ గ్రూప్ ఏబి వాళ్ళు మాత్రం కేవలం ఏబి వాళ్లకు మాత్రమే ఇవ్వాలి. ఓన్లీ యాంటిజెన్ ఏ ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు ఏబి వాళ్ళు ఇచ్చారనుకోండి, వీళ్ళలో 2 ఉంటాయి, అప్పుడు బి కూడా వాళ్ళలోకి వెళ్ళిపోతుంది, అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం. కాబట్టి వీళ్ళు ఓన్లీ ఏబి వాళ్లకు మాత్రమే ఇవ్వాలి. అలాగే బ్లడ్ గ్రూప్ ఓ వాళ్ళు అన్ని బ్లడ్ గ్రూపుల వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళకు యాంటీజెన్స్ అన్నవి అసలు ఉండనే ఉండవు, యాంటీబాడీస్ మాత్రమే ఏబి ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎందులోకైనా వెళ్ళి ఇమడగలరు. అందుకే వీళ్ళను విశ్వదాతలు అంటారు, ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళని. అలాగే ఏబిని విశ్వగ్రహిత అని పిలుస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, బ్లడ్ గ్రూప్స్ అనేవి ఆర్హెచ్ ఫ్యాక్టర్స్ అనే ప్రోటీన్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఈ ఆర్హెచ్ ఫ్యాక్టర్ కారణంగానే అన్ని బ్లడ్ గ్రూప్స్ మనం పాజిటివ్, నెగటివ్ అని డిసైడ్ చేస్తామన్నమాట. ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఈ 4 గ్రూపుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే అది పాజిటివ్, లేకపోతే అది నెగటివ్ అన్నమాట. పాజిటివ్ ఉన్న వాళ్ళు కేవలం పాజిటివ్ ఉన్న వాళ్లకు మాత్రమే ఇవ్వచ్చు. అదే నెగటివ్ ఉన్న వాళ్ళు అనుకోండి.

వాళ్ళకి ఇవ్వచ్చు, నెగటివ్ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏ పాజిటివ్ అలాగే ఏబి పాజిటివ్కి ఇవ్వచ్చు, అదే ఏ నెగటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏ నెగటివ్కి ఏబి నెగటివ్కి ఏ పాజిటివ్కి ఏబి పాజిటివ్కి కూడా ఇవ్వచ్చు. బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు బి పాజిటివ్కి ఇస్తారు, ఏబి పాజిటివ్కి ఇస్తారు, కానీ ఏబి నెగటివ్కి కానీ బి నెగటివ్కి కానీ వీళ్ళు ఇవ్వకూడదు. ఎందుకంటే పాజిటివ్ వాళ్ళు ఓన్లీ పాజిటివ్స్కే ఇవ్వాలి, అదే నెగటివ్ వాళ్ళు ఇవ్వచ్చు. కాబట్టి బి నెగటివ్ వాళ్ళు అయితే బి నెగటివ్కి ఇవ్వచ్చు, ఏబి నెగటివ్కి ఇవ్వచ్చు, బి పాజిటివ్కి ఇవ్వచ్చు, ఏబి పాజిటివ్కి కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ విషయానికి వచ్చామనుకోండి, ఏబి పాజిటివ్ వాళ్ళు ఏబి పాజిటివ్ వాళ్ళకు మాత్రమే ఇవ్వగలరు అనమాట. కానీ వీళ్ళు అందరి నుంచి తీసుకోగలరు, నెగటివ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోగలరు, అలాగే మిగిలిన అన్ని గ్రూప్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. కాబట్టే వీళ్ళని ఏబి పాజిటివ్ వాళ్ళని విశ్వగ్రహిత, మెయిన్ గా ఏబిలో కూడా ఏబి పాజిటివ్ వాళ్ళని విశ్వగ్రహిత అంటారు. ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళు అనుకోండి, వీళ్ళందరికీ ఇవ్వగలరు అనమాట. ఇప్పుడు ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అందరికీ ఇచ్చేసేయచ్చు, కాబట్టి వీళ్ళని విశ్వదాత అంటారు. ఓ నెగటివ్ మెయిన్ గా అందరికి కూడా ఇచ్చేయచ్చు కాబట్టి విశ్వదాత అంటారు. మన శరీరంలో కొన్నిసార్లు కొన్ని రకాల పరిస్థితుల కారణంగా మన బ్లడ్ గ్రూప్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది చాలా రేర్ కేసెస్ లో జరుగుతూ ఉంటుంది అన్నమాట. శరీరంలో బోన్ మ్యారో మార్చడం, కొన్ని రకాల క్యాన్సర్ల కారణంగా బాడీలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల బ్లడ్ గ్రూప్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా చేంజ్ అయినటువంటి బ్లడ్ గ్రూప్ మళ్ళీ కొంతకాలానికి నార్మల్ లాగా మారిపోతూ ఉంటుంది. సేమ్ పాతగా ఏ బ్లడ్ గ్రూప్ అయితే ఉందో ఆ పొజిషన్ కి వచ్చేస్తుంది. ఇలాంటి కండిషన్ చాలా అరుదుగా జరుగుతుంది. బ్లడ్ ట్రాన్స్ఫర్ చేసే ముందు ఇద్దరు బ్లడ్ గ్రూప్స్ టెస్ట్ చేసి మ్యాచ్ అయితే మాత్రమే బ్లడ్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒకవేళ వేరే బ్లడ్ గ్రూప్ ని ట్రాన్స్ఫర్ చేస్తే బ్లడ్ తీసుకున్నటువంటి వ్యక్తులు రెడ్ బ్లడ్ సెల్స్ క్లాట్ అయ్యి ఆ క్లాట్ కారణంగా బ్లడ్ వెజిల్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోతాయి. దీని ద్వారా హార్ట్ అటాక్స్, పారాలసిస్, హై బీపీ, ఫిట్స్, ఫీవర్, వామిటింగ్స్ లాంటివి చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండి మనుషులు ప్రాణాలు కూడా కోల్పోతారు. అందుకే బ్లడ్ ఎవరికైనా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళకి బ్లడ్ ని ఇస్తూ ఉంటారు. రక్తాన్ని ఆర్టిఫిషియల్ గా తయారు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ చేసినా ఆర్టిఫిషియల్ బ్లడ్ అనేది ఆక్సిజన్ అలాగే కార్బన్ డైఆక్సైడ్ సరఫరా చేయడంతో మినహా రోగ నిరోధక వ్యవస్థకు కృత్రిమ రక్తం ఏమాత్రం ఉపయోగపడదు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేం కాబట్టి ఏదైనా అవసరం వచ్చినట్లయితే రక్తదానం మినహా వేరే ప్రత్యామ్నాయం కూడా మనకి ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా లేదు. బ్లడ్ డొనేషన్ మాత్రమే ఇక్కడ ఉన్న ఒకే ఒక్క మార్గం. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల తీసుకున్న మనిషే కాదండి, డొనేట్ చేసిన వ్యక్తి కూడా చాలా ఆరోగ్యపరంగా మంచి విషయాలు జరుగుతాయి వాళ్ళకు కూడా. ముఖ్యంగా రక్తదానం చేయడం వల్ల గుండె మరియు లివర్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. రక్తదానం వలన క్యాన్సర్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. అలాగే రక్తదానం వల్ల బరువు తగ్గించుకోవచ్చు, ముఖంలో మడతలు కూడా తగ్గిపోతుంటాయి. ఇప్పుడు ప్రపంచంలో అతి అరుదైన అలాగే అతి ప్రమాదకరమైన బ్లడ్ గ్రూప్ గురించి కూడా తెలుసుకుందాము. అదే రానల్ బ్లడ్ గ్రూప్. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 కంటే కూడా తక్కువ మందిని ఈ రానల్ బ్లడ్ గ్రూప్ గా గుర్తించబడ్డారండి. దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రపంచ వ్యాప్తంగా కేవలం 50 మంది మాత్రమే. ఎంత అరుదైన బ్లడ్ గ్రూప్ కదా ఇది. ప్రతి 60 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఉండే అవకాశం ఉంది. అందుకే దీన్ని గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంతవరకు ఈ బ్లడ్ గ్రూప్ దాతలు కూడా కేవలం 10 మంది మాత్రమే ఉన్నారట. 1961లో ఆస్ట్రేలియాలో ఈ రనల్ బ్లడ్ గ్రూప్ ని కలిగినటువంటి వ్యక్తిని గుర్తించారు. ఇప్పటి వరకు ఈ రనల్ బ్లడ్ గ్రూప్ కలిగినటువంటి వ్యక్తులు యూరప్, జపాన్, భారత్, అమెరికా తదితర దేశాల్లో ఉన్నారు. కానీ వారి యొక్క సంఖ్య 50 కంటే తక్కువ. రనల్ గ్రూప్ తర్వాత అరుదైన బ్లడ్ గ్రూప్ బాంబే బ్లడ్ గ్రూప్. బాంబే బ్లడ్ గ్రూప్ ఈ మాట కొన్నిసార్లు విన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇది అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ అన్నమాట. ఇది ఒక ప్రత్యేకమైన జన్యుపరమైన పరిస్థితి వల్ల ఏర్పడుతుంది. మొట్టమొదటిసారిగా 1952లో బాంబేలో గుర్తించారు. అందుకే దీనికి బాంబే బ్లడ్ గ్రూప్ అని పేరు వచ్చింది. ఇది ఎంత అరుదైందంటే భారతదేశంలో ప్రతి 10,000 మందిలో ఒక్కరికి మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 1 మిలియన్లో 4 ఈ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. అంటే 10 లక్షల మందిలో 4 ప్రపంచ వ్యాప్తంగా ఉంటే భారతదేశంలో 10,000 మందిలో ఒకరికి ఉంటుంది. అంటే భారత్లో ఎక్కువ మంది ఈ బ్లడ్ గ్రూప్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా ఇది దక్షిణ భారతదేశం, బాంబే, శ్రీలంక, ఇరాన్ వంటి దేశాల్లో గుర్తించబడింది. ప్రపంచంలో మొట్టమొదటి విజయవంతమైన రక్త మార్పిడి మానవుడి నుంచి

మానవుడికి విజయవంతమైంది ఎప్పుడు అంటే 1818లో ఇంగ్లాండ్లో జేమ్స్ బ్లండెల్ అనే ఒక వైద్యుడు చేశాడు. ప్రపంచంలో మొదటి రక్త బ్యాంక్ 1937లో స్థాపించారు చికాగో అమెరికాలో. డాక్టర్ బెర్నాల్డ్ ఫాంటస్ అనే అతను స్థాపించారన్నమాట. ఆయనే మొట్టమొదటిసారిగా బ్లడ్ బ్యాంక్ అనే పదాన్ని కూడా ఉపయోగించారు. రక్తాన్ని నిల్వ చేసి అవసరమైనప్పుడు ఉపయోగించే విధానాన్ని కూడా ప్రారంభించారు. దీని ఆధారంగా తీసుకునే తర్వాత ప్రపంచ వ్యాప్తంగా రక్త బ్యాంకులు ఏర్పడ్డాయి. భారతదేశంలో మొదటి రక్త బ్యాంక్ 1942లో స్థాపించారు కోల్కట్టాలో. ఎందుకు అనంటే అప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గాయపడినటువంటి సైనికులకు రక్తం అవసరమయ్యేది. అందుకోసమే భారత్ లో మొట్టమొదటిసారిగా రక్త బ్యాంక్ అప్పుడు 1942లో స్థాపించబడింది. ప్రెసిడెన్సీ జనరల్ హాస్పిటల్ కలకత్తాలో స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ గా కొనసాగుతూ ఉంది. సో ఈ రోజున 1942లో మొట్టమొదటిసారిగా బ్లడ్ బ్యాంక్ ని భారత్ లో స్థాపించిన రోజుకు గుర్తుగా అక్టోబర్ 1న ప్రతి సంవత్సరం మనం జాతీయ రక్తదాన దినోత్సవం నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డేగా జరుపుకుంటూ ఉంటాం. ఈ బ్యాంకు ద్వారా తర్వాత భారత్ లో రక్తదాన ఉద్యమాలు ఆధునిక రక్త బ్యాంకింగ్ సిస్టమ్లు కూడా మొదలయ్యాయి. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా, మనుషుల్లాగానే జంతువులకు కూడా బ్లడ్ గ్రూప్స్ ఉంటాయండి. కుక్కలకు కూడా డిఈఏ అనే బ్లడ్ గ్రూప్స్ ఉంటుందన్నమాట. ప్రధానంగా దీంట్లో డిఈఏ 1, డిఈఏ 1.2, డిఈఏ 7 ఇలా రకాలుగా ఉంటాయి. పిల్లులకు కూడా మనుషుల్లాగానే ఏబి అనే రక్త గ్రూపులు ఉంటాయి. కానీ ఇది మనుషుల్లో ఉన్న రక్తం లాంటిది కాదు, జస్ట్ నేమ్ మాత్రం అదే ఉంటుంది. ఎక్కువగా పిల్లుల్లో ఏ గ్రూప్ ఉంటుందన్నమాట. గుర్రాలకు 30కి పైగా రక్త గ్రూపులు ఉంటాయి. అందులో 7 ప్రధానంగా ACDKPQU ఉంటాయన్నమాట. ఆవులకు 11 రకాలు ఉంటాయి. అందువల్లనే అంటే జనరల్ గా యానిమల్స్ కి చాలా ఇంకా మనుషుల కంటే ఇంకా క్లిష్టంగా ఉంటాయి అన్నమాట రక్తము. సో ఈ మనుషులకి అందుకే జంతువులకి రక్తం సరిపడదు. ఒకరి రక్తాన్ని ఒకరికి అసలు ఇవ్వలేమన్నమాట. మనుషుల్లోనే వేరే గ్రూప్ అయితే ఇస్తే కష్టం అంటుంటే ఇంకా జంతువుల్లోంచి తీసి ఎలా ఇస్తాం చెప్పండి. అలాగే మనుషులు జంతువులకు కూడా సెట్ అవ్వదు. అలాగే మనుషులకైతే రక్తం ఎర్రగానే ఉంటుంది, కానీ కొన్ని జంతువుల్లో రక్తం ఎర్రగా ఉండదండి. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో ఉంటుంది. కుక్క, పిల్లి, పక్షులు వీటన్నింట్లో ఎర్రగానే ఉంటుంది. కానీ చేపలు, రొయ్యలు, పీతలు, సాలీడులు వీటన్నింట్లో నీలం రంగులో ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, హిమోగ్లోబిన్ వల్లనే రక్తం ఎర్రగా ఉంటుందని. వీటిలో హిమోగ్లోబిన్ అనే పదార్థం ఉండదన్నమాట. హిమోసైనిస్ అనే పదార్థం ఉంటుంది, దానివల్ల వీటికి ఈ నీలం కలర్ లో ఉంటుంది. అలాగే కొన్ని సముద్రపు కీటకాలు పురుగుల్లో పచ్చ రంగులో, బ్లూ కలర్ లో, పర్పుల్ కలర్ లో, అలాగే ఇంకొన్ని ఐస్ ఫిష్ వంటి వాటిలో పారదర్శకంగా అంటే తెల్లగా ఉంటుంది. మనకి రక్తం బయటకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. లోపల రక్తం వెళ్తూ ఉంటుంది కానీ అది వైట్ కలర్ లో ఉంటుంది అనమాట, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. చాలా తమాషాగా ఉంది కదా, అది ఏంటో లిక్విడ్ లే అని అనుకుంటాం మనం నార్మల్ గా మనం రొయ్యల్లో ఇలా చూస్తూ ఉన్నప్పుడు, కానీ అది యాక్చువల్ గా ప్లెట్. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రక్తం మరియు రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా ఉండాలి. మనం ఎక్కువగా జంక్ ఫుడ్స్ తింటూ ఫ్యాట్ అనేది ఎక్కువగా మన బాడీలో ఉన్నట్లయితే అది రక్తనాళాల్లో పేరుకుపోతుంది. దాంతో ఆ మార్గం చిన్నది అయిపోయి ఆ తర్వాత ఆ మార్గంలో రక్తం ప్రవహించడం కూడా కష్టమవుతుంది. ఇలాంటి మార్గం గుండా రక్తాన్ని పంపించడానికి గుండె ఎంతగానో కష్టపడాల్సి వస్తుంది. అప్పుడు పోను ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్ లాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రక్తనాళాలు మన బాడీలోని టెంపరేచర్ ని కూడా కంట్రోల్ చేయడానికి సంకోచం, వ్యాకోచం చెందుతూ ఉంటాయన్నమాట. ఎక్కువగా స్ట్రైన్ కి గురైనప్పుడు ఈ రక్తనాళాలు సాగే గుణం కోల్పోతాయి, స్టిఫ్ గా మారిపోతాయి. అలాంటప్పుడే బీపీ పెరిగిపోయి ఒక్కసారిగా మెదడులో ఉన్నటువంటి సన్నని రక్తనాళాలు చిట్లిపోవడం జరుగుతుంది. అప్పుడే చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి స్ట్రెస్ కు గురి కాకుండా అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన, రోజు వ్యాయామం చేయడం వలన, మాంసాహారంలో చేపలు ఎక్కువగా తీసుకోవడం వలన, వాటర్ ఎక్కువగా తాగడం, బాడీ వెయిట్ కరెక్ట్ గా మెయింటైన్ చేయడం, యోగా మెడిటేషన్ వంటివి చేయడం, వేడి నీళ్లతో స్నానం చేయడం, అప్పుడప్పుడు డార్క్ చాక్లెట్ తింటూ ఉండడం శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ బాగా ఉండడానికి ఉపయోగపడతాయి. ఎక్కువసేపు కూడా కూర్చొని ఉండకూడదు. ఎప్పుడైనా అప్పుడప్పుడు లేచి తిరుగుతూ ఉంటేనే బ్లడ్ ఈజీగా మూవ్ అవుతూ ఉంటుందన్నమాట, పంప్ అవుతూ ఉంటుంది బాడీలో. ఎప్పుడైనా మన శరీరంలో ఏదైనా భాగానికి తిమ్మెర్లు, నొప్పి అలా అనిపిస్తూ ఏదో కుట్టినట్టుగా ఉండడం లాగా ఉంటుంది కదా, అప్పుడు ఆ శరీర భాగానికి రక్తం సరిగ్గా అందట్లేదు అని అర్థం. కాబట్టి అప్పుడు అక్కడ కొద్దిగా ప్రెషర్ని పెట్టడం, లేచి నడవడం

0: లాంటివి చేసి ఆ భాగానికి రక్తం సరఫరా అయ్యేలాగా మనం చూసుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు, లక్షల కిలోమీటర్ల పొడవు ఉండే రక్తనాళాలకు రక్తం సక్రమంగా ప్రవహించడానికి మన పిడికడంత గుండె నిరంతరం కష్టపడుతూనే ఉంటుందండి. దానికోసం మంచి జీవన శైలిని అలవర్చుకోవాలి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 2 సెకండ్లకు ఒకసారి ఏదో ఒక మూల నుంచి ఎవరికో ఒకరికి రక్తం అవసరం అవుతూనే ఉంటుంది. ఒక గర్భిణీ స్త్రీకైతే ఏమి, ప్రమాదంలో గాయపడిన వ్యక్తికైతే ఏమి, క్యాన్సర్తో పోరాడుతున్న వాళ్ళకైతే ఏమి, ప్రతి ఒక్కరికి రక్తం అన్నది చాలా చాలా అవసరం. మనం ఇచ్చే ఒక యూనిట్ రక్తం వారికి జీవితాన్ని ఇస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మరియు జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి మన దేశం లాంటి దేశాల్లో రక్తం యొక్క అవసరం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అవసరాలకు అనుగుణంగా కృత్రిమంగా మనం రక్తాన్ని ఫ్యాక్టరీలో తయారు చేయలేం కదా. అది కేవలం మనుషులకు మాత్రమే ఇవ్వగలిగేది. కాబట్టి సాటి మనిషికి మనం రక్తాన్ని ఇచ్చి కూడా సహాయం చెయ్యాలండి. మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యకరమైన రక్తం మరొకరికి జీవితంగా మారే అవకాశం మనకి ఈ రక్తదానం ఇస్తుంది. అది మనకి కూడా ఎంతో గొప్ప విషయం కదా. అందుకే రక్తదానం చేద్దాం, తోటి మనుషులకు జీవితాన్ని ఇద్దాం. ఇవండి ఇవాల్టి మన ఈ సంగతి మీకు తెలుసాలో విశేషాలు. మామూలుగా మన శరీరం యొక్క నిర్మాణం, దాని పనితీరు గురించి ఆలోచిస్తుంటేనే ఎన్నో ఆశ్చర్యకరంగా కొత్త కొత్త డౌట్స్ అన్ని వస్తూ ఉంటాయి. అందులో బ్లడ్ అన్నది ఒక పార్ట్ మాత్రమే. దాంట్లో కూడా ఎన్ని అద్భుతాలు, ఎన్ని వింతలు దాగున్నాయో కదా. మనిషితో పాటు మన శరీరంలో మనతో ఉండే రక్తం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అంటే అందరికీ తెలుసు రక్తం అనేది ఒకటి ఉంటుంది మన బాడీలో అని. మనం రెగ్యులర్ గా అప్పుడప్పుడు గాయాలు తగిలినప్పుడు లేదంటే వేరే వాళ్ళ దగ్గర చూస్తూ ఉంటాం. కానీ ఇంత డీటెయిల్డ్ గా బ్లడ్ లో ఉన్నటువంటి విషయాల గురించి తెలుసుకున్నప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కదా. ఎస్, మీకు కూడా అలాగే అనిపించింది అనుకుంటూ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ కావ్య. ఇది ఇవాల్టి మన ఈ సంగతి మీకు తెలుసా. బై బై.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఇంతవరకు శ్రోతలు ఈ సంగతి మీకు తెలుసా విన్నారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9:07. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలి అంటే 0861-233-1100 లేదా 102 ఈ నంబర్లకు కాల్ చేసి మీరు కోరిన పాటలు విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం, వెంటనే ఫోన్ తీసుకోండి. 0861-233-1100 లేదా 102 నంబర్లకు కాల్ చేయండి. మరి తొలి శ్రోతను పలకరించే ముందు
1: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: హలో విరచి కార్యక్రమంలో తొలి శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
2: శుభోదయం సార్.
1: శుభోదయం అండి.
2: కావలేడల గ్రామం నుంచి అహోబిడం వెంకటేశ్వర్లు. మన శ్రోతలకు మన అనౌన్సర్లకు గౌరవనీయులైన మీకు నమస్కారములు.
1: నమస్కారాలు అండి. ముందుగా ఏ పాట విందామంటారో చెప్తారా?
2: రాజకోట రాసి సినిమాలో పాట కాదు సార్.
1: రైట్, పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామండి.
3: కారు

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమం వింటూ ఉన్నారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి. హలో హలో హలో అభిరుచి అండి. హలో

0: हेलो हेलो
1: శ్రోతలు 0861233301 లేదా 102 ఈ నంబర్లకు కాల్ చేసి మీరు కోరిన పాటలు విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేయండి.
2: గుడ్ మార్నింగ్ సార్.
1: హలో అభిరుచి అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్ సార్.
1: జాకిర్ భాయ్, చెప్పండి, ఏ పాట విందామంటారు?
2: సార్, ముఖ్యంగా మా డైరెక్టర్ తమనం నాగేశ్వరరావు గారికి, సయ్యద్ ఆబిద్ హుసేన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్.
1: థ్యాంక్ యూ అండి.
2: ఎందుకంటే ఈ రోజు కావ్యశ్రీ మేడం గారు బ్లడ్ క్యాంప్ గురించి చాలా చక్కగా చెప్పారు. చాలా మంది బ్లడ్ ఇవ్వడానికి భయపడతారు, కానీ బ్లడ్ ఇస్తే అంత మంచిది. ఒక ప్రాణాన్ని కాపాడినట్టుగా ఉంటది, మనలో కూడా కొత్త బ్లడ్ వస్తుంది.
1: మేము
2: ధనలక్ష్మీపురంలో సంవత్సరానికి 2 సార్లు క్యాంప్ పెడతాం సార్.
1: ధన్యవాదాలండి.
2: ఒకసారి రెడ్ క్రాస్ కి ఇస్తాం మేము.
1: మంచి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు, అభినందనలు. అలాగే చెప్పండి, అంటే మనకు టైం లేదు. దయచేసి మీరు పాట ఏంటో చెప్పేస్తే మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా
2: సరే సార్, మంచిది. పాటలు ఏముంది సార్, ఎప్పుడు పాటలు వింటానే ఉంటాం. మన మన కార్యక్రమాల్లో పాటలు ఎప్పుడు వస్తానే ఉంటాయి సార్. మంచి మాటలు రెండు మాట్లాడుకోవాలంటే ఒక ఆకాశం అని సింహపురి చెప్పాము, దాంట్లో మా తమలం నాగేశ్వరరావు గారు, మా ఆబిద్ హుసేన్ గారు, నరసింహ గారు, ఇంకా చాలా మంది ఆర్జీలు ఉన్నారు, మా పరివీన్ మేడం గారు ఎంత బాగా చేస్తారు.
1: మీ అభిమానానికి ధన్యవాదాలు. ముందుగా మీరు పాట చెప్పేసి బొంబాయి ప్రియుడు
2: బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే ఆ పాట. కొత్త శ్రోతలు ఉన్నారు సార్.
1: బొంబాయి ప్రియుడు చెప్పండి.
2: కోవూరు నుంచి ఈ మాస్టర్ వెంకటేశ్వర్లు, చేపల వెంకటేశ్వర్లు, గుళ్ళపాల నుంచి సురేష్, సుమను, వంశీ, కిషోరు, వీళ్ళ కోసం సార్. ఇంకా మా ఫ్రెండ్స్ మీకు తెలిసిందే కదా, ఇస్మాల్ భాయ్,
1: రెగ్యులర్ శ్రోతలు అందరి కోసము
2: ఫోన్ చేశారు ఆయన, వాళ్ళందరి కోసం అనిపించండి సార్.
1: ధన్యవాదాలండి. మీరు కోరినటువంటి పాట అయితే సిద్ధంగా ఉంది. బొంబాయి పీరియడ్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన చంద్రబోస్ గీతం ఇది. సంగీతం MM కీరవాణి. మరి పాట విందామా?

0: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901-08445 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901-08445 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు హలో అభిరుచి వింటూ ఉన్నారు. స్టూడియోలో

0: సమయం 9 గంటలు దాటి 24 నిమిషాలు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
1: వెరీ వెరీ గుడ్ మార్నింగ్.
0: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట విందామంటారు?
1: కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం, భూమిదేని లక్ష్మీనారాయణ.
0: లక్ష్మీనారాయణ గారు, ఏ పాట విందాం?
1: ఈ రోజు సీనియర్ హీరో నరేష్ నటించిన అదృష్ట మూవీలోని సరసమ స్వాగతం అనే పాట ఉంటుందా, ఆ పాటను వినిపించండి.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామండి.
1: విన్నాం సార్.
0: థ్యాంక్ యూ అండి.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఇంతవరకు శ్రోతలు హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతల కార్యక్రమం విన్నారు. ఇప్పుడు స్టూడియోలో సమయం 9:31. మరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతల హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, ముందుగా మనకు అనంతపురం జిల్లా పాపిన్యపాడెం నుంచి సిద్ధయ్య వాట్సాప్ పంపించారు. వీరు ఆదిత్య 369 చిత్రం నుంచి జానవులే నర జానవులే పాట వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు. వీరితో పాటు మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. అలాగే మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలి అంటే 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ పంపించి మీరు కోరినటువంటి పాటలు విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం, వెంటనే 7901084415 ఈ నెంబర్కి వాట్సాప్ పంపించండి. మీరు కొన్ని పాటలు విని ఆనందించండి. ముందుగా శ్రోత కొన్నటువంటి పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.

ఎస్, మనకైతే వాట్సాప్ సందేశాలు చాలానే ఉన్నాయి. ఒకసారి చూద్దాం. అవునా కాదన్నా చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ కొత్తగూడి నుంచి రాజేశం, సరోజిని, మాయా వాట్సాప్ పంపించారు. మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి, ఒక్కొక్కటిగా చూద్దాం మనం. రైట్, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్ రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. శ్రోతలు ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూబాబా, మూసాపేట, నరేష్ గ్రామ ప్రజలు. శ్రోతలు గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి, కర్ణాటక, అంటే కర్ణాటక గనగలూరు ఉన్నట్టుంది, ముందు వెనక అయిపోయింది, పర్లేదు. ఓకే, నెక్స్ట్. ఎస్, శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తరుపురపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత. మరి వీరందరి కోసం అవునన్నా కాదన్నా చిత్రం నుంచి ఈ పాట విందాము.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి FM చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి FM నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిగితల కార్యక్రమం హలో అభిరుచి వింటూ ఉన్నారు. బాహుబలి చిత్రం నుంచి మా కోసం ఓ పాట వినిపించండి అంటూ రవికుమార్ బాలాజీనగర్ నుంచి మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు శ్రోతలు చంద్రముగిలి, పద్మరాణి, అక్షర, కృప, అలాగే శ్రోతలు హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, వీరితో పాటు శ్రోతలు సురేఖ, జయశ్రీ, బుచ్చి నుంచి శ్రోతలు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సదానందప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్, వీరందరి కోసం బాహుబలి చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: శ్రోతలు హలో అభిరుచి వింటూ ఉన్నారు. మరి ఈరోజైతే భువనచంద్ర తెలుగు గేయ రచయిత, ఆయన పుట్టినరోజు. అలాగే వీరితో పాటు మరి ఎస్ శంకర్ సుప్రసిద్ధ భారత సినిమా దర్శకుడు, శ్రీకృష్ణ తెలుగు నేపథ్య గాయకుడు, నిధి అగర్వాల్ తెలుగు హిందీ చిత్రాల నటి, వీరందరూ కూడా పుట్టినరోజు ఉన్నాయి. కాబట్టి మనకు మరి భువనచంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఖైదీ నెంబర్ 786 లేదా చిన్నరాయుడు చిత్రం నుంచి నిండు ఆకాశమంత పాట వినిపించింది అంటూ, ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, వీరందరూ కూడా మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు మరికొంతమంది శ్రోతలు కూడా ఉన్నారు. లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుమ్మిన్ కుమార్, సిద్ధార్థ స్వామి, వినరతేజ, చేతనసింహ, విక్రమసింహ, అధిరా త్రివర్ణ. అలాగే శ్రోతలు గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతీబాయ్, వీరితో పాటు మనకు శ్రోతలు శ్రీరామ హనుమాన్లు, వసంత, హరీష్, అరుణ, ఈ సిరికొండ మండలం రామానంద్ గ్రామం నుంచి మరొక వాట్సాప్ సందేశం. సింగరాయకొండ, ఓహో ఓకే, ఎక్కడి నుంచి? గురువిరెడ్డి బ్రహ్మయ్య బ్రహ్మం గారి మఠం నుంచి. తప్పకుండా ఉండి అవకాశం ఉంటే మీరు కోరినటువంటి పాట వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం అయితే మనం శ్రోత కోరినటువంటి చిన్నరాయుడు చిత్రం నుంచి ఓ పాట అయితే విందాము. మరి వినేద్దామా?
1: నిండు ఆకాశమంత మనసు ఉంద రాజువయ్యా, పండు వెన్నెల లాంటి చల్లని చూ

0: మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ప్రేమాభిషేకం చిత్రం నుంచి నా కళ్ళు చెబుతున్నాయి పాట వినిపించింది అంటూ నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు, అలాగే శ్రోతలు మనకు ఓకే మనం చదివేశాము. ఇది అరుణ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి శ్రోతలు. మామిడి కుదురు మండలం మోరిపొలం గ్రామం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని ఇతర కుటుంబ సభ్యులు రైట్ ధన్యవాదాలు అంటూ మనకు బండారు త్రిమూర్తులు గుప్తా గారు పంపించారు, ధన్యవాదాలు అండి. మరొక వాట్సాప్ సందేశం చూద్దాం. కడప జిల్లా ఓకే మీరు పంపించారు కదా రైట్. మీరు ఎవరైనా పంపించే పని అయితే టైం ఉంది కాబట్టి 7901084415 ఈ నెంబర్కి అయితే వాట్సాప్ పంపించండి. మరి మరిన్ని పాటలు వినే ముందు మనమైతే
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 32 వరకు

0: AERO BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: రైట్, మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి, అవి చూశాక ఖచ్చితంగా ప్రేమాభిషేకం చిత్రం నుంచి పాటి దివిందాం. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయ్, శ్రీవాణి, జగదీష్, శివరాణి, అలాగే శ్రోతలు మనకు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, ఆవిద, ఆయుష. తప్పకుండా అండి, నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీ పాట ప్లే చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడైతే టైం కూడా అయిపోతుంది కాబట్టి మనం ప్రకటించిన పాటే వినిపిద్దాం. అలాగే శ్రోతలు మనకు చోటుపాల నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ వీరందరూ కూడా ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతూ వాట్సాప్ సందేశాలు పంపించారు. మరి వీరందరి కోసం ప్రస్తుతం అయితే మనం ప్రేమాభిషేకం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన దాసరి నారాయణరావు గీతం విద్దాం. సంగీతం చక్రవర్తి.

మరొక వాట్సాప్ సందేశం కూడా ఉంది, చదివేద్దాం. ఉంది మనకు పూజా ఫలం చిత్రం నుంచి ఒక పాట ప్రసారం చేయనట్టు. జేరుపోతుల బుచ్చయ్య హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తారాలపల్లి గ్రామం నుంచి. మరి మెసేజ్ అయితే చదవగలిగానండి, పాట అయితే వినిపించేటువంటి సమయం లేదు, అర్థం చేసుకోగలరు.

ఇంతవరకు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరినటువంటి స్నేహితులు విన్నారు. ఇది ఇవాళ హలో అభిరుచి కార్యక్రమం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోల సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు.

0: ఆకాశవాణి
1: ఘర్ ఘర్ తిరంగా హర్ ఘర్
2: హర్ ఘర్ తిరంగా అంశంపై ప్రత్యేక కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి పౌరుడిలో దేశభక్తిని ఐక్యతా భావాన్ని నింపేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమే హర్ ఘర్ తిరంగా. ఆజాదీక అమృత్ మహోత్సవ్లో భాగంగా 2022లో ప్రారంభమైన ఈ ప్రచారం ప్రతి ఏటా ఆగస్టు 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశభక్తిని పెంపొందించడం, ప్రతి ఇంటా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా జాతీయ పతాకంతో ప్రజలకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని బలోపేతం చేయడం, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులను అమరవీరులను వారి త్యాగాలను స్మరించుకోవటం, కుల మత ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు.

0: జాతీయ జెండాను ఒక పండుగలా జరుపుకోవటమే కాకుండా ఆ జెండా వెనుక ఉన్న పోరాటాలు, త్యాగాలను కూడా గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కీర్తి ప్రతిష్టల కోసం కాకుండా భవిష్యత్తు తరాలకు స్వేచ్ఛా స్వాతంత్రాలను అందించాలని బ్రిటీషర్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లలు. జాతీయ పతాకం విశిష్టతను తెలియచేసే కార్యక్రమమే హర్ఘర్ తిరంగా. ఇక ఎంతో ఉత్సాహంగా జాతీయ భావనతో ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభమైన హర్ఘర్ తిరంగా 2026 వేడుకలు 17వ తేదీ వరకు జరుగుతాయి. అయితే జాతీయ జెండాను ఎగురువేసేటప్పుడు భారత జాతీయ జెండా నిబంధనావళికి అనుగుణంగా గౌరవాన్ని కాపాడాలి. జెండా దీర్ఘ చతురస్రాకారంలో 3:2 నిష్పత్తిలో ఉండాలి. కాషాయ రంగు ఎల్లప్పుడూ పైభాగంలోనే ఉండాలి. తిరగబడిన జెండాను ఎగురువేయకూడదు. చిరిగిన, మురికిగా ఉన్నా లేదా నలిగిపోయిన జెండాను ఉపయోగించకూడదు. జెండాను దుస్తులుగా, టేబుల్ క్లాత్గా లేదా ప్రకటనలకు అలంకరణగా ఉపయోగించకూడదు. భారత్ 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ ప్రజలంతా హర్ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం దేశానికి గర్వకారణం మాత్రమే కాకుండా దేశం కోసం ఎప్పటికప్పుడు అత్యుత్తమంగా పనిచేయాలనే స్ఫూర్తిని అందించే శక్తి అని అభివర్ణించారు. హర్ఘర్ తిరంగా ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణానికి తమవంతు సహకారం అందించాలన్న సంకల్పానికి కట్టుబడి ఉండాలని ప్రజలను కోరారు. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు. ఈ ఏడాది హర్ఘర్ తిరంగా ప్రచారానికి ఒక ప్రత్యేకత ఉందని, జాతీయ గేయం వందే మాత్రం రూపకల్పన జరిగి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ వేడుకల్ని వందే మాత్రానికి అంకితం ఇవ్వటం గర్వకారణమని వెల్లడించారు.
1: आन बान शान से मनाए स्वतंत्र सेनानियों को श्रद्धांजलि दे, विकसित भारत का संकल्प ले, हर घर तिरंगा, घर घर तिरंगा, हर मन तिरंगा. आइए हर घर पर तिरंगा लहराइए.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా భారీ ర్యాలీలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని భారత్ మండపం నుండి పార్లమెంటు సభ్యులతో ఒక ప్రత్యేక తిరంగా బైక్ ర్యాలీని కూడా నిర్వహించారు. జాతీయ గేయం వందే మాత్రం 150వ వార్షికోత్సవం కూడా ఇదే సమయంలో జరుగుతుండటంతో జెండా ఆవిష్కరణతో పాటు దేశవ్యాప్తంగా వందే మాత్రం సామూహిక ఆలాప

0: స్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈసారి అంతర్జాతీయంగా ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ రాయబార కార్యాలయాలు తూర్పు నుండి పడమర వరకు సూర్యోదయ సమయానికి వరుసగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాయి. వివిధ రాష్ట్రాల ముఖ్య వేదికల వద్ద సైనిక పారామిలిటరీ బృందాలతో దేశభక్తి సంగీత ప్రదర్శనలు నిర్వహించారు. మహిళా స్వయం సహాయక సంఘాలు పెద్ద ఎత్తున జాతీయ జెండాల తయారీలో పాల్గొని గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిరంగా సులభంగా అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నాయి. తమ ఇళ్లు కార్యాలయాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయటం, విద్యా సంస్థలు, యువజన సంఘాలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే తిరంగా యాత్రల్లో పాల్గొంటున్నారు. జాతీయ జెండాతో దిగిన సెల్ఫీని అధికారిక పోర్టల్ హర్ఘర్ తిరంగా .com లో అప్లోడ్ చేసి హర్ఘర్ తిరంగా డిజిటల్ సర్టిఫికేట్ పొందవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు, గ్రామాలు, పట్టణాల్లోని ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలపై ఈ నెల 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు జాతీయ జెండాను ఎగురవేయాలని అధికారులు సూచించారు. రాష్ట ప్రభుత్వం నేతృత్వంలో దేశ నిర్మాణంలో భాగస్వామ్యం పేరుతో విద్యా సంస్థలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని గుంటూరులో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయటంతో పాటు సోషల్ మీడియాలో జాతీయ పతాక చిత్రాన్ని డీపీగా పెట్టుకోవటం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో దేశభక్తి భావన మరింత పెంపొందుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
1: భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక GDPతో, అంటే 7% కంటే ఎక్కువ వృద్ధితోటి ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి. దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం మీరు చూస్తే, గత 12 సంవత్సరాల్లో ఒక బలమైనటువంటి కేంద్ర నాయకత్వం. ఆ నాయకత్వం కూడా దేశాన్నంతటిని కూడా సంఘటితం చేసేటువంటి నాయకత్వం, ప్రజల్లో ఒక రకమైనటువంటి దేశభక్తిని కలిగించేటువంటి ఒక నాయకత్వం, ఉత్తేజాన్ని కలిగించేటువంటి ఒక నాయకత్వం, ఇవన్నీ ఉండబట్టే ఈరోజు దేశం ఇంత ముందుకు వెళ్తా ఉంది. అయితే ఆ రోజు స్వాతంత్ర సమరంలో తమ భావి తరాలు బాగుపడాలి అని చెప్పి ఎవరైతే పోరాటం చేశారో వారి పోరాటానికి విలువ ఉండే విధంగా, గుర్తుంచుకునే విధంగా భావి తరాలకి, చిన్నపిల్లలకి కూడా దేశభక్తిని కలిగించడమే ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం. అదేవిధంగా మరొక్కసారి ప్రతి సంవత్సరం కూడా మనం ఈ ఆగస్టు 15 సందర్భంగా దేశభక్తిని మరొక, ఎందుకంటే సమాజంలో అనేక రకాలైనటువంటి విచ్ఛిన్నమైనటువంటి శక్తులు ఈరోజు భారతదేశంపై పెట్టేటువంటి పరిస్థితి ఉన్నాయి. అలాంటి విచ్ఛిన్నటువంటి శక్తులు అన్నిటినీ కూడా దూరంగా పెట్టి మరొక్కసారి అందరినీ సంఘటితం చేసి దేశభక్తిని రగిలించి దేశాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి భారతదేశం 200 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఏ విధంగా 25% GDPని కంట్రిబ్యూట్ చేసి నంబర్1గా ఉందో మళ్ళీ అదే విధంగా భారతదేశాన్ని తీసుకువెళ్లేటువంటి సంకల్పమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ చేస్తున్నటువంటి మహాసంకల్పానికి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.
0: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి ప్రధాన నగరాలు, అన్ని మండల కేంద్రాల్లో విద్యార్థులు, పోలీసులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బైక్, సైకిల్, నడక ర్యాలీలు నిర్వహిస్తున్నారు. భారీ ర్యాలీలు, జెండా ప్రదర్శనలతో ప్రజల్లో దేశభక్తి భావాన్ని నింపేందుకు కృషి చేస్తున్నారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో స్వాతంత్ర సమరయోధుల అరుదైన చిత్రపటాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రపటాలను తిలకించారు. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజుతో పాటు జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. యువత స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సూచించారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన తిరంగా సైకిల్ యాత్రలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని, జాతీయ జెండాను ఇంటిపై ఎగురవేసి దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటాలని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో దేశ అభివృద్ధికి పాటుపడాలని తెలుపుతూ,
2: 80వ స్వాతంత్ర దినోత్సవం ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్, వికసిత్ భారత్, 2047 కల్లా వికసిత్ భారత్ ని సాధించడం ఆశయంగా ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. ప్రతి ఇంటి మీద

0: జాతీయ జెండా ఎగరవేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు పిలిపించారు, ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పి. వికసిత భారత్ సాధించడానికి నేటి యువత విద్యార్థి నడిపించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా.
1: యువత విద్యార్థుల్లో దేశభక్తి భావనను పెంపొందించడంతో పాటు జాతీయ జెండాపై గౌరవాన్ని మరింత బలపరిచే లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో హర్ఘడ్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీసా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత విద్యార్థుల్లో దేశభక్తి భావన పెంపొందించడంతో పాటు జాతీయ జెండాపై గౌరవాన్ని బలపరిచేందుకు హర్ఘడ్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి జాతీయ భావాలను పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడతాయని తెలుపుతూ,
2: ఆఫ్ 80th ఇండిపెండెన్స్ డే వీఆర్ కండక్టింగ్ మెగా ర్యాలీ ఇన్ ఎన్టీఆర్ డిస్టిక్ సో విత్ ది క్యాప్షన్ ఆఫ్ పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ దిస్ విల్ మోటివేట్ అండ్ ప్రమోట్ ఎవరీ సిటిజన్స్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఇండిపెండెన్స్ డే మూమెంట్ అండ్ సెలబ్రేటింగ్ ద ఫైట్ అండ్ ఆల్సో డిటర్మైనింగ్ దేర్ టార్గెట్ ఫర్ 100th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ సో దట్ దే కెన్ వర్క్ ఫ్రమ్ నౌ అండ్ అరేంజ్ ఆల్ ద రిక్వైర్డ్ మోటివేషన్ అండ్ ది గ్యాదర్ ది పబ్లిక్ ఒపీనియన్ టు సీ దట్ ది వెన్ ద ఇండియా రీచెస్ 100th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ సో వట్ ఎవర్ ద టార్గెట్స్ వీ హావ్ కెప్ట్ ఫర్ ది ఇండియా డెవలప్డ్ కంట్రీ సో దట్ విల్ బి అచీవ్డ్ సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ మూమెంటమ్ ఐ రిక్వెస్ట్ ఎవరీ వన్ ఎవరీ సిటిజన్ ఎవరీ సైంటిస్ట్ ఎవరీ స్టూడెంట్స్ ఎవరీ టీచర్స్ ఎవరీ ఫార్మర్స్ ఎవరీ ఇండస్ట్రియలిస్ట్ ఎవరీ ఆఫీసర్స్ టు ఇన్వాల్వ్ అండ్ మేక్ దిస్ మూమెంటమ్ పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ ఏ గ్రాండ్.
1: హర్ఘడ్ తిరంగా ఉత్సవాల వేళ పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ జిల్లాల వారీగా భారీగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాలల్లో జాతీయ జెండా ప్రాముఖ్యత, వందేమాతరం చరిత్రపై వ్యాసరచన, చిత్రలేఖనం, సమూహ గీతాలాపన పోటీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పౌరులు తమ ఇళ్లపై ఎగురవేసిన జెండాతో దిగిన సెల్ఫీని అధికారిక పోర్టల్ హర్ఘడ్తిరంగా.com లో అప్లోడ్ చేయవచ్చు. పేరు మరియు వివరాలు నమోదు చేయగానే భారత ప్రభుత్వం అందించే డిజిటల్ హర్ఘడ్ తిరంగా సర్టిఫికెట్ తక్షణమే లభిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో హ్యాష్ట్యాగ్ హర్ఘడ్ తిరంగా, హ్యాష్ట్యాగ్ ఏపీ విత్ తిరంగా హ్యాష్ట్యాగ్లతో పంచుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా హర్ఘడ్ తిరంగా ర్యాలీలు భారీ జాతీయ జెండాలతో విద్యార్థుల ప్రదర్శనలు జరుగుతున్నాయి. 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రారంభమైన హర్ఘడ్ తిరంగా ప్రచారం ఇప్పుడు కోట్లాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనే జాతీయ సంప్రదాయంగా మారింది. ప్రజలకు త్రివర్ణ పతాకంతో వ్యక్తిగత అనుబంధాన్ని పెంచడం సహా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకోవటం, దేశభక్తి జాతీయ ఐక్యతను బలోపేతం చేయటం ప్రధాన ఉద్దేశంగా ప్రారంభమైన హర్ఘడ్ తిరంగా కార్యక్రమం లక్ష్యాన్ని సాధిస్తుండటం ఎంతైనా హర్షణీయం. అందుచేత హర్ఘడ్ తిరంగా లాంటి ఈ మహత్తర కార్యక్రమంలో భారత కీర్తి పతాకాన్ని మన ఇంటిపై ఎగురవేసి జాతీయ జెండాకు వందనాలు తెలియజేద్దాం, దేశ సమైక్యతను చాటి చెబుదాం. హర్ఘడ్ తిరంగా అంశంపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఇప్పుడు రావోయీ అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా

చిత్ర పాడిన పాట చిత్రం గీతాంజలి, గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వీరి కొరకుపై ఈ పాట.

తర్వాత రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరంతా కోరుతున్నారు క్లాస్మేట్స్ ఈ చిత్రానికి మల్లికార్జున్ అంజనా సౌమ్య పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

కార్యక్రమం తర్వాత కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల వీరు కోరుతున్నారు భక్త కన్నప్ప. ఈ చిత్రానికి వి రామకృష్ణ పాడిన పాట, గీత రచన వేటూరి.

శ్రోతం చౌటుప్పల్ శ్రోతలు కస్తూరి రాముడు, లక్ష్మణుడు, పృథ్వీరాజ్, రుద్ర గణేష్ వీరు కోరుతున్నారు ఛాలెంజ్ ఈ చిత్రానికి. ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి.

0: ಬದನ ಕುಂದರದನ ಮಂದ ಗಮನ ಮಧುರ ವಚನ ಗಗನ ಜಗನ ಸೊಗಸುಲಲನವೇ.
1: తర్వాత హైదరాబాద్ వనస్థలపురం శ్రోతలు రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప వీరు కోరుతున్నారు భారతీయుడు. ఈ చిత్రానికి కేజె యేసుదాస్ పాడిన పాట, గీత రచన భువనచంద్ర. వీరి కోరికపై ఈ పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: కార్యక్రమంలో తర్వాత నెల్లూరు జిల్లా నుంచి అశ్విని కుమార్, లితిక, కీర్తిక, ఉమా వీరు కోరుతున్నారు పచ్చని కాపురం. ఈ చిత్రానికి ఎస్ జానకి, కేజే యేసుదాస్ పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. వీరి కోరికపై ఈ పాట

తర్వాత భట్టి ప్రోలు శ్రోత మురళి వీరి కోరికపై బంగారు కరలు ఈ చిత్రానికి పి సుశీల వి రామకృష్ణ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. వీరి కోరికపై ఈ పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: కార్యక్రమంలో తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేదా ఆయేషా వీరు కోరుతున్నారు. ఖైదీ నంబర్ 786 ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన భువనచంద్ర.

తర్వాత మేడ్చల్ జిల్లా కేసర మండలం గోధుమకొండ గ్రామం నుంచి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నమంతుల వీరు కోరుతున్నారు అగ్నిపూలు. ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట, గీత రచన ఆత్రేయ.

కార్యక్రమంలో చివరిగా ధనమా దైవమా ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. సంగీతం టీవీ రాజు, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పాపినిపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ. వీరి కొరకుపై ఈ పాట.

మీరింతవరకు రాబోయే తిది ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

కార్యక్రమం ఇప్పుడు గుర్తు చేసుకుందాం. చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దీపు ఉషా పాడిన పాట చిత్రం అతిథి.

మీరు విన్న ఆ పాట ఏక్ నిరంజన్. ఈ చిత్రానికి హేమచంద్ర, గీతామాధురి గానం చేశారు. కార్యక్రమంలో తర్వాత శ్వేతామోహన్ పాడిన పాట చిత్రం జీనియస్.

కార్యక్రమం చివరిగా మీరు విన్న పాట కార్తికేయ ఈ చిత్రానికి చిన్మయ గానం చేశారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఫిల్మ్ గీతాలు వింటారు.

ప్రేమ మందిరం చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట చిత్రం ప్రేమ పావురాలు.

0: ఆ పాటతో చిత్ర తరంగిణి కార్యక్రమం సమాప్తం. మరికొన్ని పాటలు 12:10 లాహిరి లాహిరిలో వినవచ్చు. సమయం 12 కావస్తుంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలత. ब्रिक्स के पर्यावरण कार्य समूह और जलवायु परिवर्तन पर संपर्क समूह के वरिष्ठ अधिकारियों की बैठक नई दिल्ली में हो रही है. भारत कल ब्रिक्स पर्यावरण मंत्रियों की 12वीं

సారుగా ఒకడున్నాడు, పల్కుషి ఖుషిగా ఉన్నాడు. కన్న బిడ్డకు గంజి దొరక కావుసూరు మని ఒకడున్నాడు. చల్ చల్లే నీతికి నిలబడి నిజాయి.

0: మీరింతవరకు 1967 సంవత్సరంలో అన్నపూర్ణ పిక్చర్స్ ద్వారా విడుదలైన పూలరంగడు చిత్రం నుంచి పాటలు విన్నారు. లాహిరి లాహిరి కార్యక్రమంలో సమయం 12:30 కావస్తోంది. తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. బ్యాంకింగ్ సంస్కరణల భవిష్యత్ దిశను పరిశీలించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీఎం గతిశక్తిలో భాగంగా సుమారు 18,66,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసే 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఆమోదం కోసం పంపాయని వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. బీహార్లోని లఖీసరాయ్ జిల్లా ప్రసిద్ద అశోక్ ధామ్ ఆలయంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటలో 7 మహిళలు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాలి అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల కోసం త్వరలోనే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

0: ఈరోజు న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగే ప్రభుత్వ రంగ బ్యాంకుల సదస్సును ప్రారంభిస్తూ మంత్రి మాట్లాడుతూ బ్యాంకింగ్ సంస్కరణల భవిష్యత్ దిశను, సంబంధిత అంశాలు, సిఫార్సులను పరిశీలించి ఈ కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. వికసిత భారత లక్ష్యాన్ని సాధించడంలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఈ సదస్సులో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థల అధిపతులు పాల్గొని బ్యాంకింగ్ ఆర్థిక రంగాల్లోని కీలక ప్రాధాన్యతలు, అభివృద్ది అంశాలపై చర్చిస్తున్నారు.
1: On the basis of a well-researched set of documents which have been shared with you in advance, will hopefully provide that substantive meat for the committee to also look at. So the committee would probably have that material before them, even as they deliberate. And even as they deliberate, to give us their thoughts and also the recommendations which will help us to clearly understand where the committee wants India to go towards Vikasit Bharat, and in that the role of banks.
0: PM Gatishaktula Bhaganga Ippatavaraku Sumaru 18,66,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసే 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆమోదం కోసం సిఫార్సు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. వీటిలో 256 ప్రాజెక్టులు మంజూరు కాగా ప్రస్తుతం 198 ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో అమలులో ఉన్నాయని ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశంలో చెప్పారు. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అనేది వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఏకతాటుపైకి తీసుకురావడానికి సమగ్ర ప్రణాళికగా, అలాగే మౌలిక వసతుల ప్రాజెక్టుల సమన్వయ అమలును నిర్ధారించడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్దిని పర్యవేక్షించడానికి జియోస్పేషియల్ డేటా, శాటిలైట్ ఇమేజరీ, ఏపీఐ ఇంటిగ్రేషన్ ని ఉపయోగించి డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో వివిధ మంత్రిత్వ శాఖలను, రాష్ట్రాలను సులభతరం చేయడం గతిశక్తి లక్ష్యమని ఆ శాఖ తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు పాట్నాలో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఈఎల్సీ 2.0 ప్రారంభిస్తారు. పౌరులకు ఎన్నికల అవగాహన, డిజిటల్ భాగస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యాన్ని పెంపొందించే దిశగా ఈఎల్సీ 2.0 అందుబాటులోకి తీసుకువస్తున్నారు. యువతకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఎన్నికల సంఘం 2018లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్లను ప్రారంభించింది. ఈఎల్సీ 2.0 కింద రానున్న 6 నెలల్లో దేశవ్యాప్తంగా 15,00,000 పాఠశాలలు, 70,000 కళాశాలలు, 1,420 విశ్వవిద్యాలయాల్లో ఈఎల్సీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లడఖ్, జమ్మూకాశ్మీర్లోని మంచు కురిసే ప్రాంతాల్లో సెన్సెస్ 2027 స్వీయ గణన ఈరోజు ప్రారంభమై ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జరగనున్న ఇంటింటి జనాభా సేకరణకు ముందే పౌరులు తమ వివరాలను డిజిటల్ గా నమోదు చేసుకునే వెసులుబాటును ఇది కల్పిస్తుందని జమ్మూ కాశ్మీర్ లడఖ్ జనాభా గణన సంచాలకులు అమిత్ శర్మ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సనత్ నగర్ లో డాక్టర్ మర్రిచెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించేందుకు 22.6 ఎకరాలు నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో ఒకే దశలో కట్టిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఇందులో 300 ఐసీయు పడకలతో సహా మొత్తం 1,082 బెడ్లు, 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, నివేదికలను నిమిషాల వ్యవధిలోనే ల్యాబులకు సరఫరా చేసి ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ప్రభుత్వ ఆసుపత్రి ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బీహార్లోని లఖీసరాయ్ జిల్లా ప్రసిద్ధ అశోక్ ధామాలయంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటలో 7 మహిళలు మరణించగా 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈరోజు శ్రావణ మాసం 3వ సోమవారం కావడంతో ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ మార్గంలోకి ప్రవేశించారు. అక్కడ కూలిన ఒక విద్యుత్ స్తంభం నుంచి కరెంటు ప్రవహిస్తుందనే పోకారు వ్యాపించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపడి ఒకరుపై ఒకరు పడి ఈ విషాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను వెంటనే లఖీసరాయ్ సదర్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, బాధితులకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి స్థానిక పరిపాలన యంత్రాంగం సేవలు అందిస్తుందని మోదీ తెలిపారు. ఈరోజు అమరవీరుడు మదన్లాల్ దింగ్రా వర్ధంతి సందర్బంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. మదన్లాల్ దింగ్రా జీవితం అసమాన ధైర్యం, అకుంఠిత దేశభక్తి, నిస్వార్థ సేవకు ప్రతిరూపమని సామాజిక మాధ్యమ పోస్టులో బిర్లా పేర్కొన్నారు. సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ దేశ స్వాతంత్ర్యం కోసం మదన్లాల్ దింగ్రా విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. లండన్లో నివసిస్తున్న కాలంలో కూడా భారత దాస్యానికి వ్యతిరేకంగా గళమెత్తారని స్పీకర్ గుర్తు చేశారు. వారు చేసిన త్యాగం ఆనాటి యువతలో స్వాతంత్ర్య కాంక్షను, ఆత్మగౌరవాన్ని, దేశభక్తిని మరింత రగిల్చిందని, అది ఇప్పటికీ నేటి యువతకు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయని ఓం బిర్లా పేర్కొన్నారు. ఈరోజు నాగపంచమి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ప్రకృతి పట్ల భక్తి, సమస్త జీవుల పట్ల దయ, అలాగే సహజీవన భావనలు ఎల్లప్పుడూ అంతర్భాగంగా ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దక్షిణ బెంగాల్లోని బాంకురా, జరిగ్రామ్, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గాలే అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. మ్యాచ్ 3వ రోజు ఆటలో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో రాణించగా కేఎల్ రాహుల్ 82 పరుగులు, ధ్రువ్ జురెల్ 51 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టు భోజన విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. శ్రీలంక ఇంకా 363 పరుగుల వెనుకంజలో ఉంది. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షలు దొర్లిన పొరపాట్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 3 సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జార్ఖండ్ లో ప్రభుత్వ ఉద్యోగుల నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న విద్యార్థులు నిరసనలు ఉధృతం చేశారు. రాంచీలో నిర్వహించిన ఆందోళనలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడి నేత తేజస్వి యాదవ్ల దిష్టిబొమ్మలను విద్యార్థులు దహనం చేశారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఈ సాయంత్రం జరిగే పూల్ డి 2వ మ్యాచ్లో భారత పురుషుల జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. నెదర్లాండ్స్లోని అమ్స్టెల్ వీన్లోని వాగనర్ హాకీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలముల ప్రకారం సాయంత్రం 6:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. బ్యాంకింగ్ సంస్కరణల భవిష్యత్ దిశను పరిశీలించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీఎం గతిశక్తిలో భాగంగా సుమారు 18,66,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసే 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆమోదం కోసం పంపాయని వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: కార్మికుల కార్యక్రమంలో ముందుగా దృష్టిదోషాలు, కారణాలు అవగాహన గురించి డాక్టర్ పి అవినాష్ గారితో పరిచయం వింటారు.
1: ఈరోజు కార్యక్రమంలో దృష్టిదోషాల నివారణ అంటే చూపు సరిగా కనపడకపోవడం, కంటికి సంబంధించి ఎన్నో రకాల సమస్యలుంటాయి.

0: అసలు ఈ కంటి దోషాలు లేదా దృష్టి దోషాలు లేదా చూపుకు సంబంధించినటువంటి అసౌకర్యాలు ఎందుకు వస్తాయి, మరి ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా గ్రహించాలి, వాటికి నిర్ధారణ పరీక్షలు ఏంటి, అసలు కంటికి సంబంధించి కంటి డాక్టర్ గారిని మనం ఎప్పుడెప్పుడు వారిని సంప్రదించాలి, అంటే ఆరోగ్యానికి సంబంధించి ఏ అసౌకర్యం కలిగినా అప్పుడు మాత్రమే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తుంటాము. కంటికి సంబంధించి ఇంకా జాగరూకత ఉండాలి. పెద్దలు అంటారు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్పి, కంటిని ఇంకా జాగ్రత్తగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఈ కంటికి సంబంధించి లేదా దృష్టి దోషాలకు సంబంధించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు అసిస్టెంట్ ప్రొఫెసర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ డాక్టర్ పి అవినాష్ గారు తెలియజేస్తారు మనకు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్ పి అవినాష్ గారు.
1: నమస్కారం
0: డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి 7వ తేదీ వరకు ఈ అంధత్వ నివారణకు సంబంధించి వారోత్సవాలు జరుపుకుంటున్నామండి. ఈ నేపథ్యంలో అసలు ఈ కంటి దోషాలు అనేటువంటివి ఎందుకు వస్తాయి, ఎవరికి వస్తాయి, వాటిని ఎలా తెలుసుకోవాలి, వాటికి సంబంధించినటువంటి చికిత్సా విధానాలు, అలాగే ప్రభుత్వ పరంగా రకంగా వాటికి వైద్య సేవలు అందించేటువంటి వివరాలు ముందుగా చెప్పండి డాక్టర్ గారు. అసలు ఈ కంటి చూపు అనేటువంటిది పోవడానికి కారణాలు ఏమిటో ముందు వివరించండి డాక్టర్ గారు.
1: కంటి చూపు అనేది మీరు ఇందాక చెప్పినట్టు సర్వేంద్రియాణం నయనం ప్రధానం. సో మనకు ఉండే అన్ని సెన్సెస్ లో కంటి చూపు అనేది చాలా ముఖ్యం. ఇది పుట్టుకతో కూడా కొంతమందికి కంటి చూపు సమస్యలు రావచ్చు, కొంతమందికి స్కూల్కి వెళ్లే వయసులో కంటి చూపు సమస్యలు రావచ్చు, కొంతమందికి 40-50 సంవత్సరాలు దాటిన తర్వాత రావచ్చు. సో డివిజన్స్ ఉంటాయి వీటిల్లో. పుట్టుకతో వచ్చేదాన్ని పీడియాట్రిక్ బ్లైండ్నెస్ అంటాము. ఈ పీడియాట్రిక్ బ్లైండ్నెస్ కి కారణాలు చాలా ఉంటాయి. ప్రముఖంగా పుట్టేటప్పుడే శిశువుకి సరిగా ఆక్సిజన్ అందకుండా, లేదంటే ప్రీమెచ్యూర్ డెలివరీ అయినప్పుడు, అంటే గర్భం 9 నెలలు నిండకుండా ముందే పుట్టిన వారికి ఆక్సిజన్ ఇస్తారు. సో ఆ ఆక్సిజన్ ఎక్కువ అవడం వలన వాళ్ళకి రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటాం. సో నెలలు నిండకుండా పుట్టిన ప్రతి శిశువుకి పుట్టిన వెంటనే లేదు అంటే 1 నెల తర్వాత కంటి వైద్య నిపుణుల దగ్గర పరీక్షించాల్సి వస్తుంది. వారి చూపు ఎలా ఉంది ఏమిటి అనేది ఆ వయసు నుండి స్టార్ట్ అవుతుంది చూడడం అనేది. ఆ తర్వాత పుట్టిన వెంటనే 1 సంవత్సరం లోపు ఒకసారి చెకప్ చేయించుకోవాలి. దానివల్ల ఏమిటంటే అక్కడ ఉండే సమస్యలు పీడియాట్రిక్ క్యాటరాక్ట్ అంటాం, అంటే శుక్లాలు. మామూలుగా మనకి శుక్లాలు వయసు పైబడిన వారికే వస్తాయని అనుకుంటాం, కాకపోతే పుట్టుకతోనే శుక్లాలు వస్తాయి కొంతమందికి. ఆ శుక్లాలని ఆ టైంలోనే ఆ సమయంలోనే ట్రీట్మెంట్ అందించాలి. లేట్గా అందించాము అంటే చూపు మెరుగయ్యే అవకాశాలు కోల్పోతున్నట్టు ఉంటుంది. అందుకని పుట్టినప్పుడు నెలలు నిండకుండా పుట్టిన వాళ్ళకి ముందే చూపించాలి. జనరల్ డెలివరీ, సాధారణ డెలివరీ అయిన వాళ్ళందరికీ 1 సంవత్సరం లోపు ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిది. ఇంకొకసారి స్కూల్కి వెళ్లే లోపు, స్కూల్ వయసులో యూజువల్గా పిల్లలు ఏమిటి, అందరూ ఆడుకుంటా ఉంటారు, జాగ్రత్తలు పాటించరు. సో ట్రామాటిక్ కేసెస్ అంటే దెబ్బలు తగిలి చూపు తగ్గిపోవడం అనేది కొంచెం ఎక్కువ కామన్ స్కూల్ వయసులో. తర్వాత వయసు పెరిగిన వాడికి మనకి ఉండే లైఫ్ స్టైల్ డిజీజెస్ ఆర్ మోర్ కామన్ నవడేస్. ఈ మధ్య కాలంలో బీపీలు, షుగర్లు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటా ఉన్నాయి. సో వాటి వల్ల రెటినా చెకప్ చేయించుకోవాలి. అలాగే ఇంకా పెద్ద వయసు వచ్చే వారికి శుక్లాలు స్టార్ట్ అవుతాయి, నీటి కాసుల వ్యాధి స్టార్ట్ అవుతాయి. ఇట్లా వివిధ రకాలుగా వివిధ ఏజ్ గ్రూపుల వాళ్ళకి చూపు మందగించే సమస్యలు రావచ్చండి.
0: డాక్టర్ అవినాష్ గారు, చూపు కోల్పోయిన వారు లేదా చూపు కనిపించట్లేదు అని ఎవరిని అంటారండి అసలు?
1: చూపు కోల్పోయిన వారు అంటే ఇందులో మళ్ళీ విభజనలు ఉంటాయండి. ఒకటి పూర్తిగా చూపు కోల్పోవడాన్ని, ఆ పరిస్థితిలో ఏమిటి అంటే మనం వెలుతురు వేసినా గానీ వాళ్ళు గుర్తించలేకపోతారు, దాన్ని టోటల్ బ్లైండ్నెస్ అంటాం, పూర్తిగా చూపు కోల్పోవడాన్ని. వీరిని 100% అన్నట్టు కేటగిరీ చేసుకుంటారు. దాంట్లో మళ్ళా నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి పాక్షికంగా, అంటే ఒక మోస్తారుగా చూపు తగ్గడం వల్ల. చూపు తగ్గింది అని అనడానికి ప్రధానంగా ఏ టైంలో అంటాము అంటే వారు వారి డైలీ యాక్టివిటీస్, అంటే వారి రోజువారీ దినచర్యలు చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు దాన్ని చూపు తగ్గిన వారు అంటారు. లీగల్గా మాట్లాడుకుంటే లీగల్ బ్లైండ్నెస్ అంటాం. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దూరంగా ఒక బోర్డు పెట్టి బోర్డు పైన అక్షరాలు చదవండి అంటారు. సాధారణంగా అందరం వెళ్ళే ఉంటాము. యూజువల్గా ఫస్ట్ చెకప్ చేసేది ఇదే, దూరంగా ఒక బోర్డు పెట్టి 6 మీటర్ల దూరంలో పైన ఉండే అక్షరాలు చదవండి అంటారు. ఆ బోర్డు పైన ఉండే పెద్ద అక్షరాన్ని దగ్గర నుంచి కూడా చదవలేకపోవడం, 3 మీటర్ల దూరం నుంచి కూడా చదవలేకపోవడం అనేది ఆ కేటగిరీ కన్నా తక్కువ ఉండే వాళ్ళని

0: చూపు మందగించడం అన్నట్టు అంటాం.
1: డాక్టర్ గారు, సాధారణంగా ఏంటంటే ఈ కంటి సమస్యల చూపుకు సంబంధించి ప్రజల్లో ఎంతవరకు తెలుసు అంటే శుక్లాలు, కళ్ళజోడు ఇంతవరకే, మహా అయితే కళ్ళ కలకని అంటుంటారు. ఇవి ఈ మూడు తప్ప చాలా రకాల కంటి సమస్యలు ఉంటాయని మీ నేత్ర వైద్యులు చెబుతుంటారు. ఏంటో నీటి కాసులు అంటుంటారని, అదే గ్లకోమా అని మీరు ఇంగ్లీష్లో వైద్యపరమైనటువంటి పరిభాషలో చెబుతుంటారు. అట్లాగే రేచీకట అనేదో ఉంటుందట, రెటినైటిస్ పిగ్మెంటోజా, అలాగే వర్ణ అంధత్వం, కలర్ బ్లైండ్నెస్ అని, ఇక మామూలువి శుక్లాలు అని చెప్పి, చత్వారం అని చెప్పి, రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అని చెప్పి, ప్లస్ పవర్ అని, మైనస్ పవర్ అని, తెల్లగుడ్డు, నల్లగుడ్డు, ఆప్టిక్ నెర్వ్, ఇలా బోల్డని ఉన్నాయి. ఇన్ని ఉంటాయి ఆ కంటిలో, ఏదో చూపు, కళ్ళజోడు, శుక్లాలనే తెలుసు అని ఇలా అంటుంటారు డాక్టర్ గారు. అసలు మామూలుగా ప్రతి ఒక్కరు కూడా కంటిని, అంటే ఇప్పుడు జనరల్ హెల్త్ చెకప్ అని అంటుంటారు, ప్రతి ఒక్కరు ఒక 25-30 ఏళ్ళు దాటిన వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నా కూడా జనరల్ హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది అని ఇలా చెబుతుంటారు డాక్టర్. కంటికి కూడా ఈ సూత్రం వర్తిస్తుందా? వర్తిస్తే ఎప్పటి నుంచి జనరల్ ఐ చెకప్ చేయించుకోవాలి?
0: కంటి చూపు పరీక్ష చేయించుకోవడం అనేది ప్రథమంగా అందరూ చేయించుకోవాలండి. యూజువల్గా స్కూల్లో మనకి ఇప్పుడు గవర్నమెంట్ వారే, గవర్నమెంట్ స్కూల్లో కూడా యాన్యువల్ హెల్త్ చెకప్స్ అని పెడతా ఉన్నారు, దాంట్లోనే కంటి చూపు పరీక్షలు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అందరూ అక్కడ కవర్ అవుతారు. ప్రైవేట్ స్కూల్స్ అనుకోండి, స్కూల్ వారే ఒక డాక్టర్ని పిలిపించి చూపు పరీక్షలు చేస్తూ ఉంటారు యాన్యువల్గా. స్కూల్ ఏజ్లో సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటూ ఉంటాం. ఎందుకంటే మీరు ఇందాక అన్న రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అనేవి దేర్ అవి స్కూల్ పిల్లల్లో ఎక్కువ కామన్గా వస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ వయసులోనే అవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ వయసులో దానికి ట్రీట్మెంట్ సరిగా లేదు అనుకోండి, పోను వారు పెద్ద అయిన తర్వాత అద్దాలు పెట్టుకున్నా కానీ చూపు మెరుగవకపోవడం ఉంటా ఉంటుంది. అందుకని స్కూల్ ఏజ్ గ్రూప్లో సంవత్సరానికి ఒకసారి, తర్వాత 30-40 సంవత్సరాల వరకు, అంటే ఇంతకు ముందు ఏమీ చూపు లోపం లేని వారికి, ఇంతకు ముందు చూపు అంతా బాగా ఉండి నార్మల్గా ఉండేవాళ్ళు ఒక 30-40 సంవత్సరాల టైంకి, 40 సంవత్సరాలకి వారికి దగ్గర చూపు మందగించడం మొదలవుతూ ఉంటుంది. ఆ వయసులో ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 50-60 సంవత్సరాల నుంచి అయితే సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే ఆ వయసు ఉండేవారికి శుక్లాలు కానీ నీటి కాసులు కానీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది.
1: మీరు చెప్పారు చిన్నపిల్లల్లో పీడియాట్రిక్ కంటి సమస్యలు, అంటే పుట్టిన పిల్లల్లో ఉండేటువంటి దృష్టి దోషాలు అనుకుందాం మనం, ఆ పీడియాట్రిక్ బ్లైండ్నెస్ అనే పదం కూడా వాడారు డాక్టర్ గారు. వాటిలో అసలు పిల్లలకు ఎన్ని రకాల కంటి సమస్యలు ఉంటాయి? రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అని అనేది కాకుండా అసలు ఇక ఎన్ని రకాలు ఉంటాయండి అసలు పిల్లల్లో?
0: రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే మామూలుగా మనం అద్దాలు పెట్టుకుంటే చూపు మెరుగయ్యే వాటిని రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటారు. అంటే జనరల్ గా పబ్లిక్ కి రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటే తెలియదు అన్నట్టు చెప్తా ఉన్నాను. అదొకటి, అదొక రకం. ఇంకొక రకం ఏమిటి అంటే మనం అద్దాలు వాడినా గానీ చూపు మెరుగవ్వకపోవడం, వాటికి కారణాలు చాలా ఉంటాయి. ఇందాక చెప్పుకున్నట్టు చిన్నపిల్లల్లో కూడా శుక్లాలు రావచ్చు. రెండోది ఇందాక మీరు చెప్పారు రెటినైటిస్ పిగ్మెంటోజా అని, అది ఒక పుట్టుకతో వచ్చే వ్యాధుల్లో ఒక రకమైన వ్యాధులు. అవి యూజువల్ గా ఇవి మేనరికాలు అట్లాంటి సంబంధాలు చేసుకున్న వారికి వస్తూ ఉంటాయి ఇన్ జనరల్ గా. కాకపోతే అది ఒక కేటగిరీ, బై బర్త్ వచ్చే డిఫెక్ట్స్. నెక్స్ట్ పుట్టిన తర్వాత మెల్లకన్ను కూడా రావచ్చు. ఈ మెల్లకన్ను కొంతమంది చాలా మంది అశ్రద్ధ చేస్తారు, ఏమి అని, ఈ ఏజ్ లో ఆపరేషన్ చేయించచ్చా అని. యూజువల్ గా ఈ మెల్లకన్ను అనేది 2 సంవత్సరాల లోపు ఆపరేషన్ చేయించుకుంటే చూపుకేమి ఇబ్బంది ఉండకుండా అయ్యే అవకాశాలు ఎక్కువ. ఒక వయసు దాటిన తర్వాత, ఒక 6-7 సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేయించామనుకోండి కన్ను సరి చేస్తారు, కాకపోతే దృష్టి లోపాలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పి యూజువల్ గా 2 ఏళ్ల లోపు చేయించుకుంటే పరీక్షలకి మంచిది వాటికి.
1: డాక్టర్ అవినాష్ గారు, పెద్దల్లో కంటి సమస్యలు ఎన్ని రకాలు ఉంటాయండి అసలు?
0: శుక్లాలు అంటే నార్మల్గా మన కంట్లో అద్దం ఉంటుంది, ఆ అద్దం వల్లనే బయట వెనకాల రెటీనా మీద ఫోకస్ అయ్యి మనకి క్లియర్ గా కనిపిస్తుంది చూపు. ఆ అద్దం పైన మబ్బు పట్టడాన్ని శుక్లం అంటాం.
1: అది
0: శుక్లానికి ఆపరేషన్ ఏమి ఉంటుంది, ఆ అద్దం తీసేసి వేరే ఆర్టిఫిషియల్ అద్దం లోపల వేస్తారు. ఇది మేజర్ కాజ్. ఇది మన దేశంలో ఉండే బ్లైండ్నెస్ లో ఆల్మోస్ట్ 30% పీపుల్ కి కారణం ఇదే. కాకపోతే వాళ్ళకి ఇంకా ఎందుకు అలాగే ఉన్నారు అంటే వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ అందకపోవడం. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటిలో శుక్లాలకు ఆపరేషన్ చేస్తూ ఉన్నారు, ఎన్జిఓస్ అన్నింటిలో శుక్లాలకు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆయుష్మాన్ భారత్ కానీ, ఎన్టీఆర్ వైద్య సేవ కానీ, వీటిల్లో కూడా శుక్లాలకు ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు. అయినా కానీ ఇంకా

0: కొన్ని మారుమూల ప్రదేశాల్లో వైద్య సౌకర్యాలు అందలేని స్థితిలో ఉన్నారు జనాభా. అది ఒక కారణం. రెండోది గ్లకోమా లేదంటే నీటి కాసుల వ్యాధి అంటాము. దీంట్లో ఏమైతా ఉంది అంటే కంట్లో ఒత్తిడి పెరిగిపోతా ఉంటది, ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ అంటాం. నార్మల్ గా మనకి బీపీ ఉండేటట్టు కంట్లో కూడా ప్రెషర్ ఉంటది. ఆ ప్రెషర్ 21కి దాటింది అనుకుంటే వాటిల్లో ఎక్కువ రిస్క్ ఉంటది గ్లకోమా రావడానికి. గ్లకోమా అంటే కంట్లో ఉండే నరం మీద ప్రెషర్ పడడం వల్ల దాంట్లో ఉండే కణాలు చచ్చిపోతున్నాయని. సో ఇది ఒకసారి పోయింది అంటే మళ్ళీ తిరిగి తీసుకురాలేము. అందుకని అది అర్లీ స్టేజెస్ లోనే అంటే ముందుగానే ఐడెంటిఫై చేసుకోవాల్సిన డిజీజెస్ లో ఇది ఒకటి. క్యాటరాక్ట్ అనుకోండి, ఆపరేషన్ చేసుకుంటే చూపు వచ్చేస్తుంది, దానికి ఒక చికిత్స ఉంది. దీనికి పోయిన చూపు తీసుకురాలేము కానీ కంట్రోల్ చేసుకోవడానికి చికిత్స ఉంది. ఇవి కాకుండా ఈ మధ్య కాలంలో బీపీలు షుగర్లు ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల రెటినోపతి అంటాము. అంటే మనకి కంటి వెనక భాగంలో ఈ లోపలికి వెళ్లే చిత్రాన్ని ఇమేజ్ని క్యాప్చర్ చేసేది రెటీనా అంటాము. సో అక్కడ డ్యామేజ్ అవుతా ఉంది అని, అక్కడ ఉండే రక్తనాళాలు దెబ్బతినడం వల్ల, షుగర్ బీపీ వల్ల రక్తనాళాలు దెబ్బతాయి. సో అవి దెబ్బతినడం వల్ల రక్తం కారడము లేదంటే సరిగా పని చేయకపోవడము, వాటి వల్ల డయాబెటిక్ రెటినోపతి హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటాము.
1: రమేష్ గారు, మొట్టమొదటిలో చిన్న పిల్లల్లో కూడా శుక్లాలు వస్తాయండి, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో కూడా ఈ శుక్లాలు లాంటివి వచ్చే అవకాశం కొందరిలో ఉంటుందండి అని ఇలా అన్నారు. పిల్లల్లో వచ్చేటువంటి శుక్లాలని ఆపరేషనే జనరల్ గా శుక్లాలు అనగానే శుక్లాలు ఆపరేషన్ చేశారండి అని వింటాం మనం. వీళ్ళకు కూడా ఆపరేషన్ చేసి ఆ శుక్లాలని తీసేసి మీరు అన్నట్టు లోపల ఒక లెన్స్ కటకము ఒక అద్దం లాగా వేస్తారని అన్నారు. ఆ ముదిరినటువంటి శుక్లాన్ని తీసి ఇంకోటి కృత్రిమంగా వేస్తారనుకుంటా పిల్లలకి ఇవ్వచ్చండి? అట్లా
0: పిల్లలకు కూడా చేస్తారు అండి. కాకపోతే పుట్టిన వారికి అప్పుడే కన్ను చిన్నగా ఉంటది కాబట్టి అప్పుడే అద్దం వేయరు. కాకపోతే ఆపరేషన్ అయితే వెంటనే చేయించుకోవాలి. బై బర్త్ అంటే పుట్టుకతోనే రెండు కళ్ళలో శుక్లాలు ఉన్నాయి అనుకోండి, 6 నెలల లోపే చేసేయాలి. లేదు అంటే ఒక కన్ను కొంచెం ఒకటే చేసామనుకోండి, అవతల కన్ను ఉపయోగించకుండా అయిపోతా ఉంటది, అవతల కన్ను చచ్చుబడినట్టు అయిపోద్ది. దాన్ని నివారించడానికి 2 కళ్ళని 6 నెలల లోపు చేసేయమంటారు. ఒక నెల కన్నా ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు 2 కళ్ళకి. అప్పుడు ఆపరేషన్ చేశాక లోపల అద్దం వేయలేము ఆ ఏజ్ లో. అందుకని అప్పుడు అద్దం వేయకుండా శుక్లం వరకు తొలగిస్తారు. బయట నుంచి కాంటాక్ట్ లెన్సులు కానీ లేదంటే కళ్ళజోడు కానీ పెట్టుకుంటారా. కొంచెం ఒక ఏజ్ వచ్చేంత వరకు, ఒక 7-8 సంవత్సరాలకు వచ్చిన తర్వాత అప్పుడు కావాలంటే అద్దం వేస్తారు. తర్వాత
1: డాక్టర్ అవినాష్ గారు, ఒక ముఖ్యమైనటువంటిది, ఇప్పుడు ఎవరైనా సరే కంటికి సంబంధించి అంటే దృష్టి చూపు ఆరోగ్యంగా ఉండడానికి ఆహార విహార నియమాలు, మనం ఎవరం ఏం అడిగినా ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా డాక్టర్ ఏం తినాలండి, పత్యం ఏం చేయమంటారండి అని, ఇది పరిపాటి సర్వసాధారణం అడగడం. కానీ అన్ని భాగాల్లో కంటే కన్ను చాలా ముఖ్యమైంది ప్రధానమైంది అని అంటున్నాం కాబట్టి దానికి మంచి ఆహారం తీసుకుంటే మంచిది కదా, ఏ రకమైనటువంటి ఆహారం, కంటికి కూడా ఏమైనా ఎక్సర్సైజులు వ్యాయామం చేస్తే మంచిదా చెప్పండి డాక్టర్ గారు.
0: అంటే కంటికి సంబంధించి అన్నట్టు కాదండి, జనరల్ హెల్త్ గురించి మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి అంటారు. బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనం తీసుకునే ఆహారంలో అన్ని సమతుల్యంగా ఉండాలి అని. అంటే మనం ఫ్రూట్స్ కొన్ని, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కొన్ని, నాన్ వెజిటేరియన్ కొన్ని, వెజిటేరియన్ కొన్ని, తినే వాళ్ళని బట్టి. సో అన్ని ఉండేటట్టు చూసుకుంటా ఉండాలి. పల్సెస్ కొన్ని, రైస్ స్టార్చ్ కొన్ని, గోధుమలు కొన్ని, అట్లాగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటా ఉంటే మనకు ఆరోగ్యం బాగానే ఉంటుందండి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ పి అవినాష్ గారు. కంటి సమస్యలు ముఖ్యంగా చూపుకు సంబంధించి దృష్టి దోషాలు చక్కగా అవగాహన కలిగే విధంగా మీరు అందించినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం డాక్టర్ గారు.
0: నమస్తే.
2: మీరింతవరకు దృష్టి దోషాలు కారణాలు అవగాహన గురించి డాక్టర్ పి అవినాష్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు గయోపాఖ్యానం నాటకం నుండి అర్జునుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ వి వెంకట శివారెడ్డి, హార్మోనియం శ్రీ పివి కృష్ణ.
3: దర్పముగల

ಮಗು ಬರದಿನ ಗುಟ ಮಾನಧನುಡನ

దేవ, మీరు చేసింది హితోపదేశమే కాని అల్పజ్ఞాన సమేత మనసుకుండనగు నాకు ఆ గయ్యుని విడుచుట అధర్మముగా తోచుతున్నది. మిగుల ఉపకారి అయినను మిత్రుడైనా

0: మాధవ, ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యములకును ధర్మ మార్గవర్తనమునకు సాటి మహేంద్ర సమాన భోగికైనను శరణాగతి సంరక్షణాది ధర్మ కార్యాచరణమును కలిగినంత ఆనందము సకల సర్వం సహా పరిపాలన మరొచ్చినప్పుడు కలుగదు. రాజ్యపాలకుడు ఈ లోకమున పూజ్యుడు, అదియును మనుదుల చేతనే. ధర్మ పదగామి ఉభయలోక పూజ్యుడు. కావున నా మనంబు ధర్మేతర వృత్తి నొప్పిలదు.
1: చక్రవర్తులు మహీ చక్రంబు ధర్మ నిరోధి చనినారు షోడశ మహారాజులు మహేంద్రాఫులై చనుచో వారలు మూటగట్టుకుని ఐ

దేవా, అధర్మ నిరతులను ఉదాహరణకు అననేలా అని నా మాటను తప్పుటను చిదంబని కదా దశరథే.

తనదు పలుకును నిలు పంగదల సిగాదే అఖిల సంపదలను బాసి అడవుడందు అఖిల సంపదలను బాసి అడవుడందు తగని ఇడుములు కుడుచుమా.

0: దేవా.
1: అంతవాని అంశమున అవతరించి ఇంతవానికి నీకు నేహితుడనగుచూ ఎంతలెంతలో కార్యం బుల నశి చేసి అంతటి అకార్యమనరింప

మధుసూదన, నీ అవతార సందర్శనాంతరమున నాలో సమరోత్సాహం అధికమగుచున్నది. నీకిల చరాచరుండవు, పరాత్పరుండవు, మండితోదరుండవు. అట్టివాణి నిను కయ్యమున నిలిచి

గుండు గదవీర స్వర్గము హాయిగా దేవా

కార్యక్రమంలో ఇప్పుడు గయోపాఖ్యానం నాటకం నుండి అర్జునుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ వి వెంకటశివారెడ్డి, హార్మోనియం శ్రీ పివి కృష్ణ.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

జస్టిస్ చౌదరి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. వీరు పాడిందే మరో పాట చిత్రం కన్యాకుమారి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. భోగాపురం విమానాశ్రయంలో కార్యకలాపాల ప్రారంభంతో రాష్ట విమాన రంగంలో నూతన శకం ప్రారంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాలను 4 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. అమరావతిలో 119 అభివృద్ది పనులు ప్రతిపాదించగా 103 పనులకు అనుమతులు ఇచ్చామని మంత్రి నారాయణ శాసనసభలో వెల్లడించారు. కృత్రిమ మేధ నైపుణ్యాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు నుంచి విమాన

0: మనం కేవలం ఎయిర్పోర్ట్ అని అంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అది కూడా సడన్ గా ఆపరేషన్స్ ఆగడం వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. ఆ ఎయిర్పోర్ట్ ను కూడా భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు నడిపించాలన్నది దాన్ని కూడా ఒక ఆలోచన చేసుకుని అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి నా వంతుగా ఒక ప్లానింగ్ తో ముందుకు వెళ్తానని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
1: మరోవైపు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రారంభం కావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయంలో దిగడంతో రాష్టంలో విమాన అనుసంధానానికి నూతన శకం ప్రారంభమైందని పేర్కొన్నారు. విమానాశ్రయం యువతకు కొత్త అవకాశాలను అందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. శాసనసభ ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా శాసన మండలి 10 గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన సభా వ్యవహారాల కమిటీ బీఏసీ సమావేశం నిర్వహించారు. వర్షాకాల సమావేశాలను 4 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. రేపు బీసీ రిజర్వేషన్ నివేదిక ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మొత్తం 9 ఆర్డినెన్స్లను బిల్లుల రూపంలో ప్రవేశపెట్టాలని బీఏసీలో తీర్మానించారు. మరోవైపు శాసనసభ ప్రారంభమైన వెంటనే శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఈ సందర్భంగా వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. అమరావతి రాజధానిలో 119 పనులను ప్రతిపాదించగా 103 పనులకు అనుమతులు ఇచ్చామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులపై శాసనసభలో అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. ప్రస్తుతం 97 పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకు 71,293 రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించామని తెలిపారు. రాజధానిలోని 29 గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ
2: 904 పట్టుతో రోడ్స్ కావచ్చు, ఆ గ్రామాల్లో కూడా అండర్ గ్రౌండ్ చేసేటట్టుగా, అదే విధంగా లైట్స్, డ్రైన్స్, వాటర్ రైనీ సీజన్ లో డ్రైన్స్ పోయేటట్టుగా, అదే విధంగా వాటర్ 904 ఎస్టిమేషన్ వేస్తుంది అధ్యక్ష. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావటం వల్ల దీన్ని మళ్ళా టెండర్ పిలవాల్సి వచ్చింది అధ్యక్ష. ఈ 27 అయితే దాన్ని ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసిన తర్వాత వెంటనే టేకప్ చేసి ఆ 29 గ్రామాల్లో కూడా క్యాపిటల్ సిటీలో మిగతా ఏరియాలో ఏ విధంగా అయితే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వాటర్ కానీ ఉండవో అదే విధంగా చేస్తామని తెలియజేస్తుంది అధ్యక్ష.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గోదావరి కాలువలు, డ్రైన్ల ఆధునీకరణ పనులను 2029 నాటికి పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శాసనసభలో ఎనమదురు డ్రైన్ ఆధునీకరణ, కేసనపల్లి కెనాల్ ప్రాజెక్టు స్థితిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. బ్రిటిష్ కాలం నాటి లాకులు, షట్టర్లు, కాలువ వ్యవస్థలు శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. గోదావరి డెల్టాలోని కాలువలు, డ్రైన్ల ఆధునీకరణ కోసం 14 కోట్ల రూపాయలు కేటాయించి లైడార్ సర్వే పూర్తి చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేస్తున్నామని తెలిపారు. ఎర్రకాలువతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలోని అన్ని కాలువలను 2029 నాటికి అభివృద్ది చేసి ఆధునీకరిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్టంలోని పోర్టులను ప్రైవేటీకరించే ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. రాష్టంలోని పోర్టుల వివరాలపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్టంలో ప్రస్తుతం 6 పోర్టులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, మరో 5 నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. రాంబిల్లిలో నావికాదళ ప్రత్యామ్నాయ కార్యకలాపాల కేంద్రం ఉందని మంత్రి తెలిపారు. రాష్టంలో ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా డీఎస్సీ నియామకాలపై మంత్రి స్పందిస్తూ ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీలు, నియామకాల్లో పారదర్శకత కోసం వాటిని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చామని తెలిపారు. 16,000 ఉద్యోగాలతో డీఎస్సీ నిర్వహించామని, నియామక ప్రక్రియను 148 రోజుల్లోనే పూర్తి చేశామని నారా లోకేష్ వెల్లడిస్తూ
3: 42,000 ప్రశ్నలు క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసే అధ్యక్ష. ఇదంతా కూడా ఎస్సీఆర్టీ కింద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి బయటోళ్ళకి ఎలాంటి లింక్ లేకుండా ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్

0: ఏ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు కూడా లింక్ ఉంది అధ్యక్ష మా దగ్గర. అంత ట్రాకింగ్ పెట్టాం అధ్యక్ష, ప్రోటోకాల్ మొత్తం పెట్టాం, కాన్ఫిడెన్షియల్ రూమ్ పెట్టాం, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది. 89 టెస్ట్ సెషన్స్ అధ్యక్ష, 13 సబ్జెక్టులు, 67 రకాల పోస్టులు 24 రోజుల్లో పూర్తి చేశారు అధ్యక్ష.
1: కృత్రిమ మీద ఏఐ నైపుణ్యాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఈరోజు ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ కార్యక్రమం కింద ఏఐ బిగ్ డేటా అనలిటిక్స్ లో రాష్ట్రానికి చెందిన 108,895 మంది సర్టిఫికెట్స్ పొందారని చెప్పారు. దీంతో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని పేర్కొన్నారు. లక్షకు పైగా విద్యార్థులు ఏఐ బిగ్ డేటా రంగాల్లో సర్టిఫికెట్లు సాధించడం ఏఐ సాంకేతికత పరిశోధన అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యానికి మరింత బలం చేకూరుస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నోకరాజు కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అవసరమైతే విపత్తు బృందాల సేవలను వినియోగించాలని సూచించారు. ఈ ఘటనపై తూర్పుగోదావరి కాకినాడ జిల్లాల ఎస్పీలతో ఫోన్లో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ఘటన నుంచి బయటపడిన నోకరాజు మనుమడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం పరిధిలోని వెలిగొండ ప్రాజెక్టు 2వ సొరంగంలో హైడ్రాలిక్ యంత్రం తగిలి ఉత్తరప్రదేశ్కు చెందిన కార్మికుడు మృతి చెందారు. ఈ ప్రమాదంపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ప్రతినిధులతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు తుదిదశలో ఉన్న సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడం ఎంతో విచారకరమని మంత్రి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భోగాపురం విమానాశ్రయంలో కార్యకలాపాల ప్రారంభంతో రాష్ట విమాన రంగంలో నూతన శకం ప్రారంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాలను 4 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. అమరావతిలో 119 అభివృద్ది పనులు ప్రతిపాదించగా 103 పనులకు అనుమతులు ఇచ్చామని మంత్రి నారాయణ శాసనసభలో వెల్లడించారు. కృత్రిమ మేధా నైపుణ్యాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: హే నేహ, ఈ మధ్యాహ్నం చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్, కేవలం డబ్బు పంపడానికేనా?
1: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి, దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 దరఖాస్తు చేయాలి.
3: పూర్తి

0: దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 32 వరకు సంబంధిత ఈఆర్ఓ ఏఈఆర్ బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా మహిళలు వ్యాపార వాణిజ్య రంగాలలో రాణించాలంటే శ్రీమతి కె సుధారాణి గారితో పరిచయం వింటారు.
1: అన్ని రంగాల్లో కూడా మహిళలు దూసుకెళ్తూ విజయాల్ని అందిపుచ్చుకుంటూ పేరు ప్రఖ్యాతులు గడుస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాపార వాణిజ్య రంగాల్లో కూడా తమ ప్రతిభా పాఠవాల్ని చూపిస్తూ తోటి మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో వ్యాపార వాణిజ్య రంగాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటూ ముందుకెళ్తున్న శ్రీమతి కొంజేటి సుధారాణి గారు మన స్టూడియోస్లో ఉన్నారు, ఆకాశవాణి స్టూడియోస్లో. వారిని అడిగి ఆ వివరాలు మనం తెలుసుకుందాం. నమస్కారం కొంజేటి సుధారాణి గారు.
2: నమస్తే అండి.
1: సుధారాణి గారు, మీరు రైస్ ట్రేడింగ్లో రావడానికి అసలు స్ఫూర్తి ఏమిటండి, ఆ ఆలోచన ఆ జిజ్ఞాస మీకు ఎందుకు కలిగింది?
2: నేను పీజీ చేశాను, నా పీజీ కంప్లీషన్ కూడా నేను నా మ్యారేజ్ అయ్యాకే చేశానండి. నా పేరెంట్స్ కూడా చిన్ననాటి నుంచి కూడా మంచిగా చదువుకోవడానికి కానీ ఏదైనా సరే బాగా ప్రోత్సహించేవాళ్ళు. చిన్నప్పటి నుంచి బిజినెస్ ఫ్యామిలీ అవడం వల్ల నాకు బిజినెస్ పట్ల బాగా ఆసక్తి ఉండేది, ఎప్పుడు దాని గురించి ఆలోచించడం అట్లా చేసేదాన్ని. డిగ్రీ అయిన తర్వాత కొన్ని రోజులు టీచర్గా చేశాను, కానీ అదంత సాటిస్ఫాక్షన్గా అనిపిలా. ఈలోపు మ్యారేజ్ సెటిల్ అవడం, మ్యారేజ్ అవడం, పిల్లలు, ఈ కుటుంబ బాధ్యతల్లో పడిపోయాను. కానీ మైండ్లో మాత్రం బేసిక్గా ఆ బిజినెస్ అన్నది రన్ అవుతూనే ఉంది. ఏదైతే ఫ్యామిలీ బిజినెస్గా రైస్ అన్నది ఉందో దాన్ని నేను ఇంట్లో ఉన్నప్పుడే వాళ్ళు చేస్తున్నప్పుడు గ్రౌండ్ వర్క్గా అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండేదాన్ని. వన్స్ ఎప్పుడైతే పిల్లలు కొంచెం పెద్ద అయ్యి స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టారో అప్పటి నుంచి నేను షాప్కి వెళ్ళడం అంతా అర్థం చేసుకోవడం, అకౌంట్స్ వర్క్ కానీ అవన్నీ హెల్ప్ చేసినట్టు అవుతుంది, నేను నేర్చుకున్నట్టు అవుతుంది అని చెప్పి షాప్కి వెళ్ళడం చేయడం నేర్చుకోవడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా నేను ఫాలో అవుతున్నాను, ఈ బిజినెస్ చేస్తున్నాను, ఇష్టంతో చేస్తున్నాను. దానివల్ల కొత్త కొత్తగా నేర్చుకోవడం అవన్నీ కూడా బాగుంది ఇందులో.
1: సాధారణంగా ఈ వ్యాపార రంగం వాణిజ్య రంగం అనగానే లెక్కలు బాగా తెలిసి ఉండాలి అని అంటుంటారు, అంటే అకౌంట్స్ అని ఇలాంటి, అంటే బీకామ్ చదివిన వాళ్ళకే వస్తాయి, ఎంబీఏ చదివిన వాళ్ళకి వస్తాయి ఇలా అంటుంటారు. మీకు ఆ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, లేకపోతే అదే ఉండాల్సిన అవసరం లేదు, మనకు శ్రద్ధ అనేటువంటిది, ఇష్టం అనేటువంటిది ఉంటే నేర్చుకోవచ్చు అన్న నేపథ్యంలో నేర్చుకున్నారా?
2: సహజంగా నేను చదివింది బీకామ్, తర్వాత పీజీ చేసింది ఎంకామేనండి. కానీ బుక్ నాలెడ్జ్ పనికొచ్చేది మనకు కొంతవరకే, ప్రాక్టికల్ నాలెడ్జే ఎక్కువ మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఫాదర్ దగ్గర నేర్చుకున్నది, పెళ్ళైన తర్వాత హస్బెండ్ దగ్గర వాళ్ళు చేసేది చూడటం, ఇవన్నీ ప్రాక్టికల్గా నేర్చుకుందే నేను ఎక్కువ అండి. మనకి ఇష్టం ఉండాలి, ఇష్టం ఉంటే ఎలాంటి పనినైనా కష్టంగా ఉన్నా కూడా నేర్చుకుంటాం. కాకపోతే చదువు వల్ల కొంచెం సులువు ఉంటుందేమో, కానీ చదువు ఉన్నా లేకపోయినా వేరే ఏదైనా బ్యాక్గ్రౌండ్ అయినా కూడా మనం నేర్చుకోవచ్చు.
1: మొత్తం మీద ఏంటంటే పుట్టినింట మెట్టినిల్లు రెండు వైపులా కూడా వ్యాపార వాణిజ్య రంగంలో ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం ఇది.
2: అవునండి.
1: సుధారాణి గారు, మహిళలు ఈ రంగంలో అసలు రాణించగలుగుతున్నారండి, అంటే మీరు రైస్ ట్రేడింగ్ రంగంలో ఉన్నారు కానీ వ్యాపారము వాణిజ్యం అంటే కొంచెం కత్తి మీద సాము లాంటిదే, మీరేమంటారు రాణించగలుగుతున్నారు?

0: రాణించవచ్చా అసలు?
1: తప్పకుండా రాణించవచ్చండి. ఎప్పుడైనా కుటుంబం నుంచే వ్యవస్థ మొదలవుతుంది. మన కుటుంబంలో ఒక మహిళగా ఏం చేస్తాము, మన పిల్లలకి మంచి ఆహారం ఇవ్వాలి, కుటుంబంలో అందరికీ మంచి చెడులు చూసుకోవాలి. దీన్నే కొంచెం పెద్దగా ఆలోచిస్తే 10 మంది కస్టమర్లకి ఏం కావాలో మనం ఆలోచించగలిగితే ఆటోమేటిక్గా మనకి ఈజీ అయిపోతుంది వర్క్, మనం ముందుకెళ్ళిపోవచ్చు అండి.
0: ఇందులో సాధక బాధకాలు
1: చాలా ఉంటాయి.
0: మీరు ఏం చెప్పగలరు దానికి?
1: చాలా ఉంటాయండి. రైస్ అనగానే ప్రతిరోజు వాడేది, తీసుకునేది ఒక 100 గ్రాముల రైస్ అయినా కూడా రేటు పెట్టేటప్పుడు ఆలోచిస్తారు, అమ్మో చాలా అయిపోతుంది రైస్కి, ఇంత పెట్టకూడదు అంత పెట్ట, ఇది తినొచ్చు అది తినకూడదు అని ఆలోచించరు. ఎంతసేపు రేటు గురించి ఆలోచిస్తారు తప్పితే. కానీ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, మీరు తీసుకునే 100 గ్రాముల రైస్కి మంచిగా ఆర్గానిక్ రైస్ ఎప్పుడైతే తీసుకుంటారో మీ ఆరోగ్యానికి మంచిదని మనం ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంతమంది వింటారు, కొంతమంది వినరు. వినని వాళ్ళకి కూడా మనం ఎంత బాగా చెప్పగలిగితే అంత బాగుంటుంది. అట్లానే స్టీమ్ రైస్ ఉంటాయి, ఆ స్టీమ్ రైస్ రేట్ తక్కువ వచ్చేస్తుందని తినేస్తూ ఉంటారు. అవి కాదు, మంచిగా రా రైస్ తీసుకోవాలి, ఇలాంటి ఎన్నో రకాలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొంతమంది పట్టుబడతారు అంటారు, నాకు దంపుడు బియ్యమే కావాలంటారు, అదే ఆరోగ్యానికి మంచిది అంటారు. మనం అలా పట్టుబడిన వాళ్ళకి ఏం చేయలేము, కానీ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అందరికీ అది సూట్ అవ్వదు. దంపుడు బియ్యం అన్నది బ్రౌన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరికీ అది సూట్ అవ్వదు. ఎవరికి సూట్ అవుతుంది ఎవరికి సూట్ అవ్వదు అనేది మనం చూసుకుని ఇవ్వగలిగినప్పుడు వాళ్ళకి బాగుంటుంది.
0: అంటే పోషకాహార అవగాహన కూడా వాళ్ళకి కల్పిస్తారు మీరు?
1: ఖచ్చితంగా. మనం ఎప్పుడైతే ఏది మంచిది ఏది చెడు అన్నది మనం తెలుసుకోవాలి. నేను అలానే న్యూట్రిషన్ కోర్స్ చేసుకుని ఏది తింటే మంచిది, ఏది తింటే ఆరోగ్యానికి మంచిది, ఏ బాడీ తత్వం ఉన్న వాళ్ళకి ఏది ఇవ్వాలి, ఏ వయసు వాళ్ళకి ఏది ఇవ్వాలి అన్నది అవగాహనతో మేము బాగా స్టడీ చేస్తాం. దానివల్లనే మాకు ఎట్లాంటి కష్టం వచ్చినా ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా కూడా హ్యాండిల్ చేసే ఒక కెపాసిటీ అన్నది ఇందులో ఆ రీసెర్చ్ ఆ స్టడీ వల్ల వచ్చిందండి.
0: ఇప్పుడు ఒక కుటుంబం ఉన్నారు అంటే చిన్నపిల్లలు మొదలుకొని మధ్య వయస్కులు వయోధికులు ఇలా ఉంటారు.
1: అవును.
0: మరి ఇంతమందికి ఇన్ని రకాల బియ్యం ఉండరు కదా,
1: అక్కర్లేదు,
0: అందరికి సమానంగా ఉపయోగపడే విధంగా ఉండాలి.
1: అవును.
0: అలాంటప్పుడు మీరు వాళ్ళని కౌన్సిలింగ్ చేసి, ఇదిగో మీకు కుటుంబ పరంగా ఇది చాలా బాగుంటుందండి, ఇందులో పోషక విలువలు బాగుంటాయనో ఇంకోటి ఇంకోటి ఏదో చెప్తారు కదా మీరు? చెప్తారు.
1: ఖచ్చితంగానండి. ఏంటంటే మనకి స్టీమ్ బియ్యాలు ఇలాంటివి కాకుండా రా రైస్ ఎప్పుడైతే పాతగా 2-3 సంవత్సరాలు నిలవ పెట్టుకుని ఎప్పుడైతే తీసుకుంటారో అందులో వాళ్ళకి అందరికీ పనికొచ్చే పోషక విలువలు అన్నది వస్తూ ఉంటాయి. అట్లానే కాకుండా మనకేంటంటే రైస్ వాడకం అన్నది తగ్గిపోయింది. డయాబెటిక్ అవడం వల్ల కావచ్చు, వెయిట్ తగ్గాలనో ఇంకోటో ఇంకోటో మనకి ఆ రైస్ కన్జంప్షన్ అనేది తగ్గిపోయింది. ఇదివరకు 4 మనుషులు ఉన్న చోట 25 కిలోలు వాడితే ఇవాళ 10 కిలోలలోపే వాడగలుగుతున్నారు. అంటే మనకి అవకాశం తగ్గిపోతుంది, రైస్ని సేల్ చేసుకోగలిగిన అవకాశాన్ని తగ్గిపోతున్నప్పుడు అవతల కస్టమర్కి ఏం కావాలన్నది మనం ఆలోచించాలి. ఏమంటున్నారంటే ఒక పూట రైస్ తీసుకున్నా 2 పూట చపాతీనో పుల్కానో తినమంటున్నారండి డాక్టర్లు, ఈ డయాబెటిక్ వల్ల లేకపోతే వెయిట్ తగ్గడానికో, అందుకని రైస్ కట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది అని. సో మళ్ళీ మీరు ఆ గోధుమ పిండితో చపాతి పుల్కా చేసుకున్న అదే క్యాలరీలని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అలానే వాళ్ళ అవసరానికి తగ్గట్టు ఏంటంటే మనం మార్చుకున్నాం, అప్డేట్ అవ్వాలి. ఎలా అయితే మనం రోజు రోజుకి వస్తు సామాగ్రి వినియోగం ఇవన్నీ పెరిగినాయో మనం దాంతోపాటుగా మనం కూడా మారి అవకాశాలని పెంచుకోవాలి. అలానే నేను ఒక ఆట కూడా మేము ఒకటి చూసుకున్నామండి, దానిలో మొలకెత్తిన మెంతులు, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పనస పొట్టు, మునగాకు పౌడర్ ఇవన్నీ ఔషధ తత్వాలు ఉన్న పదార్థాలు. వీటిని మనం జనరల్గా గోధుమలో కలిపి పట్టించడం వల్ల ఆ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండడం కానీ వెయిట్ లాస్ అవడం కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట.
0: ఫైబర్ రిచ్ ఫుడ్
1: దీంతో పాటు మనకి ఇస్తున్నాం. ఇదివరకు 3 పూట్ల రైస్ తినేవాళ్ళు, ఇప్పుడు ఆ 1 పూట తినడానికే కష్టంగా ఉంది. అందుకని పొద్దున పూట మిల్లెట్స్ ఇవన్నీ కలిపిన రవ్వని ఉప్మాలాగా కానీ అన్నంలా కానీ మనం వండుకుని వాళ్ళకి తినడం వల్ల లో క్యాలరీస్ హై న్యూట్రిషన్ ఇవంతా కూడా మనకి వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం కుదిరింది. రాత్రిపూట పుల్కా చపాతి ఇలాంటివి. వీటితో పాటు ఇప్పుడు మనకి ఉన్న మేజర్ సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరికి న్యూట్రిషన్ లోపం. దీని మీద అవగాహన కల్పించి మనం ఎప్పుడైతే గర్భిణీ స్త్రీలు కానీ శిశువులకు కానీ న్యూట్రిషన్ అన్నది సరిగ్గా అందట్లేదు. బయట మనకి దొరికే ఫుడ్లు వల్ల అవ్వచ్చు, వండే విధానాల్లో కావచ్చు, ఏదైనా కానీ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ఫోర్టిఫైడ్ రైస్ కెనల్స్ అంటాం, వాటిని మన రైస్తో పాటు కూడా మనం ఇస్తున్నాం వాళ్ళకి. అట్లా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫోలిక్ యాసిడ్, బి12

0: ఇవన్నీ అందులో ఉండటం వల్ల పోషకాహార లోపాన్ని కూడా మనం సరి చేయగలుగుతున్నాం. ఇలా రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇంకా చాలా మందికి వాళ్ళ స్వీట్ క్రేవింగ్స్ ఉంటున్నాయి. స్వీట్ క్రేవింగ్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, తింటే వెయిట్ పెరుగుతాం లేకపోతే షుగర్ పెరుగుతుందని భయం. జీవితకాలం నోరు కట్టేసుకుని ఉండలేరు కదా, అందుకని అలాంటి వాళ్ళ కోసం కూడా మనం ఫ్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన స్వీట్నర్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. అంటే ఉపాధి అవకాశాలు అనే వాటిని మనం కల్పించుకోవాలి. ఎక్కడి నుంచో రావు, మన దారిని మనము ఉన్న అవకాశాలని బట్టి మనం కల్పించుకుని వాటిని అందజేయాలి కస్టమర్కి. అప్పుడు లైఫ్ లాంగ్ వాళ్ళు మనతో ఉంటారు, మనకు వచ్చే ఇబ్బందుల్ని బాధల్ని కూడా పాజిటివ్గా మార్చుకోగలుగుతున్నాం అవగాహన ఉండటం వల్ల.
1: మీరు ఇన్ని రకాలుగా అన్నిట్లో పరిజ్ఞానం సంపాదించారు కదా, ఇది ఎలా చేశారు?
0: సహజంగా ఏంటంటే మన ఇల్లు బాగుండాలి, ముందు పిల్లలకి మంచి న్యూట్రిషన్ ఇవ్వాలి, భర్తకి మంచి న్యూట్రిషన్ ఇవ్వాలి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు పేరెంట్స్, వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ఇవ్వాలంటే మనం ఏది ఇవ్వాలి అనే దాని గురించి ఫస్ట్ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇది బాగుంది, ఇదే మన ఇంట్లో వాడుకుంటున్నప్పుడు దీన్నే మనం అందరికీ ఇవ్వగలిగితే ఇంకా అందరికీ ఆరోగ్యం వస్తుంది. కావాల్సింది ఇస్తున్నాము, మనకు కావాల్సింది మనం తీసుకుంటున్నాము, ముందుకెళ్ళిపోతున్నాము. అలానే ఇవాళ రోజున ప్రతిదీ కూడా సోషల్ మీడియా ఎంత అప్డేట్ అయింది, అది మన బిజినెస్కి కూడా మనం సోషల్ మీడియాతో చెడు ఉంటుంది మంచి ఉంటుంది. మనం మంచి ఆలోచించుకొని మన బిజినెస్కి సోషల్ మీడియాను ఉపయోగించుకుని ముందుకెళ్తూ ఉంటే అవకాశాలు అన్నవి వాటంతటా అవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయని నా అభిప్రాయం.
1: కాలమాన పరిస్థితులను బట్టి అంటే ఇప్పుడంతా సోషల్ మీడియా అదే నడుస్తోంది కాబట్టి అది కూడా దృష్టిలో ఉంచుకొని మీరు చక్కగా ఇటు రైస్ ట్రేడింగ్ అవనివ్వండి, అలాగే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇప్పుడు మీరు చెప్పారు, ఏదైనా సరే ఒక విషయాన్ని మనుషులకు ఉపయుక్తమైనటువంటి విషయాలు ఏదైనా కానీ ఒక మహిళ చెబితే వెంటనే దాన్ని ఫాలో అవ్వడం కానీ లేదా చక్కగా ఆసక్తిగా విని ఇంట్లో ఇంప్లిమెంట్ చేయడం లాంటివి జరుగుతుంటాయి. అలా వస్తూ ఉంటారండి?
0: ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఆ తేంగానే రైస్ కానీ ఏదైనా సరే క్వాలిటీ చూసేది మనం, వండేది మనం, పెట్టేది మనం, తినేది మనం, మన పిల్లలకి మనం ఏదైతే బాగోని వస్తువుని మనం పెట్టాం కదా, సో మనం చూడంగానే దాన్ని సహజమైన లక్షణం అంటారు కదా, ఉమెన్ మల్టీ టాస్కింగ్ అంటారు కదా. అలాగే ఉమెన్కి సహజంగా ఉంటుంది ఆ లక్షణం, ఏది మంచి క్వాలిటీ ఏది క్వాలిటీ లేదు అన్నది అలా తెలుసుకుని మనం వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది.
1: ఇంకోటి ఏంటంటేనండి, ఇవాళ రోజున యువత మరీ ముఖ్యంగా ఈ విద్యార్థులు ఏంటంటే మన సాంప్రదాయ ఆహారం తీసుకోవడం బాగా తగ్గించారండి. అలాగని చెప్పి మరి మంచి పోషక విలువలు కూడా కావాలి, అలాంటి వాళ్లకు ఎలా మీరు?
0: ఇప్పుడు బాగా అవేర్నెస్ పెరిగిందండి, ఆరోగ్యంగా ఉండాలి, బరువు పెరగకూడదు, ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు, వచ్చిన తర్వాత ఆలోచించడం కాదు ప్రివెన్షన్, ముందుగానే ప్రాబ్లమ్స్ అనేది రాకుండా చేసుకోవాలన్న అవగాహన ఇవాళ రోజుల్లో యువతకి బాగా ఉంది. మధ్యలో కొన్ని ఒక జనరేషన్ అలాగ అవగాహన లేకుండా ఇదయ్యారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జన్ జెడ్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి మంచి అవగాహనతోనే ఉన్నారు. అందుకే చూడండి, మనం ఎప్పుడైతే సోషల్ మీడియాలో చెప్తున్నామో వెంటనే ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. మంచిదేది, చెడేది, మనకి కావాల్సిందేది, అక్కర్లేనిదేది అన్నది వాళ్ళు విశ్లేషించుకోగలుగుతున్నారు. సో బాగా ఫాస్ట్గానే రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సెలెక్ట్ చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడున్న యువత మాత్రం మంచి సాంప్రదాయ వంటలకి మిల్లెట్స్ అని అవని ఇవని మంచిగా తినడానికి
1: కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
0: ఒకవేళ బయట తిన్నా కూడా ఇలాంటివే సెలెక్ట్ చేసుకుంటున్నారు తప్పితే ఆ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ ఫుడ్ అనేది చాలా
1: వరకు తగ్గించారు
0: తగ్గించారనే నా అభిప్రాయం. నేను అబ్జర్వ్ చేసినంత వరకు నాకు అలాగే అనిపించింది. దాంతోపాటు ఇంకొక విషయం కూడానండి, రెట్రోగ్రేడేషన్ అని కూడా అంటూ ఉంటాం. రెట్రోగ్రేడేషన్ ప్రాసెస్ అంటే ఇవాళ మనం మంచిగా అన్నాన్ని వార్చుకుని కానీ లేకపోతే కుక్కర్లో పెట్టుకుని కానీ దాన్ని ఒక 8 to 12 hours దాన్ని నిలవ పెట్టుకుని అప్పుడు తీసుకున్నట్టయితే దాని మీద ఏదైతే పొర ఉంటుందో ఆ బ్రాన్ పర్సంటేజ్ ఉంటుందో అది ఫైబర్గా మారి మనకి డైజెషన్ అవ్వడానికి ప్లస్ షుగర్ కంట్రోల్ అవ్వడానికి, అదే డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.
1: వైద్యులు ఏం సూచిస్తుంటారంటే ఆరోగ్యవంతులైన మనుషులకు అవనివ్వండి, ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి అసౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా సమతుల ఆహారం తీసుకోవాలి.
0: అవును,
1: అందులో స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అంటే మైక్రో మాక్రో న్యూట్రియంట్స్ అని అంటుంటారు.
0: అవును,
1: ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మీరు అందించడం లాగా కూడా చేస్తుంటారా?
0: చేస్తామండి ఖచ్చితంగా. మనం నేను ఇందాక అన్నట్టు ఫోర్టిఫైడ్ రైస్ కెనల్స్ లో మైక్రో న్యూట్రియంట్సే ఎక్కువ ఉంటాయి. మైక్రో కార్బ్స్ ఇవన్నీ మనకి పదార్థాల్లోంచి వస్తూనే ఉంటాయి, రైస్లోనూ ఆటాలోనూ వీటిలో వస్తుంటాయి. మైక్రో న్యూట్రియంట్స్ లోపం వల్ల చాలా మందికి జుట్టు రాలిపోవడం, విజన్ సరిగ్గా ఉండకపోవడం, స్కిన్ అలర్జీలు వచ్చేయటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే మనకి రైస్తో పాటుగా, రైసే కాదు ఏ కార్బోహైడ్రేట్ అయినా సరే మనం ఈ ఫోర్టిఫైడ్ రైస్ కెనల్స్ అందులో కనుక కలిపి 100 గ్రాములకి ఒక స్పూను, 100 గ్రాములకి 1 గ్రాము చొప్పున అట్లా మనం కలుపుకుని కనుక కన్జ్యూమ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఉన్న మాల్ న్యూట్రిషన్ అనేది పోయి మనకు కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ అన్నీ మన బాడీకి అందుతాయన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి సేల్స్ పెరుగుతుంది, కస్టమర్కి ఏది కావాలో మనం అది అందించగలిగిన వాళ్ళం అవుతాం.
1: కేవలం వ్యాపార వాణిజ్య దృక్పథం అనే కాకుండా వాళ్ళ యొక్క సౌలభ్యం, సౌకర్యం, వాళ్ళ ఉపయోగాలు చూడాలి. రేపు మళ్ళీ రావాలి కదా, ఏదో ఇచ్చారు బాగుంది పాలిష్డ్గా ఉంది అని తీసేసుకోవడంతోనే సరిపోదు. మామూలుగా మనకు ఆరోగ్యానికి కూడా బాగుండాలి, కుటుంబంలో అందరూ కూడా మెచ్చుకోవాలి. ఇన్ని కోణాలు దృష్టిలో పెట్టుకొని మీరు రైస్ ట్రేడింగ్ కానివ్వండి, ఈ పోషక విలువలు ఉన్నటువంటి రకరకాల ఆహార పదార్థాలు కానీ అందించాలి మీరు. అయితేనండి, ముఖ్యంగా ఇవాళ రోజున మహిళలు కూడా ఇలాంటి రంగాల్లో ముందుకెళ్ళాలి అనేటువంటి ఆసక్తి చూపేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అలాంటి వాళ్ళు మీరు ఏ రకమైనటువంటి సూచనలు సలహాలు ఇస్తారండి?
0: ఎవరైనా చేసుకోగలరు, నేను చెప్పాను కదా దాని మీద ఇష్టం ఉండాలి. ఏ వ్యాపారం అయినా సరే ఇష్టంతో చేస్తే ఏది కూడా కష్టం అనిపించదు. ఇప్పుడు ఏ ఫర్నిచర్ లేకపోతే బట్టలు అలాంటివి అనుకోండి, ఒకసారి కొనుక్కుంటారు, పెద్దవద్దాకా ఏమి కొనుక్కోరు కదా. కానీ ఆహారం అనేసరికి మనం ఈ 10 కిలోలు కొనుక్కున్నాము, మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొనుక్కోవాల్సిందే. ఎప్పుడైతే మనం మంచి క్వాలిటీ ఇచ్చామో మళ్ళీ మన దగ్గరికే వస్తారు. సో ఇలాంటి అవగాహన మనం కల్పించడానికి మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మనం ఇవ్వాలనే సంకల్పంతోనే ఉన్నాం. మేము ఎవరైనా సరే ఇలా మేము పెట్టుకుంటామండి, మాకు కావాలి, మేము నేర్చుకుంటాం అని ఎవరైనా అనుకున్నట్టయితే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము రెడీగానే ఉన్నాం.
1: ప్రోత్సహిస్తారు?
0: అవును, ఖచ్చితంగా.
1: ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయా ఈ రంగంలో ఉండేటువంటి మహిళలకి?
0: ఖచ్చితంగా ఉంటాయండి. మనకి గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయండి. నేను కూడా వచ్చేసి MSME స్కీమ్ అనేసి దానిలో నుంచి తీసుకుని అక్కడి నుంచి ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చానన్నమాట. అదొక్కటే కాదు, ఇంకా చాలా ప్రభుత్వ పథకాలు మనకి ఉన్నాయన్నమాట. ముద్రా లోన్ అని ఇవన్నీ చాలా ఉన్నాయి. స్టార్ట్అప్ చేయవైతే ఉంటాయో వాటికి గవర్నమెంట్ మంచిగా ప్రోత్సాహం ఇస్తోంది. వాటిని మనం తెలుసుకుని వాటిని అమలు చేసుకుని ముందుకెళ్ళాలి మనం.
1: సో మొత్తానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలను కూడా ఉపయోగపెట్టుకుంటూ మహిళలు ముందుకు సాగవచ్చు అనేటువంటిది తెలియజేస్తున్నారు.
0: ఖచ్చితంగా.
1: సుధారాణి గారు, మరి ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నారు మీరు, మరి ఇటు కుటుంబ పరమైన బాధ్యతలు కూడా ప్రతి మహిళ కూడా ప్రాధాన్యత ఇస్తూనే ఉంటారు, మీరు ఎలా సమన్వయం చేసుకోగలుగుతున్నారండి?
0: పంక్చువాలిటీ అండి, క్రమశిక్షణ, సమయపాలన, దీంతోపాటు ఇంట్లో వాళ్ళ సహకారం, ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏంటంటే కొంత నియమబద్ధమైన జీవన విధానం ఉంటే ఎప్పుడైనా సరే సాధ్యపడుతుంది. మా పిల్లలు కూడా మంచిగా చదువుకున్నారు, ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, పాప జాబ్ చేస్తుంది, తను కూడా ఈ బాధ్యతలన్నీ చూసుకుంటూ కూడా మనం చేయొచ్చండి. కాకపోతే కొంత క్రమశిక్షణ అన్నది అవసరం, ప్లస్ ఇంట్లో వాళ్ళు కూడా సహకరించాలి.
1: మీ వారు మీకు పూర్తి సహకారం అంటే ఏదైనా అవసరం అయితే కొన్ని కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు, సానుకూలంగా
0: ఖచ్చితంగా ఇస్తారండి. ఇద్దరం కూడా ఏదైనా సరే అనుకుని ఇలా చేస్తే బాగుంటుంది అని మాట్లాడుకుని చేస్తూ ఉంటాము. ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుందే వైఫ్ అండ్ హస్బెండ్ ముందుకెళ్ళడం అన్నది చాలా కష్టం.
1: ప్రతి మహిళకు కూడా సహాయం చేస్తే మహిళ ఇంకా ముందు రాణించగలుగుతుంది, దేశ పురోభివృద్ధికి కూడా తన వంతు సహకారం అన్నట్టుగా కూడా అవకాశం ఉంటుంది. చాలా చాలా ధన్యవాదాలు సుధారాణి గారు, నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: మీరు ఇంతవరకు మహిళలు వ్యాపార వాణిజ్య రంగాలలో రాణించాలంటే శ్రీమతి కె సుధారాణి గారితో పరిచయం విన్నారు.
3: కార్యక్రమంలో ఇప్పుడు ఎముకలు దృఢత్వాన్ని కోల్పోకుండా ఉండాలంటే దీని గురించిన విశేషాలు వింటారు. ప్రస్తుత కాలంలో ఎక్కువైనటువంటి వాతావరణ కాలుష్యం, జీవన శైలిలో వచ్చిన మార్పులు, అలాగే ఆహారంలో మార్పుల వల్ల అనేక సమస్యలు, వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అంతేకాకుండా పోషకాల లోపం వల్ల కూడా బాధపడేవారు ఎక్కువగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. అలాంటి వాటిలో ఎముకల బలహీనత ఒకటి. మంచి ఆహారపు అలవాట్లు ఉన్నా కూడా ఎముకల అరుగుదల, ఎముకలు బలహీనంగా మారడం వంటివి పెను సమస్యలకు దారితీస్తోంది. ఎముకలు శరీర నిర్మాణ

నిర్మాణానికి సహాయం చేసే వ్యవస్థను కలిగి ఉండటంతో పాటు కండరాలకు మద్దతుగా కూడా పనిచేస్తాయి. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నది ఎముకలలో అరుగుదల. దీనివల్ల కీళ్ల నొప్పులు ఎక్కువగా రావడం కూడా గమనిస్తూనే ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎముకల సంరక్షణను తప్పనిసరిగా చూసుకోవాలి. ముఖ్యంగా మన జీవన శైలి వల్ల ఎముకలు బలహీనంగా మారడానికి అవకాశం ఉంది. అయితే ఎలాంటి అలవాట్ల వల్ల ఎముకలు బలహీనంగా మారతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎముకలు బలంగా ఉండాలంటే విటమిన్ డి, కాల్షియం ఎంతో అవసరం. అయితే కొంతమంది తమ సమయాన్ని ఎక్కువగా ఇంట్లోనే గడపడం వల్ల శరీరానికి కావలసినటువంటి సూర్యరశ్మిని తీసుకోకపోవడం, ఎండలోకి వెళ్తే శరీరం తట్టుకోలేదేమో అని అనుకుంటూ ఉంటారు. దీనివల్ల శరీరానికి కావలసినటువంటి విటమిన్ డి లభించదు. శరీరానికి కావలసిన విటమిన్ డి కనుక అందకపోయినట్లయితే ఎముకల ఎదుగుదలకు తోడ్పడే కాల్షియం లభించదు. కాబట్టి తప్పనిసరిగా ఉదయం 20 నిమిషాల పాటు సూర్యకాంతిని తీసుకోవాలి. అలాగే ఆహారంలో కూడా విటమిన్ డి లభించే వాటిని తీసుకోవడం తప్పనిసరి. ఇంకో విషయం ఏంటంటే ఎక్కువసేపు కూర్చోవడం కూడా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. కొంతమంది టీవీలు చూస్తూ లేకపోతే కంప్యూటర్ల ముందు పనిలో కంటిన్యూగా గంటల తరబడి కూర్చోవడం వల్ల కూడా ఎముకలు దెబ్బతింటాయని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఆరోగ్యకరమైన ఎముకలకు కదలిక అనేది తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి రోజు 30 నిమిషాల వ్యాయామం చెయ్యాలి. ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం మానుకోవాలి. ఉప్పు ఎక్కువగా తీసుకున్నా కూడా ఎముకలకు హాని జరిగే ప్రమాదం ఉంది. ఉప్పులో ఉన్న సోడియం శరీరానికి చాలా మంచిది. అలా అని ఎక్కువగా కాకుండా మితంగా మాత్రమే ఉప్పును తీసుకోవాలి. ఇక కోల్డ్ డ్రింక్స్, నిల్వ చేసిన పానీయాలు తీసుకున్నా కూడా అవి ఎముకలకు హాని చేస్తాయి. ఎక్కువగా వీటిని కనుక తీసుకున్నట్లయితే ఎముకలు బలహీనపడతాయని వైద్యులు సూచిస్తున్నారు. ఎండాకాలంలో చాలామంది కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీనికి బదులు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగలకు ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. మన శరీరంలో ఎముకలను బలంగా ఉంచుకోవడం చాలా మంచిది. లేదంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా కూడా ఎముకలు పుట్టుక్కున విరిగిపోతాయి. ఇక మరొకటి, ఎముకలలో సాంద్రత గుజ్జు తగ్గిపోయి గుల్లగుల్లగా మారడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు, లేదా ఎముకలు గుల్లబారడం అంటారు. ఇటీవలి కాలంలో కనుక చూసుకున్నట్లయితే 30 ఏళ్లలోపు మహిళలు కూడా ఈ ఆస్టియోపోరోసిస్ బారిన పడుతున్నారు. గతంలో 50 ఏళ్ల వయసు దాటిన మహిళల్లో ఇది వచ్చేది. వారిలో వచ్చే మెనోపాస్ కారణంగా శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా ఎముకలు బోలుగా తయారవుతాయి. మరి ఎముకలు దృఢంగా ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. కాల్షియం అనేది ఎముకల నిర్మాణానికి కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా యుక్త వయసు పిల్లలకు తగినంత కాల్షియం అందకపోయినట్లయితే ఎముకల ఉత్పత్తి, ఎముకల కణజాలం దెబ్బతింటుంది. కాబట్టి కాల్షియం ఎక్కువగా లభించే పాల ఉత్పత్తులతో పాటు తాజా ఆకుకూరలు, పండ్లు, అన్ని రకాల పోషకాలు కలిగిన తాజా కూరగాయలు తీసుకోవడం వల్ల ఎముకల బలహీనతను తగ్గించుకోవచ్చు. క్యాబేజీ, బ్రోకోలి, బచ్చలి, పాలకూరలో కాల్షియం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నువ్వులు. నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువనే చెప్పాలి. నువ్వులు ఎముకలు దృఢంగా ఉండటానికి మంచి ఆహారం అని చెప్పాలి. కాబట్టి నువ్వులను తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే నువ్వులతో పాటు బెల్లం. నువ్వుల్లో ఎక్కువగా కాల్షియం ఉంటే బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్లు కానివ్వండి, నువ్వులుండలు చేసుకుని రోజూ ఒకటి తిన్నట్లయితే శరీరానికి కావలసినంత కాల్షియం అందుతుంది, ఎముకలు దృఢత్వం తగ్గకుండా కాపాడుతుంది. ఇక వీటితో పాటు ఎముక ఉత్పత్తికి, దృఢత్వానికి విటమిన్ సి, విటమిన్ కే, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా రోజుకు 30 నిమిషాలు వ్యాయామాన్ని తప్పనిసరిగా చేయాలని వైద్యులు తెలియజేస్తున్నారు. ఆహారంలో ఉప్పును తగ్గించాలి. ఎక్కువగా కనుక తీసుకున్నట్లయితే శరీరంలో కాల్షియం గణనీయంగా తగ్గిపోతుంది. ఒక రోజులో 2400 మిల్లీగ్రాముల సోడియం కంటే ఎక్కువ తీసుకోకూడదు.
కొన్ని ఆహార పదార్థాలలో సహజంగానే ఉప్పు ఉంటుంది, కాబట్టి చూసుకుని ఉప్పుని అదనంగా తీసుకోకపోవడం

0: सिंगल्स में आयरलैंड की सोफिया नोबल के साथ खेलेंगी। गॉल में भारत के साथ टेस्ट क्रिकेट श्रृंखला के पहले मैच के तीसरे दिन के खेल में मेजबान श्रीलंका ने 5 विकेट पर 187 रन बना लिए हैं। भारतीय टीम ने पहली पारी में 462 रन बनाए थे। श्रृंखला का दूसरा और अंतिम टेस्ट मैच 23 अगस्त से कोलंबो में खेला जाएगा। हॉकी विश्व कप में आज नीदरलैंड्स के अम्स्टरफेंड में भारत का मुकाबला इंग्लैंड से होगा। मैच भारतीय समय के अनुसार शाम 6:30 बजे से शुरू होगा। विश्व कप में भारत ने अपने अभियान की शुरुआत शनिवार को वेल्स पर 3-1 की विजय के साथ की, जबकि इंग्लैंड ने प्रतियोगिता के पहले दिन पाकिस्तान को 4-1 से हराया। कार्मिक लोक शिकायत और पेंशन राज्य मंत्री डॉ. जितेंद्र सिंह ने आज नई दिल्ली में 15 कर्मियों को राष्ट्रीय अनुभव पुरस्कार से सम्मानित किया। इन पुरस्कार विजेताओं ने राष्ट्र निर्माण के क्षेत्र में महत्वपूर्ण योगदान दिया है तथा पासपोर्ट सेवा केंद्र, पुराने कानून निरस्त किए जाने और नए कानून बनाने तथा प्रशासन और लेखांकन में प्रौद्योगिकी अपनाने में महत्वपूर्ण सहयोग दिया है। आकाशवाणी का समाचार सेवा प्रभाग आज रात 9:30 बजे फोन इन कार्यक्रम पब्लिक स्पीक में भ्रामक लेबलिंग और उपभोक्ता अधिकारों के प्रति जागरूकता विषय पर एक ज्ञानवर्धक परिचर्चा प्रसारित करेगा। कार्यक्रम के दौरान श्रोता स्टूडियो में विशेषज्ञों से विषय से संबंधित प्रश्न पूछ सकते हैं। सवाल पूछने के लिए टेलीफोन नंबर है 0112331041, व्हाट्सएप नंबर है 9289094044। प्रमुख घरेलू शेयर सूचकांक आज मामूली गिरावट के साथ कारोबार कर रहे हैं। अंतिम समाचार मिलने तक बॉम्बे स्टॉक एक्सचेंज का सेंसेक्स 148 अंक की गिरावट से 77,861 पर कारोबार कर रहा था। अंत में मुख्य समाचार एक बार फिर, सरकार विकसित भारत का लक्ष्य हासिल करने में बैंकिंग सुधारों और सार्वजनिक क्षेत्र के बैंकों की भूमिका की समीक्षा के लिए उच्च स्तरीय समिति गठित करेगी। भारत ने ब्रिक्स सहयोग की अपनी अध्यक्षता में जन केंद्रित और मानवता प्रधान दृष्टिकोण की पुष्टि की। बिहार के अशोक धाम मंदिर में भगदड़ से 7 महिला श्रद्धालुओं की मौत। पश्चिम बंगाल के बीरभूम में आग हादसे में 5 लोग मारे गए। पश्चिम बंगाल के गंगेय क्षेत्र और ओडिशा में आज मूसलाधार वर्षा का रेड अलर्ट। गॉल में भारत के साथ टेस्ट क्रिकेट श्रृंखला के पहले मैच के तीसरे दिन के खेल में मेजबान श्रीलंका ने पहली पारी में 5 विकेट पर 189 रन बनाए। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ ఇలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800420233.
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
6: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
7: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
6: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800420233.
1: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో ముందుగా శ్రీమతి ఆర్ బాలసరస్వతి గారు ఆలపించిన లలిత గీతం వింటారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800420223.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు ట్రాన్స్మిటర్ డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

जमा हो चकाचक हिरलो पान चबा।

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయలో క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్ కి మీరు మీ సమాధానాల్ని వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి. నంబరు 0866248882. సో ఈ నెంబర్కి మీరు మీ సమాధానాన్ని పంపించాలి. మొట్టమొదటి ప్రశ్న మీ అందరి కోసం వచ్చేస్తూ ఉంది. సో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ప్రముఖ నేపథ్య గాయని జిక్కి పూర్తి పేరు ఏంటి? సో జిక్కి అన్నది ఆవిడ పేరు కాదు, ఆవిడ పేరు అసలు ఏంటి అన్నది నా క్వశ్చన్ అనమాట. జిక్కి గారి పేరు ఏంటి?

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఎస్, మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను, ప్రముఖ నేపథ్య గాయని జిక్కీ గారి పూర్తి పేరు ఏంటి అని అడిగాను. సో అడిగిన క్వశ్చన్ జాగ్రత్తగా విన్నారు కదా? సో విన్నారని అనుకుంటాను. అయితే మరి రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారో చూస్తాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే, ఎస్ ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ అండి. మరి వారితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరో చూద్దాం. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి చక్కగా నేమ్స్ పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు. సో సారీ, అట్లా ఎట్లా కుదురుతుంది? సో మీ నేమ్స్తో పాటు రైట్ ఆన్సర్ కూడా పంపించాలి కదా. సో హాఫ్ ఆన్సర్ పంపించారు, ఫుల్గా పూర్తి పేరు పంపించలేదు. ఎవరంటే ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి. సో ఇంకా ఎస్, ఫుల్ నేమ్ అంటే ఇనీషియల్స్ పంపించేస్తే ఎలాగండి? అశోక్, రమ్య, దినకర్, దేవాన్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సో ఇంత గ్యాప్ వస్తుందంటేనే మీకు అర్థమైంది కదా రాంగ్ ఆన్సర్స్ ఎక్కువ ఉన్నాయి అనేసి. ఫుల్గా ఆన్సర్ అయితే పంపించలేదు. పెడన్ జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు రైట్ ఆన్సర్. సో వీరందరూ ఒకే టైంకి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక అవనిగడ్డ నుంచి రైట్ ఆన్సర్. భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్. లలితా మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. సో హాఫ్ రైట్ ఆన్సర్ మళ్ళీ ఎవరంటే బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, శశాంక, అచ్యుత, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్పురి నుంచి. బిట్ర వీరమోహన్ రావు, నిర్మలాదేవి రాజవోలు విలేజ్ నుంచి రైట్ ఆన్సర్. మత్సుదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ.

0: వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి, గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మాట్టూరు బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్, లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా డాక్టర్ కేవీరావు తణుకు నుంచి రైట్ ఆన్సర్, మూసాపేట మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ ఇంకా సక్కుబాయి సోనిక లక్ష్మీవర్మ లడ్డు బాబా మూసాపేట ఇంకా వారి గ్రామ ప్రజలు అందరూ, సో అందరికీ కంగ్రాట్స్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, కాసుల పద్మ గుంటూరు నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్ సియోన్ నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ బ్రహ్మయ్య రైట్ ఆన్సర్, సో అందరూ షార్ట్ ఫామ్ పంపించేశారు. అలా పంపిస్తే కాదు కదా, ఫుల్ నేమ్ అన్నప్పుడు ఫుల్ నేమ్ పంపించాలి. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా, దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, డి వాణి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి, మురహరి యశోద జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, సో హాఫ్ ఆన్సర్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి, యా రైట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు డి గోవర్ధనరావు ఇందిరాబాయి భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి మోతిబాయి వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి రైట్ ఆన్సర్, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి రైట్ ఆన్సర్, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్, ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, చిలుక నారాయణ అనసూయ యమున జనకంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్, గడ్డ మంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్, పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర హరిణి, దైద త్రివేణి చిన్మయి ప్రీతం నల్గొండ డిస్ట్రిక్ట్ హ్యాపీ హోమ్స్ నుంచి, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు శ్రీవాణి రాధిక రవి శ్రీరామదాసు కృపాచారి ఇంకా వారి కుటుంబ సభ్యులు, మోరిపుల్ల నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని, చిన్న చింతకుంట మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి రాజేష్ కుమార్, సో వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు అండి. మిగిలిన వాళ్ళందరూ కూడా పీజీ కృష్ణవేణి అన్నారు, పీజీ కాదు ఫుల్ నేమ్ పంపించాలి. ఫుల్ నేమ్ ఏంటంటే పిల్లావుల గజపతి కృష్ణవేణి, సో ఇన్ షార్ట్ జిక్కి అని పిలిచేవారు. సో అది ఫస్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతూ ఉన్నాము. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, మన దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేశారు, ఏ రాష్ట్రానికి పనిచేశారు? మన దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేశారు, ఏ రాష్ట్రానికి పనిచేశారు?
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

సో క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, రెండు పార్ట్స్ ఉన్నాయి ఈరోజు క్వశ్చన్లో. మన దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేశారు, ఏ రాష్ట్రానికి పనిచేశారు, అంటే వారి పేరు, ఏ స్టేటు, రెండు పంపించాలి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం.

0: వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: సో మరి ఈరోజు రెండో క్వశ్చన్ లో రెండు ఆన్సర్లున్నాయి. మన దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేశారు, ఏ రాష్ట్రానికి పనిచేశారు. సో రెండు పార్ట్స్ అనమాట. సో చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్ పంపించారు. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు మానస విజయలక్ష్మి చీరాల నుంచి. సో కంగ్రాట్స్ అండి. మరి వారితో పాటుగా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అని అంటే పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి, పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి, నీలేంద్ర హరిణి, టంగుటూరి ప్రకాశం పంతులు గారు కాదండి, అలాగే వెస్ట్ బెంగాల్ జ్యోతి బసు గారు అన్నారు, అది కాదు. సో వీరందరూ ఇప్పటిదాకా ఈ చదివిన త్రీ మెంబర్స్ ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారండి, కంగ్రాచులేషన్స్. మరి ఇంకా తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరో చూద్దాం. సో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ రైట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పీజీ కృష్ణవేణి గారి దగ్గరే ఉండిపోయారు. సో వచ్చేసేయండి, సెకండ్ క్వశ్చన్కి వచ్చేసాం మనం. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక అవనిగడ్డ నుంచి. ఇంకా మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి. సాయి దర్శన్ శేషసాయి రోహన్ నెల్లూరు నుంచి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప డిస్ట్రిక్ట్ నుంచి. గణేష్ నెల్లూరు నుంచి. పెడని జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు. కాసుల పద్మ గుంటూరు నుంచి. సో డీటెయిల్స్ అన్నీ కూడా పంపించారు, నైస్ అండి. బృందావనం పద్మశ్రీ శ్యామ్ లక్ష్మీ నరసమ్మ పావని చిరంజీవి శశాంక్ అచ్యుత శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి నుంచి. అశోక్ రమ్య దినకర్ దేవాంశ్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీనరసింహ ఇంకా వారి గ్రామ ప్రజలు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి. గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూరు బాపట్ల డిస్టిక్ నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి. వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి. సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్ సీఎం నాగటిపండు అశోక్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు. గుండుగుల నుంచి కొనకళ్ళ రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ. లతా సుహాస్ హోస్కోట నుంచి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. దేశంలో పేర్లన్నీ, రాష్ట్రాల పేర్లన్నీ వరుసగా వచ్చేస్తూ ఉన్నాయి. సో అత్యధికంగా ఎవరు ముఖ్యమంత్రి అత్యధిక కాలం ఉన్నారు అన్న నా క్వశ్చన్కి, సో ఎన్ని రాష్ట్రాల పేర్లంటే అన్ని రాష్ట్రాల పేర్లు చక్కగా పంపించేస్తూ ఉన్నారనమాట. సో ఫుల్ ఆన్సర్ పంపించలేదండి రమేష్ వర్మ నంద్యాల నుంచి. ఫుల్ ఆన్సర్ పంపించాలి కదా.

సో ఎక్కువ మంది జ్యోతి బస్సు అన్నారు. సో జ్యోతి బస్సు రాంగ్ ఆన్సర్ అండి. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి రైట్ ఆన్సర్.

0: నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక ఇంకా వారి కుటుంబ సభ్యులు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. పాలెం పొల్లయ్య ఆళ్ళగడ్డ జిల్లా, ఆళ్ళగడ్డ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. అలాగే మార్కాపురం జిల్లా నుంచి దేవరగట్టు నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప ఇంకా వారి మిత్రబృందం, ప్రసూన సునీత చెన్నై నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. బుచ్చిరెడ్డిపాలెం నుంచి మనోజ్ కుమార్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొతిబాయి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి. బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు విలేజ్ నుంచి. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల నుంచి. డి వాణి వెంకటేశ్వరరావు, మార్తి టౌన్షిప్ నంద్యాల నుంచి. చంద్రబాబు నాయుడు గారట, ఇది ఫస్ట్ ఆన్సర్ అండి, కానీ కాదండి, చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ టైం చేసిన వాళ్ళు ఉన్నారు. కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి. సో ఆన్సర్ పంపించలేదు, చక్కగా పేరు మాత్రం టైప్ చేసి పంపించేస్తున్నారు. అలా అయితే చదవను కదండి, రైట్ ఆన్సర్ వాళ్ళనే చదువుతాను నేను, ఆ పేర్లే చదువుతాను. సో సిద్ధయ్య పాపినేపాలెం నుంచి రైట్ ఆన్సర్. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి రైట్ ఆన్సర్. చింతకుంట నుంచి, మహబూబ్ నగర్ నుంచి రాజేష్, శ్రీవల్లి, చందన, భాగ్య, కుమార్. ధవళ లక్ష్మీ నరసింహారావు, సంధ్య, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి, ఉట్కూరు, నారాయణపేట జిల్లా నుంచి. ఇంకా ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకిర్ భాయ్, మొహమ్మద్ రఫీ, మంగళంపురి ప్రకాష్ ఇంకా వారి మిత్రబృందం నెల్లూరు నుంచి. కారంచోడు మండలం కుంకల్మరు గ్రామం తెలగపాలెం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి. సో వీరు రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే పవన్ కుమార్ చామ్లింగ్, సిక్కిం రాష్ట్రానికి 24 సంవత్సరాల 165 రోజులు వీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1994 డిసెంబర్ నుంచి 2019 మే వరకు ఈయన ముఖ్యమంత్రిగా చేశారు సిక్కిం రాష్ట్రానికి. సో తర్వాత ప్లేస్లో ఉన్నారు నవీన్ పట్నాయక్, ఇంకా ఆ తర్వాత మీరు రాసిన జ్యోతి బసు గారు కానీ ఇంకా మిగిలిన వాళ్ళందరి లిస్ట్ ఆ తర్వాత ఉందన్నమాట. సో అదండి మరి ఈరోజు యువలయ్య.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: കുഞ്ഞാട്ടി യുവലയ കാര്യക്രമം ഇന്നടുത്തു സമാപ്തം.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ ఎన్ఈటి మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో కూడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి మండవ పద్మావతి, విద్యార్థిని ఎం ఐశ్వర్య. వినండి 8వ తరగతికి హిందీ పాఠం కూడేదాన్.
4: నమస్తే అధ్యాపికాజీ.
5: నమస్తే ఐశ్వర్య, బైఠో.
4: ధన్యవాద్ అధ్యాపికాజీ.
5: ఆస్ హమ్ 8వీ కక్షా కే పాఠ్య పుస్తక్ సే కూడేదాన్ నామక గచ్చపాఠ కే బారే మే జాన్ లెంగే. పహలే తుమ్ పాఠ మే పహలా అనుచ్ఛేద్ పడో.
4: జీ హా అధ్యాపికా జీ, మే కయీ రంగో మే మిల్తా హూ, మేరే కయీ ఆకార్ హై, ఘర్ స్కూల్ దఫ్తర్ హో యా సడక్, మే సబ్ జగహ్ రహతా హూ. ఆప్ సోచ్ రహే హోంగే మే కౌన్ హూ, చీజ్ హూ, మే బడే కామ్ కీ, సోచో మేరా నామ్, జ్యాదా నహీ హై మేరా దామ్, ఆతా హూ మే సబ్కే కామ్. ఆప్ తో సమజే, హా మేరా నామ్ కూడేదాన్ హై. ఆజ్ మే ఆప్కో పతే కీ బాత్ బతాతా హూ, సంసార్ మే ఏక్ మాత్ర మై హీ హూ, జో శరీర్ పర్ లిఖకర్ చల్తా హూ, మేరా ఉపయోగ్ కరేమ్.
5: అచ్చా ఐశ్వర్య, సునో, అబ్ మై ఇస్కా అర్థ బతాఉంగి. ఇది చెత్త డబ్బా ఆత్మకథ. ఇక్కడ నేను అంటే చెత్త డబ్బా. మై కయీ రంగో మే మిల్తా హోమ్, మేరే కయీ ఆకార్ హై, ఘర్ స్కూల్ దఫ్తర్ హో యా సడక్, మై సబ్ జగహ్ రహతా హోమ్. నేను అనగా చెత్త డబ్బా అనేక రంగులలో లభిస్తాను. నాకు ఎన్నో ఆకారాలు ఉన్నాయి. ఇల్లు, పాఠశాల, ఆఫీసు లేదా రోడ్డు, ఎక్కడైనా నేను ఉంటాను. ఆప్ సోచ్ రహే హోంగే మై కౌన్ హోమ్, మీరు ఆలోచిస్తున్నారా నేను ఎవరిని అని. చీజ్ హోమ్ మై బడే కామ్ కి, సోచో మేరా నామ్, జాదా నహీ హై మేరా దామ్, ఆతా హూం మై సబ్ కే కామ్. అప్ తో సమ్సో, హా మేరా నామ్ కూడేదాన్ హై. నేను పెద్ద పనికి ఉపయోగపడే వస్తువును. నా పేరు ఆలోచించండి, నా వెల ఎక్కువ కాదు, అందరికీ పనికి వస్తాను. ఇప్పుడు అర్థమైందా? అవును, నా పేరు చెత్త డబ్బా. ఆజ్ మై ఆప్కో పతే కీ బాత్ బతాతా హూం, సంసార్ మే ఏక్ మాత్ర మై హీ హూం, జో అపనే శరీర్ పర్ లిఖకర్ చలతా హూం, మేరా ఉపయోగ్ కరేమ్. ఈరోజు నేను మీకు తెలిసిన విషయం చెప్తాను. ప్రపంచంలో నేను మాత్రమే నా శరీరం మీద నన్ను ఉపయోగించండి అని వ్రాసుకుని తిరుగుతుంటాను. ఐశ్వర్య, మై కుచ్ ప్రశ్న పూచుంగి, జవాబ్ దో.
4: జీ హా అధ్యాపికా జీ.
5: కూడే దాన్ కహా కహా రఖతే హై?
4: ఘర్ స్కూల్ దఫ్తర్ ఔర్ సడక్ పర్ ఆది జగహో మే రఖతే హై.
5: కూడే దాన్ అపనే శరీర్ పర్ క్యా లిఖకర్ చలతా హై?
4: కూడే దాన్ అపనే

0: शरीर पर मेरा उपयोग कर लिखकर चलता।
1: सुनो, आप तुम दूसरी अनुच्छेद पढ़ो।
0: जी अध्यापिका जी। पहले लोग पुरानी बाल्टी, डिब्बा या किसी भी टूटी हुई चीज का उपयोग कूड़ा डालने के लिए करते थे, पर अब समय बदल गया है। अब में प्लास्टिक टिन, गत्ते, लोहे व स्टील से बनाया जाने लगा हूँ। पहले तो मेरा मुंह खुला रहता था, अब तो मैंने ढक्कन लगवा लिया है। जब मेरी आवश्यकता हो ढक्कन खोलो और मुझे उपयोग में लाओ।
1: आप सुनो ऐश्वर्या, मैं अर्थ बताऊंगी। पहले लोग पुरानी बाल्टी, डिब्बा या किसी भी टूटी हुई चीज का उपयोग कूड़ा डालने के लिए करते थे। पूर्वम प्रजलु पात बकेटलु, डब्बालु लेदा एदैना विरिगिना పాడైపోయిన వస్తువులను చెత్త వేయడానికి చెత్త డబ్బాలుగా ఉపయోగించేవారు. పర్ అబ్ సమయ్ బదల్ గయా, అబ్ మై ప్లాస్టిక్ టిన్, గత్తే, లోహే వ స్టీల్ సే బనాయా జానే లగా హుం. ఇప్పుడు సమయం మారింది, అంటే కాలం మారింది. ఇప్పుడు నన్ను, అనగా చెత్త డబ్బాను, ప్లాస్టిక్ టిన్స్, గట్టి అట్టలతోనూ, ఇనుము మరియు స్టీలు లోహాలతో తయారు చేస్తున్నారు. పహలేతో మేరా మొహ కులా రహతా థా, अब तो मैंने ढक्कन लगवा लिया है। जब मेरी आवश्यकता हो ढक्कन खोलो और मुझे उपयोग में लावो। మొదట చెత్త డబ్బాలకు మూత ఉండేది కాదు, ఓపెన్ గా ఉండేవి. ఇప్పుడు నాకు మూతలు వేయబడ్డాయి. ఎప్పుడైనా చెత్త డబ్బాలు అవసరం వస్తే మూతను తెరిచి దానిని ఉపయోగించాలి. అబ్ మై ఇస్మే ప్రశ్న పూచుంగి, జవాబ్దో ఐశ్వర్య.
0: జీ హా అధ్యాపికా జీ.
1: కూడేదాన్ अब किन किन पदार्थों से तैयार करते हैं?
0: कूड़ेदान अब प्लास्टिक टिन, गत्ते, लोहे व स्टील से तैयार करते हैं।
1: पहले कूड़ेदान का मुंह कैसा था?
0: पहले कूड़ेदान का मुंह खुला रहता था।
1: अच्छा, तो अब मैं तीसरी अनुच्छेद के बारे में बताऊंगी, एक बार पढ़ो।
0: जी हाँ अध्यापिका जी। जागो लोग जागो, संसार में चीजें बदलती रहती है, मैं भी हर दिन परिवर्तन कर रहा हूँ। आज मैंने अपने भाई को बेखाम करना सिखा दिया है। नीले व काले कूड़ेदान मेरे भाई है और मैं हूँ हरा कूड़ेदान। आप मेरे नीले भाई का उपयोग ऐसा कूड़ा डालने के लिए कर सकते हैं जो नष्ट नहीं होता, जैसे प्लास्टिक, लोहा आदि। काले भाई का उपयोग जीवाणु फैलाने वाली वस्तुओं को डालने के लिए होता है, जैसे प्रयोग के बाद पट्टी, रक्त से सनी इंजेक्शन की सुई आदि। मेरा उपयोग आप नष्ट होने वाला कूड़ा डालने के लिए कर सकते हैं, जैसे सब्जी या फलों के छिलके आदि।
1: अच्छा ऐश्वर्या सुनो, जागो लोग जागो, संसार में चीजें बदलती रहती है, मैं भी हर दिन परिवर्तन कर रहा हूँ। अब मैंने अपने भाइयों को भी काम करना सिखा दिया है। మేల్కొనండి ప్రజలారా, మేల్కొనండి. ప్రపంచంలో అన్ని వస్తువులు మారుతూ ఉన్నాయి. నేను కూడా ప్రతిదినము మార్పు చెందుతూ వస్తున్నాను. ఇప్పుడు నేను నా సోదరులకు కూడా పనిచేయటం నేర్పుతున్నాను. నేను అంటే చెత్త డబ్బా అని చెప్పుకున్నాం కదా. నీలే వా కాలే కూడేదాన్ మేరే భాయి హై ఔర్ మై హోమ్ హరే కూడాదాన్. నీలిరంగు మరియు నలుపు రంగు చెత్త డబ్బాలు నా సోదరులు, నేను ఆకుపచ్చ చెత్త డబ్బాను. आप मेरे नीले भाई का उपयोग ऐसा कूड़ा डालने के लिए कर सकते हैं जो नष्ट नहीं होता, जैसे प्लास्टिक, लोहा आदि. మీరు నష్టముకాని చెత్తను, అనగా ప్లాస్టిక్ మరియు ఉపయోగపడని లోహాలను నా సహోదరుడు నీలిరంగు చెత్త డబ్బాలో వేయుటకు ఉపయోగించుకొనవచ్చును. కాలే భాయి కా ఉపయోగ్ జీవాణు ఫైలానే వాలి వస్తువుకో డాల్నే కేలియే హోతా హై, జైసే ప్రయోగ్ కే బాద్ పట్టి, రక్తశేషని ఇంజెక్షన్ కి సుయి ఆది. నల్లరంగు డబ్బాలో సూక్ష్మజీవులను వ్యాప్తి చేసే వస్తువులను, అనగా బ్యాండేజ్లను, రక్తంతో తడిసిన సూదులను వేయుటకు ఉపయోగించవలను. మేరా ఉపయోగ్ నష్ట హోనే వాలా కూడా డాల్నే కేలియే కర్ సక్తే హై, జైసే సబ్జీ అఫాలోన్ కే చిలకే ఆది. మట్టిలో ధ్వంసమయ్యే చెత్త, అనగా కూరగాయలు మరియు పండ్ల తొక్కలు మొదలగు వాటిని ఆకుపచ్చని చెత్త డబ్బాలో వేయవలెను. కూడేదానికి రంగ్ ఔర్ ఉన్మే క్యా క్యా కూడా డాల్నా ఆప్కో మాలూమ్ హై ఐశ్వర్య?
0: హా అధ్యాపికా జీ, మాలూమ్ హై.
1: తో అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగి, జవాబ్ దో.
0: జీ హా అధ్యాపికా జీ.
1: కూడేదాన్ కితనే రంగో మే హై వే క్యా క్యా హై?
0: कूड़ेदान तीन

0: रंगों में है, वे नीले, काले और हरा रंग में मिलते हैं।
1: नीले रंग कूड़ेदान में क्या डालते हैं?
0: नीले रंग कूड़ेदान में जो नष्ट नहीं होता, जैसे प्लास्टिक और लोहा आदि।
1: काले रंग कूड़ेदान का उपयोग क्या है?
0: काले रंग कूड़ेदान में जीवाणु फैलाने वाली वस्तुओं को डालने के लिए होता है, जैसे प्रयोग के बाद पट्टी और रक्त से सनी इंजेक्शन की सुई आदि।
1: हरे रंग कूड़ेदान का उपयोग क्या है?
0: हरे रंग कूड़ेदान में सब्जी या फलों के छिलके आदि डालते हैं।
1: शाबाश ऐश्वर्या, अब तुम अगली अनुच्छेद पढ़ो।
0: जी हाँ अध्यापिका जी, आपको एक बात बताऊं, जब आप मेरा उपयोग करते हैं तो मुझे बहुत खुशी मिलता है,
1: मिलती है
0: परंतु जब आप कूड़ा इधर उधर फेंकते हैं तो मुझे बहुत दुख होता है। आप जानते हैं कि मुझे उपयोग में ना लाकर अब तरह तरह की बीमारियों को आमंत्रित कर रहे हैं।
1: सुनो ऐश्वर्या, मैं बताऊंगी, आपको एक बात बताऊं, जब आप मेरा उपयोग करते हैं तो मुझे बहुत खुशी मिलती है। మీకు ఒక విషయం చెప్పాలి, నన్ను మీరు ఉపయోగిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది, పరంతు జబ్ ఆప్ కూడా ఇద్దర్ ఉద్దర్ ఫేంకతే హై తో ముజే బహుత్ దుఃఖ హోతా హై, కానీ మీరు ఎప్పుడైతే చెత్తను అటు ఇటు విసిరి వేస్తారో అప్పుడు నాకు చాలా దుఃఖం కలుగుతుంది. ఆప్ జాంతే హై కి ముజే ఉపయోగ్ మే నా లాకర్ ఆప్ తరహ తరకి బీమారియోం కో ఆమంత్రిత్ కర్ రహే హై. మీరు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఒకవేళ మీరు నన్ను అనగా చెత్త డబ్బాను ఉపయోగించకపోతే రకరకాల జబ్బులకు గురి అవుతారు. మై అబ్బు ప్రశ్న పూచుంగి, జవాబ్దో ఐశ్వర్య.
0: జీ అధ్యాపికా జీ,
1: కూడా ఇద్దర్ ఉద్దర్ ఫేంకనే సే క్యా హోతీ హై?
0: కూడా ఇద్దర్ ఉద్దర్ ఫేంకనే సే గందగీ ఫైలాతీ హై.
1: కూడే దానికి ఉపయోగ నా కర్నే సే క్యా హోతా హై?
0: కూడే దానికి ఉపయోగ నా కర్నే సే బీమారియం ఫైలనే కి సంభావన హై.
1: అచ్చా అబ్ హమ్ अगली अनुच्छेद पढ़ेंगे। यदि आप कूड़ा इधर उधर फेंकेंगे तो गंदगी फैलती है, गंदगी से हाइजा, पेशिश और डेंगू जैसे भयानक रोगों को फैलने की संभावना है। ఒకవేళ మనం చెత్తను అక్కడ ఇక్కడ ఇసిరివేస్తే మురికి చేరుతుంది, దీనితో కలరా, విరోచనాలు మరియు డెంగూ లాంటి భయంకరమైన రోగాలు వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. यह सच है कि स्वास्थ्य हमारे लिए अनमोल खजाना है। कोई व्यक्ति चाहे तो कितना ही धनवान क्यों ना हो, यदि उसका स्वास्थ्य ठीक नहीं है तो इसके लिए सभी सुख बेकार है। నిజంగా చెప్పాలంటే ఆరోగ్యం అనేది లెక్కించలేని సంపద. ఒక వ్యక్తి కోరుకుంటే ఎంతటి ధనవంతుడైనా అవుతాడు, ఒకవేళ అతని ఆరోగ్యం సరిగా లేకపోతే అతనికి అన్ని సుఖాలు వ్యర్థమే. రోగి వ్యక్తి తో కోయి భీ కార్య ఠీక్ తరసే నహీ కర్ పాతా హై. రోగి అయిన వ్యక్తి అన్ని పనులను సరిగా నిర్వర్తించలేడు. కేవల స్వస్థ వ్యక్తి హి సభీ సుఖంకో పాసక్తా హై. కేవలం ఆరోగ్యకరమైన వ్యక్తి మాత్రమే అన్ని సుఖాలను పొందగలుగుతాడు. ఇసులే యహ జాన్ మే రఖనా చాహియే కి ఆప్ కూడా కర్కట్ డాల్నే కే లియే అధిక్ సే అధిక్ మేరా ఉపయోగ్ కరేం, అన్యదా నుక్సాన్ ఆప్కా హీ హోగా. ఇందువలన మీరు చెత్తన వేయడానికి ఎక్కువగా అనగా చెత్త డబ్బాలను ఉపయోగిస్తే మీకు నష్టం కలగదు, కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. समझ गई ऐश्वर्या?
0: जी हाँ अध्यापिका जी।
1: अच्छा मैं अब कुछ प्रश्न पूछूंगी, जवाब दो। गंदगी फैलाने से क्या क्या रोगों फैलने की संभावना है?
0: गंदगी फैलाने से हैजा, पेचिश और डेंगू जैसे भयानक रोगों को फैलने की संभावना है।
1: हमारे लिए अनमोल खजाना क्या है?
0: स्वास्थ्य हमारे लिए अनमोल खजाना है।
1: सभी सुखों को पाने वाला कौन है?
0: सभी सुखों को केवल स्वस्थ होने वाला व्यक्ति की पाता है।
1: अच्छा ऐश्वर्या, आखिर तुम पाठ के अंत में कूड़ेदान के बारे में एक छोटी सी कविता है, पढ़ो।
0: जी अध्यापिका जी, स्वच्छता का संदेश देने आया कूड़ेदान, स्वच्छता का कार्य है बड़ा महान, गंदगी से फैले बीमारी, स्वच्छता की आई अब बारी, आओ बीमारियम बगायम सारी, जिंदगी निरोग बनायम हमारी।
1: अच्छा सुनो, स्वच्छता का संदेश देने आया कूड़ेदान, स्वच्छता का कार्य है बड़ा महान, చెత్త డబ్బా శుభ్రతను గూర్చిన సందేశాన్ని ఇస్తుంది, స్వచ్ఛత కార్యమే గొప్ప కార్యం, గందగీసే ఫైలే బీమారి, స్వచ్ఛతాకి ఆయి అబు

0: భారి చెత్త వలన రోగాలు వ్యాప్తి చెందుతాయి, కనుక పరిశుభ్రతను పెంపొందించాలి. ఆవో బీమారియా భగాయేం సారి, జిందగీ నీరోగ్ బనాయేం హమారి. రండి జబ్బులను పారద్రోలుదాం, ప్రపంచాన్ని రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉంచుదాం. అచ్చా ఐశ్వర్య, అబ్ హమ్ శబ్దార్థ దేఖేంగే.
1: సి అధ్యాపికా జీ,
0: అనుమోల్ అమూల్యమైన,
1: అనుమోల్ అమూల్యమైన,
0: నీరోగ్ ఆరోగ్యము,
1: నీరోగ్ ఆరోగ్యము,
0: నుకసాన్ నష్టము,
1: నుకసాన్ నష్టము,
0: జీవాను సూక్ష్మ జీవి,
1: జీవాను సూక్ష్మ జీవి,
0: దక్కన్ మూత,
1: దక్కన్ మూత,
0: కూడా కర్కట చెత్త చదారం,
1: కూడా కర్కట చెత్త చదారం.
0: అచ్చా తో అబ్ యహ్ పాఠ్ సమాప్త హో గయా హై.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: సుభాషీష్.
2: మీరింతవరకు కూడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి మండవ పద్మావతి, విద్యార్థిని ఎం ఐశ్వర్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో శ్రీకృష్ణ రాయబారం నాటకం నుంచి దుర్యోధనుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ కె రాఘవులు, హార్మోనియం శ్రీ ఎం వెంకటేశ్వర్లు.
1: తండ్రి, మీరు చెప్పవలసిన వారుగా ఉన్న చెప్పి తిరిగి, కానీ ఈ సంధికి నేను ఒడంబడనని ఈ సభాస్థల్ని ఎరుంగని వారెవరయ్యా? ఐదుళ్ళిచ్చిన చాలును లేదే అని చే నిజములండను చుల్ దయాదులు కబురంపిన నే ఈ తలచుట వారి

కమలము పెరవారిచే కటకటంబడ చుచుచును రఘుందురే. మమతయుగుంకు మానము అవమానము సిగ్గును లేని వారి నయ్యము తగునయ్యా. భూమిపతులందరూ నవ్వరటయ్యా సంధి చేసిన అది ఇందాక రాధయుడును నేను తమ్ములను సంగ్రామములో నిల్వా నాకు

శాంతనవా, ముదుసలివి కాకపోయినను నీవు మాకు సహాయుడు ఒకరు అనుకుంటేవా? ఏమి తొల్లి తులార నమ్మున పార్థుండొక్కండోడిన మాకు గలుగు ప్రయోజనమేమి? నాడు మాత్రం రాజ్యం తయు కైవసముగా కుందుమా. సచ్చిన క్రీడి సచ్చినను ఏమంటే పితామహా, ఏమంటే ఏమంటేవి? తులారాంబుడ పార్థుడు చచ్చునా? ఎంతటి కన్న పేంబులకు పలుకులు పెతుకు మహాత్మా.

చెప్పుదురు, తప్పక చెప్పుదురు పాండవ పక్షపాదులు కదు. పితామహ ఇచ్చక మేలయాడెదవు అప్పుడందరూ చూడగ చూడమల్ కోల్పుచ్చిన భాగముల్ మరల లోగున చూడరే.

ఆచార్య భర్య సర్వజ్ఞుని మీరు సైతం ఇట్లే సెలవి

భవాదృశ్యులు పాండవులతో సంధిగా ఉంచుమనట కంటే భవాదృశ్యులు పాండవులతో సంధిగా ఉంచుమనట కంటే మమ్మే అరణ్యం ఒక లేచి ఉమ్మంట ధర్మం అనుల్లంఘనీయం ఒక మీ ఆనంద చొప్పున సంధియే గావించితేనేని.

0: మరింత వరకు రంగస్థలి శీర్షికన శ్రీకృష్ణ రాయబారం నాటకం నుండి దుర్యోధనుడి పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ కె రాఘవులు, హార్మోనియం శ్రీ ఎం వెంకటేశ్వర్లు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటారు. నిలయంలో సమయం 5 గంటలు దాటి 15 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ప్రసార విశేషాల అనంతరం వనితా వాణి కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు. ఈ కార్యక్రమం వింటారు. అనంతరం యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యువతకు నచ్చేటువంటి సినీ గీతాలను వింటారు. ఇక 6 గంటలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు. అనంతరం ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం వింటారు. సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. ఇంకా జానపద గేయాలు వింటారు. ఇక 7 గంటలకు అలనాటి మధుర గీతం, 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి, 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 హైలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు. 8:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 8:40 దేశభక్తి గీతం విజయవాడ కేంద్రం నుంచి, 8:45 సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 9:00 తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 11:00 హిందీలో వార్తలు, 11:10 మా కార్యక్రమాలు సమాప్తం.

మీరు వింటూ ఉన్నారు ప్రసార విశేషాలు 102.7 మెగాహెడ్జ్ పై. ఇక రేపటి ప్రసారంలో 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమం వింటారు. ఇక 6:00 దేశభక్తి గీతం, 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో హనుమాన్ చాలీస భక్తి గీతాలు, శ్రీరామ స్తోత్రాలు, సుబ్రహ్మణ్య స్తోత్రాలు వింటారు. 6:30 సూక్తి సుధా కార్యక్రమం, 6:35 పొలం కబుర్లు వింటారు. 7:00 ప్రసార విశేషాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం కథానిక వింటారు. అతి సామాన్యుని రచన మరియు సమర్పణ శ్రీ ఎవ్వరి శ్రీధర్ బాబు గారు. మరియు వినియోగదారుల శ్రేయస్సు, హక్కుల గురించి విజయ్ కుమార్ గారి ప్రసంగం వింటారు. ఇక 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ ద్వారా కార్యక్రమంలో సినీ గీతాలకు కోరుకునే కార్యక్రమం. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 ప్రసార విశేషాలు, 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు, 5:30 యువతరంగం. ఇక 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం కవితా గానం, రచన మరియు సమర్పణ శ్రీ తూపిలి రవీంద్రబాబు.

7 గంటలకు అలనాటి మధుర గీతం, 7 గంటల 15 నిమిషాలకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ప్రసారమవుతుంది. 8 గంటలకు హెలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. మీరు ఇంతవరకు ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

0: ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వనితావాణి కార్యక్రమానికి స్వాగతం.

0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు. ఈ కార్యక్రమంలో మనం విందాం దుర్గాబాయి కామత్. ఈమె గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మరి మహిళల్లో తొలి రంగంలో అడుగు వేసినటువంటి దుర్గాబాయి కామత్ భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ముఖ్యమైనటువంటి తొలి మహిళా కళాకారిణిలో ఒకరైనటువంటి దుర్గాబాయి కామత్ గురించి తెలుసుకోబోయే ముందు కొన్ని ప్రకటనలు విందాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఓకే అండి, మరి మనం వింటూ ఉన్నాం ఇప్పుడు వనితావాణి కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు. ఈరోజు మనకు ఒక భారతీయ మహిళ అయినటువంటి సినిమా చరిత్రలోనే అత్యంత ముఖ్యమైనటువంటి తొలి మహిళా కళాకారిణుల్లో ఒకరైనటువంటి దుర్గాబాయి కామత్ ఈవిడ గురించి మనం తెలుసుకుందాం. మరి ఆమె పేరు ముఖ్యంగా భారతీయ సినిమాలో తొలి మహిళా నటిగా ప్రస్తావించబడింది. అయితే ఆమె గురించి లభించే చారిత్రక సమాచారం మాత్రం కొంతవరకు మాత్రమే మనకు ఉనింది. బట్ వాటి గురించి, వాటిలో కొన్ని ఆధారాల నుంచి మనం సేకరించి నేను ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి చూసినట్లయితే దుర్గాబాయి కామత్ మహిళలకు ఈమె ఎంతగానో ఒక కొత్త కళారూపం తీసుకొని వచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 1910లో ప్రారంభమైనటువంటి భారతదేశంలో సినిమా ఒక కొత్త కళారూపం. అప్పట్లో మహిళలు బహిరంగంగా రంగస్థలం లేదా సినిమాల్లో నటించడం సామాజికంగా అంగీకరించబడేది కాదు. కాబట్టి అందువల్ల తొలి భారతీయ సినిమాల్లో మహిళా పాత్రలను కూడా పురుషులే పోషించేవారు. సో ఈ పరిస్థితుల్లో దుర్గాబాయి కామత్

తెరపైకి రావడం ఒక సామాజిక మరియు సాంస్కృతిక మార్పుకు తొలి అడుగు. మరి ఈ యొక్క దుర్గాబాయి కామత్ చారిత్రక ప్రాధాన్యతగా ఒక సినీ చరిత్రలో మోహిని భస్మాసుర అనేటువంటి చిత్రాన్ని తీసి 1913లో దాదా సాహెబ్ పాల్కే దర్శకత్వంలో వచ్చినటువంటి మోహిని భస్మాసుర భారతీయ మూకీ సినిమా ప్రారంభ దశలోనే ముఖ్యమైనటువంటి చిత్రాల్లో ఒకటి. మరి దీంట్లో ఈ సినిమాలో ఈ చిత్రంలో దుర్గాబాయి కామత్ ఇందులో పార్వతీ పాత్ర పోషించగా ఆమె కుమార్తె కమలాబాయి గోఖలే మోహినిగా నటించారు. సో మరి ఇప్పుడు ఆమె నటించినటువంటి ఈ యొక్క మోహిని భస్మాసుర ఈ చిత్రంలో నుంచి ఒక సినీ గీతాన్ని మనం ఇప్పుడు విందాము.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: వనితావాణి కార్యక్రమంలో మీరు వింటూ ఉన్నారు.

0: దుర్గాబాయి కామత్ గురించి. మరి ఈమె భారతీయ సినిమా చరిత్రలో తొలి మహిళా నటిగా గుర్తింపు పొందినటువంటి ప్రముఖురాలు. మరి ఈవిడ 1899 ప్రాంతంలో జన్మించినట్లు చారిత్రక ఆధారాలైతే సూచిస్తున్నాయి. సో ఆ కాలంలో మహిళలు సినిమాల్లో నటించడం చాలా అరుదు. అయినప్పటికీ మరి ఇప్పుడు మీరు విన్నటువంటి ఈ చిత్రం నుంచి మోహిని భస్మాసుర 1913 చిత్రంలో ఆమె నటించారు. ఆమె కుమార్తె కమలాబాయి గోఖలే కూడా ఈ చిత్రంలో నటించారు. సో ఈ విధంగా తల్లి కూతుళ్ళు భారతీయ సినిమా ప్రారంభ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు. మహిళలు సినిమాల్లోకి రావడానికి ఆమె ఒక మార్గదర్శకురాలిగా తొలి అడుగు వేసిన మహిళగా నిలిచారు దుర్గాబాయి కామత్. మరికొంత సమాచారం దీని గురించి తెలుసుకోబోయే ముందు ఒక ప్రకటన.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఓకే అండి, మరి దుర్గాబాయి వేసినటువంటి తొలి అడుగు ఎంత ప్రాధాన్యత వహించిందో తెలుసుకుందాం. మొదటి మహిళా నటి అనే బిరుదులో ఆమె అడుగు వచ్చేసి 3 విధాలుగా ముఖ్యమైనది. ఒకటి, సామాజికంగా తను అడుగు ముందుకు వేసింది. మహిళలు కూడా బహిరంగ కళారంగంలో పనిచేయగలరనే ఆలోచనకు బలం ఇచ్చింది దుర్గాబాయి. ఇంకా సినిమా పరంగా మనం చూసినట్లయితే మహిళా పాత్రలకు మహిళలే నటించే మార్గం ప్రారంభమైంది దుర్గాబాయి చేసినటువంటి యొక్క మొదటి చిత్రం వలన. తరువాతి తరాలకు కూడా కమలాబాయి గోఖలే వంటి కళాకారిణులు సినిమాల్లో కొనసాగడానికి మార్గం ఏర్పడింది. ఇంకా కమలాబాయి గోఖలేతో సంబంధం దుర్గాబాయి కుమార్తె కమలాబాయి గోఖలే కూడా భారతీయ సినిమా ప్రారంభ దశలో ప్రముఖురాలయ్యారు. సో ఈ యొక్క తల్లి కూతుర్లు అంటే తల్లి దుర్గాబాయి వేసినటువంటి తొలి అడుగును ఆమె మరింత ముందుకు తీసుకొని వెళ్లారు. అందువల్ల దుర్గాబాయి కథను కేవలం ఒక వ్యక్తి కథగా కాకుండా భారతీయ సినిమా రంగంలో మహిళల ప్రవేశానికి ప్రారంభమైన ఒకే కుటుంబ కళా వారసత్వంగా కూడా చూడవచ్చు. మరికొంత సమాచారం దుర్గాబాయి గారి గురించి తెలుసుకోబోయే ముందు మనం ఒక సినీ గీతాన్ని అయితే ఇప్పుడు వినేసేద్దాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మరి దుర్గామాయి జీవితం మనకు ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని అయితే ఇస్తుంది. అదేంటంటే మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అవకాశాలు లేని సమయంలో అవకాశం కోసం ఎదురు చూడడం కంటే కొత్త మార్గాన్ని సృష్టించడం గొప్ప విజయం అని మనకు బాహాటంగా తెలుస్తుంది దుర్గాబాయి గారి జీవితం నుంచి. ఆమె కాలంలో సినిమా రంగంలో మహిళలకు అనేక సామాజిక అడ్డంకులు ఉండేవి. అయినప్పటికీ ఆమె తెరపై కనిపించడం తరువాతి తరాల మహిళలకు మార్గం సుగమం చేసింది. దుర్గాబాయి యొక్క జీవితం నుంచి ఎంతో ముఖ్యమైనటువంటి సందేశాన్ని మనం ఇప్పుడు చూసాం కదా. మరి ఒక సినీ గీతాన్ని అయితే ఇప్పుడు విందాం, తాజ్ మహల్ ఈ చిత్రం నుంచి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు కార్యక్రమంలో మనం వింటున్నాం దుర్గాబాయి కామత్ని గురించి. మరి ముగింపుగా మనం తెలుసుకోవాల్సింది చరిత్రలో ఉన్నటువంటి ఆమె స్థానాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చివరిగా దుర్గాబాయి కామత్ను భారతీయ సినిమా చరిత్రలో ఒక పయనీర్గా చూడవచ్చు. ఆమె పేరు తరువాత వచ్చిన అనేక గొప్ప మహిళా నటీమణులు విజయాలకు ప్రత్యక్ష కారణం అని చెప్పడం కష్టం. కానీ సినిమా తెరపై మహిళల భాగస్వామ్యానికి ప్రారంభ దశలో ఆమె చేసిన పాత్ర చారిత్రకంగా ఎంతో విలువైనది. దుర్గాబాయి కామత్ భారతీయ సినిమా రంగంలో మహిళల తొలి అడుగుకు ప్రతీక అని చెప్పవచ్చు. 1913లో మోహిని భస్మాసురలో నటించడం ద్వారా ఆమె భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు. దుర్గాబాయి కామత్కి ఉన్నటువంటి ధైర్యం, సామాజిక పరిమితులను అధిగమించిన తీరు తరువాతి తరాల మహిళా కళాకారిణులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. సో మహిళలు సినిమాల్లోకి రావడానికి ఆమె ఒక మార్గదర్శకురాలిగా తొలి అడుగు వేసినటువంటి మహిళగా నిలిచారు దుర్గాబాయి కామత్. మరి ఈరోజు వనితావాణి కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగులో ఒక చిరస్థాయిగా నిలిచి ఉన్నటువంటి దుర్గాబాయి కామత్ గురించి తెలుసుకున్నారు. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం.

0: ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువతకు నచ్చేటువంటి కొన్ని సినీ గీతాలను కూడా వింటారు. మరి ముందుగా విందాం కొన్ని ప్రకటనలు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: యువతరంగం కార్యక్రమంలో ఒక ప్రకటన. ఏపీ OMADC 2026 డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపుకు సంబంధించినటువంటి ప్రకటన. నెల్లూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఏపీ OAMDC 2026 డిగ్రీ ప్రవేశాల ప్రక్రియలో భాగంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును 18/8/2026 వరకు పొడిగించినట్లు డీకే ప్రభుత్వ మహిళా కళాశాల నెల్లూరు ప్రిన్సిపల్ డాక్టర్ డి గిరి గారు తెలిపారు. విద్యార్థుల అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకొని OAMDC 2026 ప్రవేశాల షెడ్యూల్ను సవరించినట్లు తెలిపారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందదలిచిన విద్యార్థులకు ఇది మరో మంచి అవకాశమని పేర్కొన్నారు. సవరించిన ముఖ్యమైనటువంటి తేదీలు: ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ 18/8/2026, సర్టిఫికేట్ వెరిఫికేషన్ 20/8/2026 వరకు, వెబ్ ఆప్షన్ల నమోదు 28/2026 నుండి 23/8/2026 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్ 24/8/2026, సీట్ల కేటాయింపు 31/8/2026 వరకు ఉంటుంది. కళాశాలలో రిపోర్టింగ్ 31/8/2026 నుండి 2/9/2026 వరకు OAMDC ద్వారా ప్రవేశం పొందదలిచిన ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 18/8/2026 CAP/OAMDC పోర్టల్లో తమ రిజిస్ట్రేషన్ను పూర్తి చేసుకోవాల్సిందిగా ప్రిన్సిపల్ సూచించారు. డీకే ప్రభుత్వ మహిళా కళాశాల స్వయం ప్రతిపత్తి నెల్లూరులో వివిధ డిగ్రీ కోర్సులతో పాటు నాణ్యమైన విద్య, ఆధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయం, NSS, NCC, JKC, RRC, స్కాలర్షిప్లు, క్రీడా మైదానం, వసతి గృహం మరియు ఇతర విద్యార్థి సంక్షేమ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని కూడా తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థినులు వెబ్ ఆప్షన్లలో తమకు ఆసక్తి ఉన్న కోర్సులు,

0: కళాశాలను ఎంపిక చేసుకునే సమయంలో డీకే ప్రభుత్వ మహిళా కళాశాల నెల్లూరును ప్రాధాన్యతగా ఎంపిక చేసుకోవాలని కళాశాల యాజమాన్యం కోరింది. మరి అడ్మిషన్ హెల్ప్ డెస్క్ చూసినట్లయితే OAMDC 2026 రిజిస్ట్రేషన్, కోర్సులు, అర్హతలు, వెబ్ ఆప్షన్లు మరియు ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన సందేహాల కోసం విద్యార్థినులు కళాశాల అడ్మిషన్ హెల్ప్ డెస్క్ను సంప్రదించవచ్చు. మరి ఫోన్ నంబర్ 8639736668. మరి ఒకసారి హెల్ప్ డెస్క్ సంప్రదించవచ్చు 8639734668ను సంప్రదించవచ్చు. మరి ఒక ముఖ్య సూచన, OAMDC 2026లో ఇంకా రిజిస్ట్రేషన్ చేయని అర్హత కలిగిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని కోల్పోకుండా 18/8/2026 అంటే రేపటిలోపు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని ముఖ్య సూచనగా కూడా తెలియచేయటమైనది. పత్రికా ప్రకటన విన్నారు. మరికొన్ని ప్రకటనలు విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTVతో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: యువత రంగం కార్యక్రమంలో ఒక సినీ గీతాన్ని విందాం. గులాబీ చిత్రం నుంచి మనోగాయత్రి ఆలపించినటువంటి సినీ గీతం, సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం శశిప్రీతం. ఈ పాట విందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: యువత రంగం కార్యక్రమంలో ఇప్పుడు మీరు వింటారు ఉద్యోగ సమాచారం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ విభాగాల్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు, మరి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఆఫీసర్, మార్కెటింగ్, లా ఆఫీసర్, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, డిప్లొమా ఇంజనీర్ పోస్టులతో నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. మరి దీనికి సంబంధించినటువంటి పోస్టుల వివరాలను నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. పోస్టుల వివరాలు చూసినట్లయితే, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఆఫీసర్ గ్రేడ్ ఏ వచ్చేసి 411 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

0: அசிஸ்டன்ட் குவாலிட்டி கண்ட்ரோல் ஆஃபீஸர் கிரேட் ஏ. 9 போஸ்டுலு காலி ఉన్నాయి. డిప్లొమో ఇంజనీర్ గ్రేడ్ ఈఎం 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తం పోస్టుల సంఖ్య చూసినట్లయితే 470 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో విభాగాలు తెలియజేసిన విధంగా సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, క్వాలిటీ కంట్రోల్, సేఫ్టీ మార్కెటింగ్, సేఫ్టీ మార్కెటింగ్ లా. సో ఇవి విభాగాలుగా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి అర్హత చూసినట్లయితే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్, ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా, లేదా ఎల్ఎల్బి లేదా పీజీ లేదా ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి. మరి వయోపరిమితి చూసినట్లయితే 1/7/2026 నాటికి జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ డిప్లొమా ఇంజనీర్కు 26 ఉండాలి. ఆఫీసర్ పోస్టులకైతే 28, లా ఆఫీసర్కు 30, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్కు 30 మించకూడదు. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగ అభ్యర్థులకు వయో సడలింపు అయితే ఉంటుంది, వయస్సులో సడలింపు అనేది ఉంటుంది. సో బేసిక్ పే వచ్చేసి గ్రేడ్ ఏ పోస్టులకు 50,000, గ్రేడ్ ఏఎం పోస్టులకు 40,000, గ్రేడ్ ఈఎం పోస్టులకైతే 30,000 రూపాయల వరకు బేసిక్ పే అనేటువంటిది ఉంటుంది. ఎంపిక ప్రక్రియ చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక అనేటువంటిది జరుగుతుంది. దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు విధానం వచ్చేసి దరఖాస్తు ఫీజు 1,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు అయితే లేదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 3/9/2026. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి 24/9/2026 ఉంటుంది. సో ఇది ఎవరైనా మీకు అవసరమైనటువంటి వారు చక్కగా ఈ యొక్క విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైతే ఉద్యోగానుభవం ఉంటుందో ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అయితే అప్లికేషన్ వేసుకోవచ్చు. మరి మీరు సందర్శించవలసినటువంటి వెబ్సైట్ www.ivocl.com. సో ఈ నోటిఫికేషన్ని మీరు చూడవచ్చు వెబ్సైట్లోకి వెళ్ళి. మరికొంత ఉద్యోగ సమాచారాన్ని మనం వినబోయే ముందు ఒక ప్రకటన విన్న అనంతరం ఒక సినీ గీతాన్ని అయితే వినేసేద్దాం. ఫ్రమ్ జయం మనదీర ఈ చిత్రం నుంచి.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: కార్యక్రమంలో పాట విందాం. జయం మనదీరా ఈ చిత్రం నుంచి కుమార్ సను స్వర్ణలత ఆలపించిన సినీ గీతం. సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం వందే మాత్రం శ్రీనివాస్. ఈ పాట విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: కార్యక్రమంలో విందాం మరి ఒక ప్రకటన.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: యువత రంగం కార్యక్రమంలో మరి ఒక పత్రిక ప్రకటన విందాం. ఏపీ ఓఏఎండిసి 2026 డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపుకు సంబంధించినటువంటి పత్రికా ప్రకటన. నెల్లూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషనరేట్ ఏపీసీహెచ్ఈ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ ఓఏఎండిసి 2026 డిగ్రీ ప్రవేశాల ప్రక్రియలో భాగంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును 18/8/2026 వరకు పొడిగించనున్నట్లు డీకే ప్రభుత్వ మహిళా కళాశాల స్వయం ప్రతిపత్తి నెల్లూరు ప్రిన్సిపల్ డాక్టర్ డి గిరి తెలిపారు. విద్యార్థుల అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకొని ఓఏఎండిసి 2026 ప్రవేశాల షెడ్యూల్ను సవరించినట్లు తెలిపారు. డిగ్రీ కోర్సులో ప్రవేశం పొందదలిచిన విద్యార్థులకు ఇది మరో మంచి అవకాశమని కూడా పేర్కొన్నారు. సవరించినటువంటి ముఖ్యమైన తేదీలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ రేపు 18/8/2026. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సవరించినటువంటి ముఖ్య తేదీ 20/8/2026 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్ల నమోదు 20/8/2026 నుంచి 23/8/2026 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్ 24/8/2026. సీట్ల కేటాయింపు వచ్చేసి 31/8/2026. కళాశాలలో రిపోర్టింగ్ వచ్చేసి 31/8/2026 నుంచి 2/9/2026 వరకు ఉంటుంది. ఓఏఎండిసి ద్వారా ప్రవేశం పొందదలిచినటువంటి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు, విద్యార్థినిలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రేపు అనగా 18/8/2026 క్యాప్ సిఏపి లేదా ఓఏఎండిసి పోర్టల్లో తమ రిజిస్ట్రేషన్ను పూర్తి చేసుకోవాల్సినదిగా ప్రిన్సిపల్ సూచించారు. డీకే ప్రభుత్వ మహిళా కళాశాల నెల్లూరులో వివిధ డిగ్రీ కోర్సులతో పాటు నాణ్యమైన విద్య, ఆధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయం, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, జేకేసి, ఆర్ఆర్సి, స్కాలర్షిప్లు, క్రీడా మైదానం, వసతి గృహం మరియు ఇతర విద్యార్థి సంక్షేమ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని కూడా తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థినులు వెబ్ ఆప్షన్లో తమకు ఆసక్తి ఉన్న కోర్సులు, కళాశాలలను ఎంపిక చేసుకునే సమయంలో డీకే ప్రభుత్వ మహిళా కళాశాల స్వయం ప్రతిపత్తి నెల్లూరును ప్రాధాన్యతగా ఎంపిక చేసుకోవాలని కళాశాల యాజమాన్యం కోరింది. అడ్మిషన్స్కి సంబంధించినటువంటి హెల్ప్ డెస్క్, ఓఏఎండిసి 2026 రిజిస్ట్రేషన్, కోర్సులు, అర్హతలు, వెబ్ ఆప్షన్లు మరియు ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన సందేహాల కోసం విద్యార్థినిలు కళాశాల అడ్మిషన్ హెల్ప్ డెస్క్ను 86-39-73-46-68 సంప్రదించవచ్చు. మరి ఒకసారి హెల్ప్ డెస్క్ నంబర్ 86-39-73-46-68 సంప్రదించవచ్చు. మీరింతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యువతకు నచ్చేటువంటి సినీ గీతాలను విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

0: Only the fourth player in Test cricket history to reach the milestone of 350 wickets and 4,000 runs. He's also the first Indian left-arm bowler to achieve the haul. In badminton, Teresa Jolly and Gayatri Gopichand have won their first round clash against Paula Lopez and Lucia Rodriguez of Spain at BWF World Championships 2026 in New Delhi. And that is the end of this news bulletin.
1: డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందే వస్తుందంటారా?
2: సో గర్ల్స్ ఏంటట సంగతి?
3: బిల్లట సంగతి.
1: ఏది నీ కాడి పిన్ని?
4: ఆర్బిఐ ఉంటుంది. నీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
2: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
4: ఆర్బిఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
5: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభమయ్యాయి. విద్యా విధానంలో సంస్కరణలతో పాటు పరీక్షల నిర్వహణలోనూ మరింత పారదర్శకత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ఈరోజు నుంచి మొదలయ్యాయి. గిరిజనుల భూముల రక్షణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో సాగుతున్న నిర్మాణ పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమాధానాలు చెప్పారు. మరోవైపు శాసనమండలి సమావేశాలు కూడా ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. మండలి సమావేశాలకు హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు డిఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని సిబిఐ చేత విచారణ చేయించాలని పట్టుబట్టడంతో అధికార విపక్ష సభ్యుల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లుగా చైర్మన్ కొయ్య మోషినరాజు ప్రకటించారు. శాసనసభ వర్షాకాల సమావేశాలను ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఎస్సీ నిర్ణయించింది. అమరావతిలోని శాసనసభ ఆవరణలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ఈరోజు బీఎస్సీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట విద్యా విధానంలో సంస్కరణలతో పాటు పరీక్షల్లోనూ మరింత పారదర్శకత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మెగా డిఎస్సీ నియామకాల అంశంపై శాసనసభలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, అధికారంలోకి వస్తూనే తొలి సంతకం చేసి మెగా డిఎస్సీ ద్వారా 15,941 ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. కేవలం 148 రోజుల్లోనే ప్రక్రియ అంతా పారదర్శకంగా పూర్తి చేశామన్నారు. టెట్ డిఎస్సీ నోటిఫికేషన్లలోనూ హారిజాంటల్ వెర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టామని తెలిపారు. జోనల్ రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు ఎపిలేట్ అథారిటీని కూడా ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరించామని ముఖ్యమంత్రి చెప్పారు. స్పోర్ట్స్ కోటా కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలనే రాష్ట్రంలోనూ అమలు చేశామని చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
1: ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేది విద్య, పేదరికాన్ని రూపమాపేది కూడా విద్యతోనే సాధ్యం. విద్యా ప్రమాణాలు పెరగాలి. విద్యా ప్రమాణాలు పెరగాలంటే ప్రతి ఒక్క స్కూల్ కి గ్రామ విద్యా కమిటీలు కూడా తీసుకొచ్చాం. మెగా డిఎస్సీ కింద కేబినెట్ లో పెట్టి మొత్తం ఉద్యోగాల దిశ 16,347 ఎవ్రీ ప్రొసీజర్ ట్రాన్స్పరెంట్ గా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి పర్ఫెక్ట్ గా చేశారు అధ్యక్ష. ఎక్కడా ఒక తవకలు జరగలేదు, జరిగితే ఉపేక్షించే సమస్య లేదు.
0: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర ప్రగతి పథంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం విమానాశ్రయం నుంచి

0: కమర్షియల్ ఆపరేషన్స్ ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విమానాశ్రయానికి వచ్చిన కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ విమానాశ్రయ నిర్మాణం స్థానిక చరిత్ర సంస్కృతికి అద్దం పడుతోందన్నారు. విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయానికి కనెక్టివిటీ కోసం రహదారుల అభివృద్ది పనులు సాగుతున్నాయని చెప్పారు. బీచ్ కారిడార్ పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. గిరిజనుల భూముల రక్షణకు కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె ఈరోజు మాట్లాడుతూ గిరిజనుల భూ సంరక్షణ కోసం అమల్లో ఉన్న 1/70 చట్టాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. గిరిజనుల భూములకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. గిరిజనుల భద్రత, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలలో ప్రధానమైన పీఎం స్వనిధి పథకం ద్వారా మహిళలు రుణాలను పొంది ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన స్వనిధి పథకం లబ్ధిదారు ఝాన్సీ ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: నేను పీఎం స్వనిధి పథకం ద్వారా 1,00,000 రూపాయలు బ్యాంక్ రుణం పొందాను. ఈ లోన్ ద్వారా నేను చికెన్ షాప్ పెట్టుకుని మెయింటెనెన్స్ చేసుకుంటున్నాను. దీని ద్వారా నాకు నెలకి 15,000 నుంచి 25,000 వరకు ఆదాయం వస్తున్నది. ఈ ఆదాయంతో నా కుటుంబాలను పోషించుకుంటూ నా బిడ్డలను చదివించుకుంటున్నాను. ఈ విధంగా మంచి మంచి మహిళా సంక్షేమ పథకాలను రన్ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
0: పీఎం స్వనిధి పథకం కింద బ్యాంకు రుణాలను ఎలాంటి డాక్యుమెంట్ ఛార్జీలు లేకుండా లబ్దిదారులు పొందుతున్నారని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మెప్మా ఇన్ఛార్జ్ దివాకర్ తెలిపారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాలలకు 500 కోట్ల రూపాయల శాసకీయ నిధులతో శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించామని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బీసీ హాస్టల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, మరమ్మతులకు నిధులు కేటాయించామని తెలిపారు. శాసనసభ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. ఈ ఏడాది కొత్తగా 10 బీసీ గురుకులాలు స్థాపించామని, వాటిలో 5 రాయలసీమలో మరో 5 ఉత్తరాంధ్రలో నెలకొల్పామని తెలిపారు. 6 బీసీ బాలికల గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేశామని వెల్లడించారు. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో మొదట ఉత్తర వాయువ్య దిశగా, ఆపై గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశముందని వివరించింది. దీని ఫలితంగా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని వెల్లడించింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రహారీ గోడ కూలి మీదపడటంతో 10వ తరగతి విద్యార్థి తుపాకుల అరుణ్ తేజ్ మృతి చెందగా మరో విద్యార్థి గాయపడ్డాడు. ఈరోజు జరిగిన ఈ ఘటనపై రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం అందించనున్నట్లుగా లోకేష్ తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. విద్యా విధానంలో సంస్కరణలతో పాటు పరీక్షల నిర్వహణలోనూ మరింత పారదర్శకత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ఈరోజు నుంచి మొదలయ్యాయి. గిరిజనుల భూముల రక్షణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
3: ఆర్బీఐ అంటోంది,
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

0: దర్శిని కార్యక్రమాలు. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు, విశేషాలు, వాతావరణ సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గేయాలు, కొన్ని ప్రకటనలు. మరి ముందుగా విందాం ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు, విశేషాలు విందాం. నెల్లూరు నగరంలో ప్లాస్టిక్ బాటిళ్ల కోసం ప్రత్యేక చెత్త బిన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా డిఎస్సీ, ఏపీపీఎస్సీ వ్యవహారాలపై విచారణ జరపాలని ఉద్యోగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పి చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. మరొక సమాచారం, రామాయపట్నం పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. బ్రేక్ వాటర్ల పనులు దాదాపు 98%, బెర్త నిర్మాణం 95% పూర్తయినట్లు తాజా నివేదిక తెలియజేసింది. వాతావరణ సమాచారం, ఈరోజు నెల్లూరులో వేడి, ఉక్కపోతతో పాటు మేఘావృత పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు సుమారు 36 డిగ్రీల సెంటీగ్రేడ్ చుట్టూ ఉండవచ్చు. అదేవిధంగా వాతావరణ సమాచారం, బే ఆఫ్ బెంగాల్లో అల్పపీడనం బలపడింది. ఇది రాబోయే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో కోస్తా ఆంధ్రాలో వర్షాలపై అప్రమత్తత అవసరమని వాతావరణ శాఖ అంచనా వేసింది. సమాచార వేదికలో స్థానిక వార్తలు, విశేషాలు, వాతావరణ సమాచారం విన్నారు. తరువాతిగా కొన్ని ప్రకటనలు విందాం.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రకటించిన అంశం, ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం. సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. కార్యక్రమం విందాం.
1: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. ఎనభైవ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ

0: ప్రైవేటు పాఠశాలల్లో కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి పండుగను జరుపుకున్నారు. రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో నెల్లూరులోని పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ డాక్టర్ అజితా విజయన్లతో కలిసి మంత్రి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ 80వ స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని, జిల్లా ప్రగతి నివేదికను ప్రజలకు వివరించారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పోలీసు పరేడ్ మైదానంలో విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాష్ట ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ సాగిన వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ శకటానికి మొదటి స్థానం, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల శకటాలకు ద్వితీయ స్థానం, జిల్లా వ్యవసాయ శాఖ, పరిశ్రమల శాఖ శకటాలకు తృతీయ స్థానం లభించింది. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి, వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన కళాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు మంత్రి నారాయణ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను, పోలీసు అధికారులకు సేవా పథకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అర్ణమ్మ, శాసనమండలి సభ్యులు బీదా రవిచంద్ర, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ఏఎస్పీ సౌజన్య, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వైవో నందన్, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు.
1: ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంగా అమలు చేస్తున్న జిల్లా యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో సమర్థవంతమైన పాలన అందిస్తూ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్న గౌరవులైన జిల్లా కలెక్టర్ శ్రీ హిమాంశు శుక్లా గారికి, శాంతి భద్రతలను నిరంతరం పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ శ్రీమతి అజితా వేజెండ గారికి, గౌరవనీయ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ మొగలి వెంకటేశ్వరరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న గౌరవ న్యాయమూర్తులకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్న మీడియా మిత్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాను మరింత అభివృద్ధి పదవిలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.
0: రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని, జిల్లాలో 2వ పంట సాగులో ఉన్న వరి పంటను కాపాడడమే ధ్యేయంగా రాష్ట ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రతి ఎకరా పంటను కాపాడుకుంటామని, చివరి వరకు నీరు అందించేందుకు బాధ్యతతో పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తెక్కన ప్రాంగణంలో గత బుధవారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జిల్లాలో 2వ పంటకు నీటి విడుదల, సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వలు, నీటి సరఫరాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి వృధాను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉదయగిరి, కావలి, సర్వేపల్లి, కోవూరు శాసనసభ్యులు కాకర్ల సురేష్, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత ఇరిగేషన్ అధికారులు జిల్లాలోని నీటిపారుదల సమస్యలు, కండలేరు జలాశయంలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలో 2వ పంటకు అవసరమయ్యే నీటి పరిమాణం, నీటిని వృధా కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటికే చేపడుతున్న చర్యలపై సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, సోమశిల ప్రాజెక్టు నీటిని ఆధారం చేసుకుని జిల్లాలో 322,000 ఎకరాల్లో 2వ పంట సాగు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. రానున్న 30 రోజులు అత్యంత కీలకమని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే రైతులు సాగు చేసిన వరి పంట పొట్ట దశకు చేరుకుని గింజ ఏర్పడే దశలో ఉందని, ఈ సమయంలో నీటిపారుదలలో ఏమాత్రం నిర్లక్ష్యం జరిగినా రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పారు. అధికారులు, సాగునీటి కమిటీలు, ప్రాజెక్టు కమిటీలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పొలం గట్లపై, కాలువలపై నిరంతర పర్యవేక్షణ చేస్తూ రైతులకు అవసరమైన నీటిని అందించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్థాయిలో సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని తెలుసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకే పర్యవేక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. గత గురువారం మునుబోలు మండల కేంద్రంలో పల్లెవీక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి మునుబోలు మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. జలధార, జలహారతి కార్యక్రమాన్ని వీబీజీ రామ్జీ కార్యక్రమంతో సమన్వయం చేసుకుని ఫీడర్ ఛానల్స్, కాలువల్లో పేరుకుపోయిన పూడిక, పాచి తొలగింపు పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా మునుబోలు ట్యాంకు పరిధిలో దాదాపు 72,000

ప్రతినాలు మంజూరు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్న రైతులందరూ తప్పనిసరిగా అగ్రి స్టాక్లో రిజిస్ట్రేషన్ చేసుకుని డిజిటల్ గుర్తింపు సంఖ్య పొందాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి సత్యవని తెలియజేశారు. ఈ మేరకు గత సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో పీఎం కిసాన్ పథకంలో రిజిస్టర్ అయి ఉన్నప్పటికీ సుమారు 46,500 మంది యాక్టివ్ పీఎం కిసాన్ లబ్ధిదారులకు డిజిటల్ గుర్తింపు సంఖ్య లేదని ఆమె పేర్కొన్నారు. రైతుల సౌకర్యార్థం ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జిల్లాలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో అగ్రి స్టాక్ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పీఎం కిసాన్ లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేర్లను అగ్రి స్టాక్లో నమోదు చేసుకుని డిజిటల్ సంఖ్య పొందాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కోరుతున్నారు. రైతులు ఎటువంటి ఆలస్యం చేయకుండా తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి అగ్రి స్టాక్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి ఆ ప్రకటనలో తెలియజేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ బాటిల్స్ కలెక్షన్ బిన్లను కమిషనర్ వైభవ్ నందన్ గత గురువారం ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నాలెడ్జ్ పార్ట్నర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్లాస్టిక్ రహిత నెల్లూరు నగర ఏర్పాటుకు ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు. ప్లాస్టిక్ వ్యర్థాలు వేరు చేయడంలో పారిశుద్ధ్య కార్మికులు పడే ఇబ్బందులు తెలుసుకుని బిన్లను ఉపయోగించాలని ఆయన సూచించారు. హెచ్ఐవి, సుఖవ్యాధులు, మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి సుజాత వైద్య సిబ్బందికి సూచించారు. 2 నెలల పాటు సాగే ఈ అవగాహన కార్యక్రమాలను నెల్లూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గత బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుజాత మాట్లాడుతూ హెచ్ఐవి నివారణ పద్ధతులను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నివారణ అధికారి ఎస్కే కాదర్వల్లి మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు, వైద్య సిబ్బంది గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వారానికి ఒక థీమ్ చొప్పున 8 వారాలు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. సంగం మండలం మర్రిపాడు వద్ద పాపిరెడ్డి కాలువపై దెబ్బతిన్న నూతన్ సైఫన్ అడ్వకేట్ను యుద్ధ ప్రాతిపదికన చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. గత బుధవారం దెబ్బతిన్న సైఫన్ అక్వెడెక్ట్ను కలెక్టర్ పరిశీలించారు. జలవనరుల శాఖ అధికారులతో ఈ సందర్భంగా ఆయన చర్చించారు. ఆయకట్టులో నీటికి ఇబ్బందిగా ఉందని, ఈ కాలువ వెంబడి అనధికార సాగును అధికారికంగా గుర్తించి కాలువ వెడల్పు పెంచి 1500 క్యూసెక్ల సామర్థ్యానికి పెంచాలని రైతులు కోరారు. అనంతరం కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ కాలువ సామర్థ్యం పెంపు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సెప్టెంబర్ 15వ తేదీ నాటికి కావలి కాలువలో సరఫరా నిలిపివేసేందుకు రైతులు సహకరించాలని కలెక్టర్ కోరారు. విక్రమసింహపురి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం 3వ విడత ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైనట్లు యూనివర్సిటీ రిజిస్టార్ సునీత తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సులో సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఆమె వెల్లడించారు. విక్రమసింహపురి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో అందుబాటులో ఉన్న సీట్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రిజిస్టార్ సునీత పిలుపునిచ్చారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా తీర్చిదిద్దడం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడం లక్ష్యంగా అగ్రి ఎక్స్పో కిసాన్ మేళా 2026 కార్యక్రమాన్ని ఈ నెల 19వ తేదీన నెల్లూరులోని ఏసీ సూపారెడ్డి స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి సత్యవాణి తెలిపారు. 19వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కిసాన్ మేళా ప్రదర్శనలో వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన అత్యాధునిక సాంకేతికతలు, వినూత్న వ్యవసాయ యంత్రాలు, డ్రోన్ టెక్నాలజీ, ఆధునిక విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులు, సూక్ష్మ పోషకాలు, పశుసంవర్ధక పరికరాలు, మత్స్యపాలన సాంకేతికతలు, ఉద్యానవన పరికరాలు, అలాగే ఇతర నూతన ఆవిష్కరణలు ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. అలానే ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, వ్యవసాయ నిపుణుల సలహాలు, ప్రత్యక్ష సాంకేతిక ప్రదర్శనలు, ఆధునిక వ్యవసాయ విధానాలపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తెలియజేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన యంత్రాలు, పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాంకేతిక ఉత్పత్తుల తయారీదారులు, డీలర్లు, స్టార్టప్లు, వివిధ సంస్థలు, రైతులు, వ్యవసాయ విద్యార్థులు, వ్యవసాయ రంగంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అగ్రి ఎక్స్పో కిసాన్ మేళా 2026లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సత్యవాణి పిలుపునిచ్చారు. మీరింతవరకు ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు విన్నారు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుద్దాం.

0: ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం విన్నారు. సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో విందాం కొన్ని ప్రకటనలు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901-08445 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901-08445 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
0: గ్రామదర్శిని కార్యక్రమంలో విందాం ఇప్పుడు జానపద గేయాలు.

0: కార్యక్రమంలో ఒక ప్రకటన విందాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: గ్రామదర్శిని కార్యక్రమంలో విందాం జానపద గేయాలు.
3: పొలాల్లో పనిచేసేటప్పుడు పాటలే వారి శరీర కష్టాన్ని ఉపశమింప చేయగలవు కదా. ఇవి సర్వే సర్వత్రా అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్నవి. ఈ జిల్లాలోని ఒక పాట, విశాఖపట్నాన వీధి గుమ్మాన. ఈ పాటలో మేదర వృత్తిని చక్కగా చిత్రించారు.
4: విశాఖపట్నం ఎదురు.

0: ಕುಂಕುವನ ಬಂದಿ ತರಸಿರು
1: ತಂದ ಮಾಡಿ
0: ಬಂದಿ.

0: ಮಾಯೂರು ಕರ್ಣಾಲ ರಸಾದು ಕೋನು ಬಾಬೂಲು ಇರುವಾಳು ಸತ್ಯನಾದಾರು ಪರಿಸಮ ಧನಮು ಗಾದಿಯರು ಇರುವೋ
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి

0: ఐడియా మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, అలనాటి మధుర గీతం వింటారు. విందాం.

0: మీరింతవరకు అలనాటి మధురగీతం శీర్షికన దాగుడు మూతలు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన అలనాటి మధురగీతం విన్నారు. సాహిత్య మాత్రయ, సంగీతం జేవి రాఘవులు. కార్యక్రమంలో విందాం ఒక ప్రకటన.
1: ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, అనంతరం వ్యవసాయ పాఠశాల.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పాకిస్తాన్ ఐఎస్ఐ ఆధ్వర్యంలో పనిచేస్తున్న షెహజాద్ పట్టి నెట్వర్క్ ఉగ్రవాద సంస్థను స్వాతంత్ర దినోత్సవం ముందు నిర్వీర్యం చేసి దేశంలో ఉగ్రవాద దాడులు నివారించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. పెన్షన్లకు సంబంధించిన ప్రక్రియలను ప్రభుత్వం సులభతరం చేసిందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన భద్రతా మౌలిక సదుపాయాలను యుద్ద ప్రాతిపదికన మెరుగుపరచాలని కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ అధికారులను ఆదేశించారు. శ్రీలంకతో మొదటి క్రికెట్ టెస్టులో భారతీయ వేళ మూడు రోజు ఆట ముగిసే సమయానికి 178 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఐఎస్ఐ మద్దతు గల షెహజాద్ భట్టి ఉగ్రవాద నెట్వర్క్ ను ధ్వంసం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. 200 మందికి పైగా ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం ద్వారా విధ్వంసక దాడి కుట్రలను ప్రభుత్వం భగ్నం చేస్తున్నానని పేర్కొన్నారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించి ఈ నెట్వర్క్ ను చిన్నాభిన్నం చేశాయని, ఇది ఉగ్రవాదంపై భారత్ యొక్క జీరో టాలరెన్స్ విధానానికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఐఎస్ఐ నిధులు మద్దతుతో నడిచే ఈ ఉగ్రవాద సంస్థ నుండి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు గల గ్రెనేడ్లు, పిస్టల్స్, తూటాలు, నిఘా కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాల వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెట్వర్క్ అనేక ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రమేయం ఉందని, షెహజాద్ భట్టి నెట్వర్క్ పాకిస్తాన్ కేంద్రంగా ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న ఒక ఉగ్రవాద సిండికేట్ అని, దేశంలో గ్రెనేడ్ ఐఈడీ పెట్రోల్ బాంబు దాడి ఘటనలు టార్గెట్ హత్యలతో సంబంధం కలిగి ఉందని హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026 జాతీయ అనుభవ అవార్డులను 15 మంది ఎంపిక చేసిన గ్రహీతలకు పెన్షన్ ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. దేశ నిర్మాణానికి తోడ్పడిన ఈ అవార్డు గ్రహీతలు పాస్పోర్ట్ సేవా కేంద్రం పాత నిబంధనలను రద్దు చేసి కొత్త నిబంధనలు రూపొందించడం, పరిపాలన అకౌంటింగ్ లో సాంకేతిక పరిజ్ఞానం అలవరుచుకోవడం వంటి వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నుంచి పదవీ విరమణ పొందుతున్న లేదా పొందిన ఉద్యోగులు ప్రభుత్వంలో పనిచేసిన తమ అనుభవాలను పంచుకోవడానికి అనుభవ్ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో పెన్షన్ మిత్ర హ్యాండ్బుక్, దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 5 మార్గదర్శకాలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మారుతున్న పరిపాలన సామాజిక అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం పెన్షన్ విధానాన్ని సులభతరం చేస్తూనే ఉందన్నారు. పెన్షన్ దరఖాస్తు ఫామ్ల నుండి అనవసరమైన నిబంధనలు తొలగించి క్లిష్టమైన విధానాలను మరింత సులభమైన పద్ధతులతో భర్తీ చేశామని జితేంద్ర సింగ్ చెప్పారు.
1: భారత సర్కార్ మే సేవానివృత్తి యా పెన్షనర్స్ కి సంఖ్య జో కామ్ కర్నే వాలే కర్మచారీ హై వర్కింగ్ ఎంప్లాయీ ఉస్సే కహీ అధిక హై. ది రిటైర్మెంట్ హ్యాపెనింగ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 60 వెన్ ది లైఫ్ స్పాన్ హస్ గాన్ ఆల్మోస్ట్ అప్ టు 70. సో మోస్ట్ ఆఫ్ దీస్ రిటైరింగ్ కొలీగ్స్ ఆర్ ఇన్ ది ప్రైమ్ ఆఫ్ దేర్ హెల్త్, ఆల్సో ప్రైమ్ ఆఫ్ దేర్ ఎక్స్పర్టైజ్, ప్రైమ్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్. ఆర్ ఇస్లియే ఉన్కో ఇస్ తరహ సే ఛుట్టి పే నా జానే దియా జాయే. ఉన్కీ సేవాయే, ఉన్కా యోగ్దాన్ కిసీ నా కిసీ తరహ సే రాష్ట్ర నిర్మాణ కే కార్య ఆయే ఔర్ కిస్ ప్రకార్ ఆ సక్తా హై యే ఉన్కే సాథ్ చర్చా కర్నే కా మాధ్యమ బనే.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ మేనేజ్మెంట్లో శిక్షణ పొందుతున్న 2025 బ్యాచ్కు చెందిన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనర్లను కలుసుకున్నారు. ఈ సమావేశంలో పౌరుల మారుతున్న ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్రను రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సివిల్ సర్వెంట్లు అత్యున్నత సేవాభావంతో ప్రజలకు అనుకూలమైన రీతిలో సేవలందిస్తూ కీలక పాత్ర పోషించాలని ఆయన చెప్పారు. అధికారులు క్రమం తప్పకుండా ప్రజలను కలుసుకోవాలని, వారి ఆందోళనలను అర్థం చేసుకోవడానికి, భరోసా కల్పించడానికి, వారి సమస్యలను క్షుణ్ణంగా వినాలని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా రక్షణ భూముల నిర్వహణ, కంటైన్మెంట్ బోర్డుల మున్సిపల్ పరిపాలనలో డిఫెన్స్ స్టేట్ డిపార్ట్మెంట్ పాత్రను కూడా మంత్రి ప్రశంసించారు. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్న శక్తి సప్తధార కార్యక్రమం గురించి ప్రస్తావించారు. వ్యవసాయ గ్రామీణ భారతదేశానికి ఈ కార్యక్రమం ముఖ్యమైన దిశను నిర్దేశిస్తుందని ఆయన చెప్పారు. ప్రజలు కేంద్ర బిందువుగా కార్యక్రమాలు, పారదర్శకమైన పర్యవేక్షణ, సమర్థవంతమైన అమలు ద్వారా ఈ దృక్పథాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి శక్తి సప్తధార గురించి వివరిస్తూ, వ్యవసాయం ఆహారోత్పత్తిని బలోపేతం చేయడం, ఆహార

పరిశ్రమలను ప్రోత్సహించడం, ప్రపంచ మార్కెట్లకు అందుబాటు విస్తరించడం వంటి ముఖ్యమైన ప్రాధాన్యతలు ఈ శక్తి సప్తధారలో ఉన్నాయని వ్యవసాయ మంత్రి వివరించారు. ప్రపంచ సంక్షోభం, అనిశ్చితుల మధ్య రైతులకు రాయితీ ధరలకు ఎరువులు అందించే ప్రభుత్వ నిబద్ధతను కూడా ప్రధానమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారని శివరాజ్ సింగ్ చౌహాన్ గుర్తు చేశారు. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్ణయించిన పరీక్ష నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని మంత్రి సమావేశంలో ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన భద్రతా వ్యవస్థలో పూర్తి మార్పులు తీసుకురావాలని, ప్రత్యేక గదులు, ఇంటర్నెట్ కనెక్షన్ లేని కంప్యూటర్ సిస్టమ్స్, పరికరాల డిపాజిట్ నిబంధనలను అత్యవసర ప్రాతిపదికన అమలు చేయాలని ఆయన ఆదేశించారు. అన్ని పరీక్షా ప్రక్రియలపై సమగ్రంగా ఆడిట్ నిర్వహించి దిద్దుబాటు చర్యలపై నివేదిక సమర్పించాలని కూడా ఎన్టీఏని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇటీవలి సమస్యల నేపథ్యంలో, ముఖ్యంగా మొత్తం వ్యవస్థను సంస్కరించడంలో ఎన్టీఏ తీసుకున్న చర్యల గురించి అధికారులు మంత్రికి వివరించారు. ఎన్టీఏ నుంచి 50 మందికి పైగా సిబ్బందిని తొలగించామని, 10 కొత్త ప్రొఫెషనల్ లీడర్షిప్ పోస్టులకు ప్రకటన జారీ చేసి వారిని విధుల్లోకి తీసుకున్నామని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్, ప్రశ్నాపత్రాల రూపకల్పన, ఇతర ప్రత్యేక రంగాల కోసం ప్రైవేట్ రంగం నుంచి డొమైన్ నిపుణులను తీసుకొస్తున్నట్లు కూడా అధికారులు మంత్రికి వివరించారు. భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యవర్గ బృందాన్ని జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఈరోజు ప్రకటించారు. వసుంధరా రాజే సింధియా, తీరత్ సింగ్ రావత్, రామ్ మాధవ్, బైజయంత్ జయపాండ, సర్దార్ మన్ప్రీత్ సింగ్ బాదల్, రేఖా వర్మలతో సహా 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా నవీన్ నియమించారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. బిఎల్ సంతోష్ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, స్మృతి ఇరానీ, విప్లవ్ కుమార్ దేవ్తో సహా 8 మంది పార్టీ నేతలను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నవీన్ నియమించారు. డాక్టర్ హేమంత్ జోషిని యువమోర్చా అధ్యక్షుడిగాను, రూపకుమార్ చౌదరిని మహిళా మోర్చా అధ్యక్షురాలిగాను, బన్సీలాల్ గుర్జర్ను కిసాన్ మోర్చా అధ్యక్షుడిగాను పార్టీ ప్రకటించింది. సీనియర్ బీజేపీ నేత నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ పార్టీ కొత్త కార్యవర్గ బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. గాలీలో జరుగుతున్న తొలి క్రికెట్ టెస్ట్ 3వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్లో శ్రీలంకను 284 పరుగులకు కట్టడి చేసింది. 178 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. భారత జట్లో మానవ్ సుతార్ 4 వికెట్లతో అగ్రస్థానంలో నిలవగా రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 350 వికెట్లు, 4000 పరుగుల మైలురాయిని చేరుకున్న 4వ ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆల్అవుట్ అయింది. భారత్ తరఫున దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా కేఎల్ రాహుల్ 82 పరుగులు, ధ్రువ్ జురేల్ 51 పరుగులు చేశారు. ఈ సిరీస్లో 2వది చివరి టెస్ట్ ఈ నెల 23 తేదీ నుంచి కొలంబోలో జరుగుతుంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో భాగంగా న్యూఢిల్లీలో జరుగుతున్న మహిళల సింగిల్స్ ఈవెంట్ లో మన దేశానికే చెందిన టాప్ షట్లర్ పివి సింధు 2వ రౌండ్లోకి దూసుకెళ్లారు. మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన సింధు ఐర్లాండ్కు చెందిన సోఫియా నోబల్ పై 21-7, 21-11 తేడాతో ఘన విజయం సాధించారు. మహిళల డబుల్స్ విభాగాల్లో మన దేశానికి చెందిన త్రిషా జాలీ, గాయత్రి గోపిచంద్ జోడీ కూడా 2వ రౌండ్కు అర్హత సాధించింది. బీహార్లోని లఖీసరాయ్ జిల్లాలో అశోక్ ధామ్ ఆలయం వెలుపల భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాట్లో 7 మహిళలు మరణించారు. 10 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. జలాభిషేకం కోసం అశోక్ ధామ్ ఆలయానికి భారీగా చేరుకున్న భక్తులు తొక్కిసలాట కారణంగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. విశేషాలు మరొకసారి. పాకిస్తాన్ ఐఎస్ఐ ఆధ్వర్యంలో పనిచేస్తున్న షెహజాద్ భట్టి నెట్వర్క్ ఉగ్రవాద సంస్థను స్వాతంత్ర్య దినోత్సవం ముందు నిర్వీర్యం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. పెన్షన్లకు సంబంధించిన ప్రక్రియలను ప్రభుత్వం సులభతరం చేస్తుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన భద్రతా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ అధికారులను ఆదేశించారు. శ్రీలంకతో మొదటి క్రికెట్ టెస్టులో భారత్ 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి సమయం
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల.
2: ఈనాటి కార్యక్రమంలో వ్యవసాయంలో నానో ఎరువుల వినియోగం వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టిఎన్కేవి ప్రసాద్.
3: రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించుకుపోయే విషయం వ్యవసాయంలో నానో ఎరువుల వినియోగం. వ్యవసాయ రంగంలో ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞాన స్తబ్దత అనే విషయం నెలకొని ఉందని చెప్పవచ్చు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడుతుందని ప్రపంచ ఆహార సంస్థ జరిపిన ఒక అధ్యయనం తెలియజేస్తుంది. ఈ పరిస్థితులను అధిగమించి పెరిగే జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహారోత్పత్తిని పెంచాలంటే ఖచ్చితంగా ఏదో ఒక వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి వ్యవసాయ రంగంలో అందుబాటులోకి తేవలసి ఉంటుంది. మొదటి హరిత విప్లవం తర్వాత ఆహారోత్పత్తి గణనీయంగా పెరగడానికి ముఖ్యంగా సంకరజాతి వంగడాల రూపకల్పన ఎక్కువగా తోడ్పడిందని చెప్పాలి. అయితే సమర్థవంతంగా పంటలకు పోషకాలను అందించడం మరియు సకాలంలో చీడపీడల నివారణ పద్ధతులను అనుసరించడం వంటి సమస్యలను అధిగమించడం ద్వారా దిగుబడుల విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. సగటు పంట దిగుబడులను నేరుగా పెంచాలంటే ఏదైనా నానో టెక్నాలజీ లాంటి ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలో ఉపయోగించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పుడు నానో టెక్నాలజీ అంటే ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. నానో టెక్నాలజీ అంటే ఒక పదార్థాన్ని అతి సూక్ష్మంగా తయారు చేయడం, అంటే 10^-9 మీటర్ల పరిమాణంలో తయారు చేయడం. ఇంకా విపులంగా చెప్పాలంటే మన తల వెంట్రుక మందంలో 100,000 అన్నమాట. ఈ పరిమాణంలో పదార్థం యొక్క భౌతిక మరియు రసాయనిక ధర్మాలు దాని మాతృ పదార్థము కంటే భిన్నముగా ఉండి ఊహకందని అనువర్తనాలను పొందవచ్చు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వలన ఇప్పటికే మనం వివిధ రంగాలలో మునిపెన్నడూ చూడని ఫలితాలను గమనించడం జరిగింది. మరి మానవజాతి మనుగడకు అవసరమైన ఆహారోత్పత్తికి సంబంధించిన వ్యవసాయ రంగంలో ఈ నానో టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుంది, మరియు మన భవిష్యత్ ఆహార అవసరాలను తీర్చడానికి నానో టెక్నాలజీ నిజంగా ఉపయోగపడుతుందా మనం తెలుసుకుందాం. ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నానో టెక్నాలజీలో పరిశోధనలు దాదాపు 10 క్రితం ప్రారంభమయ్యాయి. తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నానో పరిమాణంలోని పోషకాలను ముఖ్యంగా జింకు, రాగి, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం మొదలగు వాటిని ఒక ప్రత్యేక పద్ధతిలో తయారు చేసి వివిధ మోతాదుల్లో పంటకు అందించినప్పుడు పంట దిగుబడులు గణనీయంగా పెరగడం గమనించడం జరిగింది. ఇక్కడ ఉదాహరణకి మనం వేరుశనగ పంటను తీసుకుంటే, ఈ వేరుశనగ పంటకు నానో పరిమాణంలోని జింక్ ఆక్సైడ్ అనే పోషకాన్ని అందించినప్పుడు వేరుశనగ పంటలో వేరు పెరుగుదల సాధారణం కంటే అధికంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అలాగే ఆకులలో కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగింది. అంతేకాకుండా మొక్కల పెరుగుదల సమతుల్యంగా ఉండడం కూడా గమనించడం జరిగింది. ఇది సాధారణ జింక్ సల్ఫేట్ మోతాదు కంటే 15 తక్కువ మోతాదులోనే ఈ నానో పరిమాణంలోని జింక్ ఆక్సైడ్ను పంటకు అందించినప్పుడు దాదాపు 15-20% అధిక దిగుబడులు రావడం గమనించడం జరిగింది. అలాగే వరి పంటలో సాధారణ జింక్ సల్ఫేట్ మోతాదు, అంటే మనం సాధారణ

సాధారణంగా 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయమని మనం రికమెండ్ చేస్తూ ఉంటాం. సో ఈ సాధారణ జింక్ సల్ఫేట్ కంటే 10 రెట్లు తక్కువ మోతాదులోనే, అంటే 2 గ్రాముల నానో పరిమాణంలోని జింక్ ఆక్సైడ్ను 10 లీటర్ల నీటిలో కలిపి పంటకు అందించినప్పుడు సుమారు 10 నుండి 12% అధిక దిగుబడులు వచ్చాయి. మరీ ముఖ్యంగా వరి పంటలో జింకులోప నివారణ సమర్థవంతంగా నివారించడం జరిగింది. అదేవిధంగా నానా పరిమాణంలోని కాల్షియంను వేరుశనగ పంటలో పిచికారీ చేసినప్పుడు జిప్సం వేసిన పంట కంటే 10 నుండి 15% అధిక దిగుబడులు వచ్చినట్లుగా గమనించడం జరిగింది. అదేవిధంగా నానో సిలికాను వరి మరియు వేరుశనగ పంటల్లో సుమారు 200 ppm పిచికారీ చేయగా పంట మీద పురుగులు తెగుళ్ళు ఆశించడం తగ్గడం గమనించడం జరిగింది. దీనివలన రైతులు పురుగు మందులు మరియు తెగుళ్ళు మందులు వాడే పరిమాణాన్ని మరియు అవసరాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. అంతేకాకుండా సరాసరిన 10% అధిక దిగుబడులు రావడం కూడా గమనించడం జరిగింది. ప్రయోగాత్మకంగా వివిధ ఆకుకూరలకు నానా పరిమాణంలోని ఇనుమును అందించినప్పుడు మన కంటి ఆరోగ్యానికి అవసరమైన ల్యూటిన్ బీటాకెరోటిన్ సుమారుగా 2 రెట్లు పెరిగినట్లుగా ప్రయోగశాల విశ్లేషణ ద్వారా నిర్ధారణ అయింది. అంతేకాకుండా వేరుశనగ పంటకు నానా పరిమాణంలోని ఇనుమును అందించినప్పుడు నీటి ఎద్దడిని తట్టుకునే సామర్థ్యం వేరుశనగ పంటలో పెరిగినట్లుగా కూడా నిర్ధారణ అయ్యింది. అదేవిధంగా ప్రయోగాత్మకంగా నానా బయోచార్ ఆధారిత నత్రజని మరియు పొటాషియం ఎరువులను నేలలో వేసినప్పుడు దాదాపు 50% రసాయనిక ఎరువులకు బదులుగా నానా బయోచార్ ఆధారిత ఎరువులను వాడుకోవచ్చని తెలిసింది. అంతేకాకుండా సుమారు 15 నుండి 20% వరకు వేరుశనగ పంటలో అధిక దిగుబడులు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా నానా బయోచార్ ఆధారిత ఎరువులను వాడినప్పుడు నేలలో తేమను నిల్వహించుకున్న సామర్థ్యం పెరిగినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. సో వ్యవసాయంలో నానా ఎరువుల వినియోగం వలన తక్కువ మోతాదులోనే మొక్కలకు అవసరమైన పోషకాలు సమర్థవంతంగా అందుతాయి. ఇవి సూక్ష్మ కణాల రూపంలో ఉండడంతో మొక్కలు వాటిని సులభంగా గ్రహిస్తాయి. మరీ ముఖ్యంగా సాంప్రదాయ ఎరువుల వినియోగాన్ని తగ్గించవచ్చు మరియు పంట దిగుబడి మరియు నాణ్యతను మెరుగుపరచవచ్చు. అంతేకాకుండా నేల మరియు నీటి కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మరీ ముఖ్యంగా పోషకాల వృధాను తగ్గించి ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. అయితే మనకిప్పుడు మనకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన నానా ఎరువుల గురించి చర్చించుకుందాం. సో మనకు అందుబాటులో నానా యూరియా, ఇది నత్రజని అందించే ఫెర్టిలైజర్ అంటాం, అలాగే నానా డిఏపి, దీని ద్వారా నత్రజని మరియు భాస్వరాన్ని అందించవచ్చు, అలాగే నానా జింక్, జింక్ పోషకాన్ని అందించి జింక్ లోపాన్ని సవరిస్తుంది, అలాగే మరి నానో కాపర్, నానా కాపర్ వలన మొక్కల్లో పెరుగుదల మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వీటిని సాధారణంగా ఆకులపై పిచికారీ పద్ధతిలో వాడతారు. పంట రకం, పెరుగుదల దశను బట్టి తయారీదారు సూచించిన మోతాదును పాటించాలి. అలాగే సిఫారసు చేసిన మోతాదు కంటే ఎక్కువ వాడకూడదు. ఈ నానా ఎరువులు వాడకడం వల్ల మనకి కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, ఎరువుల ఖర్చుని బాగా తగ్గించుకునే అవకాశం ఉంది. అలాగే పర్యావరణానికి తక్కువ హాని కలుగుతుంది. మరీ ముఖ్యంగా పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది, అలాగే మెరుగైన దిగుబడి మరియు నాణ్యమైన ఉత్పత్తిని చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ నానా ఎరువులను ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలో తెలుసుకుందాం. ఎంత మంచి సాంకేతిక పరిజ్ఞానమైనా దాన్ని సరైన పద్ధతిలో వాడినప్పుడే పూర్తి ఫలితం వస్తుంది. నానో ఎరువులను వాడేటప్పుడు

సుమారు 30 నుండి 60 మిల్లీలీటర్లు కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. ఇది మొదటి స్ప్రే అంటాం దీన్ని. మొదటి స్ప్రే చేసిన తర్వాత 20 రోజుల తర్వాత లేదా పూత దశకు ముందు మరోసారి ఇదే మోతాదులో, అంటే 15 లీటర్ల ట్యాంకుకు 30 నుండి 60 మిల్లీలీటర్ల నానో యూరియా కలిపి పిచికారీ చేయాలి. అలాగే నానో డిఏపి 3 నుండి 5 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి విత్తే ముందు కలిపి కాసేపు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. దీనివల్ల వేరు వ్యవస్థ బలంగా వచ్చి మొలక శాతం పెరుగుతుంది. అదేవిధంగా పంట వేసిన 20 నుండి 25 రోజుల తర్వాత లీటరు నీటికి 2 నుండి 4 మిల్లీలీటర్ల నానో డిఏపి కలిపి పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ నానో ఎరువులు వాడేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఉంటుంది. మొదటిది, నానో యూరియా సాధారణంగా ద్రవ రూపంలో లభ్యమవుతుంది. ఈ ద్రవ రూపంలో ఉండే పోషకాలు సీసాలో మనకి అందించడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ నానో ఎరువులను వాడే ముందు సీసాను బాగా కదిలించాలి, అంటే బాగా షేక్ చేయాలన్నమాట. దాని తర్వాత పిచికారీ చేసేటప్పుడు ఆకులపైన క్రింద బాగా తడిసేలా స్ప్రే చేయాలి, అంటే మొక్కంతా కూడా బాగా తడిసేలాగా స్ప్రే చేయాలి. మంచు లేదా వర్షం లేని సమయం చూసుకొని ఉదయం పూట కానీ సాయంత్రం వేళల్లో కానీ పిచికారీ చేయడం చాలా మంచిది. అలాగే నానో ఎరువులను సాధారణ పురుగు మందులు మరియు తెగుళ్ళ మందులలో కూడా కలిపి పిచికారీ చేయవచ్చును. ఈ నానో ఎరువులను మనం ఈ తెగుళ్ళ మందులు పురుగు మందులతో కలిపి కూడా మనం పిచికారీ చేయవచ్చు. అయితే కాపర్ మరియు సల్ఫర్ ఆధారిత మందులతో కలపకూడదు. ఈ జాగ్రత్త మనం తీసుకోవాలి. ఏదైనా సరే మనకి పురుగు మందు కానీ తెగుళ్ళ మందులో కానీ కాపర్ లేదా సల్ఫర్ ఉన్నట్లయితే దాన్ని మనం కలపకూడదు అన్నమాట. అయితే మరీ ముఖ్యంగా ఈ నానో ఎరువులు వాడడం వల్ల రైతులు ప్రధానంగా పొందగలిగే లాభాలు ఇప్పుడు చర్చించుకుందాం. మొట్టమొదటిది, మనం ఈ ఎరువులను మోసే బాధ నుండి తప్పించుకోవచ్చు. అలాగే రవాణా ఖర్చులు కూడా ఉండవు. ఉదాహరణకు ఒక పొలానికి 10 బస్తాలు యూరియా కావాలంటే దానికి సంబంధించి ఆటో కిరాయి మరియు పొలం వరకు మోయడం ఎంతో శ్రమ మరియు ఖర్చుతో కూడుకున్న పని. అదే ద్రవ రూపంలో ఉన్న నానో ఎరువులైతే సీసాల రూపంలో లభ్యమవుతాయి కాబట్టి చిన్న సంచిలో వేసుకొని పొలానికి తీసుకువెళ్ళి వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల ఎంతో ఖర్చు మరియు శ్రమ ఆదా అవుతుంది. ఇక రెండో విషయం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు. సాంప్రదాయ ఎరువులతో పోల్చి చూస్తే ధర మరియు రవాణా ఖర్చులను పోల్చి కలిపి దాదాపు 1500 నుంచి 2000 రూపాయల వరకు మనం ఈ నానో ఎరువులు వాడడం ద్వారా ఆదా చేసుకోవచ్చు. ఇకపోతే మనం విచ్చలవిడిగా అర్ధరహితంగా రసాయనిక ఎరువులను వాడడం వల్ల చాలా ప్రాంతాల్లో భూములు నిస్సారంగా మరియు సమస్యాత్మకంగా మారుతున్నాయి. నేలలో ఉండే వానపాములు మరియు మిత్రపురుగులు దీనివల్ల చనిపోతున్నాయి. నానో ఎరువులను మనం పైపాటుగా ప్రయోగించడం వలన భూమికి ఎలాంటి హాని జరగదు. అంతేకాకుండా నేల సారం సురక్షితంగా ఉంటుంది. ఇకపోతే నానో ఎరువులు వాడిన పంటల్లో గింజ గట్టిగా మరియు నాణ్యతతో ఉంటుంది మరియు పంట దిగుబడులు సుమారు 10 నుంచి 15% వరకు పెరుగుతాయి. దీన్ని బట్టి మనకు నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా పర్యావరణం రక్షింపబడుతుంది. నానో ఎరువులు వాడడం వల్ల పర్యావరణం సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుంది. మన సాంప్రదాయ ఎరువులు వాడినప్పుడు ఆ ఎరువులు కొట్టుకుపోయి కాలువలు చెరువులు కలుషితం అవుతూ ఉంటాయి. ఈ నానా ఎరువుల వల్ల కాలువలు చెరువులు కలుషితం కాకుండా ఉంటాయి. అలాగే వాతావరణంలోకి నైట్రస్ ఆక్సైడ్ వంటి విషవాయువులు కూడా విడుదల కాకుండా ఉంటాయి. అయితే ఈ నానా ఎరువులు వాడడంలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు.
ఒకటి

0: అన్ని పంటలకు ఒకే విధంగా పనిచేయకపోవచ్చు. అలాగే సరైన సమయంలో మోతాదు పాటించకపోతే ఆశించిన ఫలితాలు కూడా రాకపోవచ్చు. అలాగే మనం ఎరువులు వాడే సమయం కూడా చాలా ముఖ్యమైనది. ఇక ఆ తర్వాత సాంప్రదాయ ఎరువులను పూర్తిగా భర్తీ చేయకుండా శాస్త్రీయ సిఫార్సుల ప్రకారం వాడవలసి వస్తుంది. అనగా నానా ఎరువులు సాంప్రదాయ ఎరువులకు పూర్తిగా ప్రత్యామ్నాయం కాదు. కొంత భాగాన్ని మనం సాంప్రదాయ ఎరువులతోనూ మిగిలిన భాగాన్ని నానా ఎరువులతోనూ మనం పంటకు అందించవలసి ఉంటుంది. అలాగే సమతుల్య పోషక నిర్వహణలో భాగంగా నానో ఎరువులను ఉపయోగించడం కూడా మంచిది.
1: వ్యవసాయంలో నానో ఎరువుల వినియోగం. వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టిఎన్కేవి ప్రసాద్.

జానపద గీతం విన్నారు. ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వికసిత్ భారత్.
1: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
2: భారతదేశంలో సనాతనంగా ఉన్నటువంటి ప్రాచీన విజ్ఞాన శాస్త్రాన్ని, అలాగే అనేక శాస్త్రాలని వెలుగులోకి తీసి సజీవంగా నేటి యువతరానికి అందజేయాలని చెప్పి భారత ప్రభుత్వం భారతీయ విజ్ఞాన వ్యవస్థ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. మరి ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ

0: యువతరానికి అందించిపోతున్నటువంటి అనేకమైన అంశాలని మనం ఈ రోజున డాక్టర్ పసుపులేటి శంకర్ గారి ద్వారా తెలుసుకుందాం. వీరు ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు, అలాగే వైఎస్ఆర్ జిల్లా ధార్మిక సంస్థల పరిరక్షణ సమితి అధ్యక్షులు కూడా. నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: శంకర్ గారు, మన భారతదేశం అంటేనే ఎంతో పురాతనమైనటువంటి ఆ వ్యవస్థ కలిగినటువంటి దేశం. గ్రీస్ దేశం ఎలాగైతే పాశ్చాత్య దేశాల్లో చాలా పురాతనమైనటువంటిదో, అలాగే భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవస్థలు, విజ్ఞాన శాస్త్రం ఇవన్నీ కూడా చాలా చాలా పురాతనమైనటువంటివి, ప్రామాణికమైనటువంటివి. అయితే కాలచక్రంలో తర్వాత అనేక సంవత్సరాల విదేశీయుల పాలనలో కూడా మన తాలూకా ఈ విజ్ఞాన శాస్త్రం అంతా కూడా చాలా పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోయి, మరుగున పడిపోయి, యువతరానికి తెలియకుండా ఈ రోజున ఐఐటీలు మిగతావి చదువుకుంటున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ అదే అసలైనటువంటి సైన్స్ అని యువతరం భావిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకరమైన విషయం అండి. మరి దీని గురించి కూలంకషంగా మా శ్రోతలకు తెలియజేస్తారా?
1: మంచి విషయం గురించి పిలిపించినందుకు ఆకాశవాణి అందరికీ కూడా ధన్యవాదాలు. భారతీయ విజ్ఞాన వ్యవస్థ చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థగా శ్రీకారం చుట్టినందుకు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేయాలి. వేగవంతమైన సాంకేతిక అభివృద్ధి, పర్యావరణ సంక్షోభం, సాంస్కృతిక ఏకీకరణ, మానసిక ఆరోగ్య సమస్యల సమతుల్యత కోసం ఏర్పాటు చేసిన దాంట్లో, తప్పించిన దాంట్లో, అన్వేషణలో ఉద్భవించినటువంటి వ్యవస్థే ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ. విద్యా వ్యవస్థను ఏకీకృతం కావాలనేటువంటి తపనతో నేటి విద్యార్థులకు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయం, సనాతనం, పురాతన కాలం నుంచి, వేద కాలం నుంచి ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థను అందించాలనేటువంటి తపన నిజంగా చాలా గర్వకారణం. ఇది కేవలం ఇప్పుడున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞానం అని మాత్రం కాదు, అఖండ భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, బర్మా, ఇప్పటి మన భారతదేశం, అఖండ భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలను తెలియజేయాలనేటువంటి సంకల్పం చాలా గొప్ప విషయం. ఇప్పుడున్నటువంటి విషయాలలో ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి మరియు విస్తృతమైనటువంటి మేధో సంపత్తి సంప్రదాయాలతో ఒకటి కలిగినటువంటిదే మన ఈ విజ్ఞాన వ్యవస్థ. ఇది కేవలం మన ధర్మమే, మన సంస్కృతి, మన భారతదేశం అనేదే కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న ప్రాంతాలలో, మనది కేవలం ఒక ప్రాంతం కాదు, విజ్ఞాన వ్యవస్థ ఇది. ఇది భారత ప్రభుత్వం 2020 అక్టోబర్ 5వ తారీఖున వసంతగంజ్లో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో అది పాఠశాల స్థాయి కావచ్చు, కళాశాల స్థాయి కావచ్చు, విశ్వవిద్యాలయ స్థాయి కావచ్చు, పరిశోధన స్థాయిలో కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞాన వ్యవస్థను వాళ్లకు అందచేయాలా, వాళ్ళందరూ పరిణతి చెందాలా, మన దేశంలో ఉన్నటువంటి ఈ నిగూఢమైనటువంటి ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థను బయటికి తెలియచేసి మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళగా తయారు చేయాలన్నటువంటి సంకల్పంతో విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తిని ఇటువైపు కూడా మళ్లించాలన్నటువంటి సంకల్పంతో శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2023-24 ఐఐటి రూర్కెలా మరియు భిలాయ్ ఆ రెండు విద్యా సంస్థలు కూడా ఒప్పంద పత్రం అవగాహన కుదుర్చుకున్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో భాగంగా వాళ్ళ యొక్క కళాశాలలో ఎంఎస్ మరియు పిహెచ్డి కోర్సుల్లో కూడా సంగీతము, సాంకేతికత, ఆరోగ్యము, చికిత్స ఇలాంటి వాటి విషయాలపైన కూడా కోర్సులు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 2024 మధ్యప్రదేశ్ ప్రభుత్వము శ్రీరామాయణము, శ్రీ మహాభారతము, అర్థశాస్త్రము వీటిపైన విద్యార్థులకు డిగ్రీ, పీజీ ఈ స్థాయిలో కోర్సుల్లో కూడా ఈ పాఠ్యాంశాలు పెట్టడం జరిగింది. శ్రీరామాయణము, శ్రీ మహాభారతము పారాయణ గ్రంథాలుగా చూస్తే గనక మనం అలా చూసే ఇలా పొరపాటు జరిగింది. పాఠ్య గ్రంథాలుగా ఎప్పుడైతే మనం వాటిని గనక తీసుకురాగలుగుతామో మన వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు వచ్చి విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తి బయటికి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణిముత్యాలుగా ప్రభావితం చేయగలిగినటువంటి అంశాలు ఇందులో నిండి నిబిడీకృతమైనటువంటి ఎన్నో ఉన్నాయి. శ్రీరామాయణంలో అద్భుతమైనటువంటి మిలిటరీ వ్యవస్థ ఉంది. మన దేశంలో ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఒకటి విదేశీ గూఢచారులు ఉన్నారు. మన దేశం యొక్క అంతర్గత వ్యవహారాలు

0: బయటికి చేరవేస్తున్నారు, దేశ భద్రతకే సమస్య కలుగుతుంది అన్నటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏం చేయాలా అని చర్చించుకుంటాం. రామాయణం చదివితే తెలుస్తుంది, మూల రామాయణంలో అందులో ఉన్నాయి. ఆ రోజు శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడు కావడానికి విద్యా వ్యవస్థ పూర్తి చేసుకుని వచ్చినప్పటికీ దేశంలో ఆ వ్యవస్థ అలా ఉంది. ఎలా అధిగమించాలో, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. అసలు మిలిటరీ వ్యవస్థలో అసలు యుద్ధం తీరు ఎలా జరగాలనేటువంటి విషయాలు కూడా చాలా అద్భుతంగా అక్కడ పొందుపరిచి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా కీర్తిస్తున్నా మనం గుర్తించడంలో కాసింత వెనుకబాటు పడుతున్నామేమో అనుకోవచ్చు. ఉదాహరణకు 1903 రైట్ సోదరులు గారు విమానాన్ని ఎగురవేశారన్నటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా కీర్తించారు, గుర్తించారు, గౌరవించారు, అభినందిస్తున్నారు, సంతోషమే. మరి వాళ్ళకంటే 5 ముందుగా 1898 శివకర్ బాపూజీ తల్పడే గారు విమానం ఎగురవేశారన్నటువంటి విషయం తెలిసిందే, కానీ చరిత్రలో వాటికంటూ ప్రాధాన్యత లేదు, అది అందరికీ తెలిసిందే. అంతకంటే 5000 వెనక్కి వెళితే భారద్వాజ మహర్షి యాంత్ర విజ్ఞాన సర్వస్వం అనేటువంటి గ్రంథం ఈరోజు వైమానిక శాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అభినందిస్తున్నటువంటి గ్రంథం. అందులో విమానాలు ఎలా తయారు చేయాలా, విమానానికి వ్యవస్థకు అవసరమైనటువంటి అన్ని అంశాలను, అన్ని సమీకరణాలను చక్కగా పొందుపరిచి ఉన్నారు భారద్వాజుడు అంటే గర్వపడాల్సినటువంటి విషయం. ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని గెలీలియో గారిని అంటారు, ఎందుకంటే ఆయన 1564 పుట్టినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటారు, భౌతిక శాస్త్రంలోని గతి శాస్త్రం, దాంట్లో ఏమంటారు, ఒక వాహనం యొక్క వేగాన్ని, దాని స్పీడ్ను మనం క్యాలిక్యులేట్ చేయాలంటే దాని డిస్టెన్స్ బై టైం గనక డివైడ్ చేసేస్తే దాని స్పీడ్ వస్తుంది అన్నారు. అది ప్రపంచమంతా అంగీకరించి ఆయన ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని డిక్లేర్ చేసినారు. గర్వపడదాం, గెలీలియో గారిని అభినందిస్తాం. మరి ఆయన కంటే 1500 ముందు ఆర్యభట్టీయం అనేటువంటి గ్రంథాన్ని రచించిన ఆర్యభట్ట గారు ఒక వాహనం యొక్క వేగాన్ని నిర్ధారించాలంటే అది ప్రయాణించిన దూరాన్ని సమయంతో గనక భాగిస్తే వచ్చినటువంటి భాగఫలమే వేగము అని నిర్ధారించారు. మరి ఆర్యభట్ట గారిని ఎవరు గుర్తిస్తున్నారు? పైథాగరస్ గారు చెప్తున్నారు, పైథాగరస్ గారు కంటే ముందు పేరు చెప్తున్నారు తప్ప, ముందే త్రికోణమూర్తి అందించినటువంటి దేశం నా భారతదేశం. అర్థ ఎంత అద్భుతమైనటువంటి గణిత శాస్త్రానికి ఆద్యులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో గణన యంత్రము, కలన యంత్రం వాళ్ళకు ఉండేది కాదు, క్యాలిక్యులేషన్స్ లేదు. భాస్కరాచార్యులు వారు తన కుమార్తె లీలావతి పేరుతో లీలావతి గణితం అని రచించారు, దాన్ని ఆంగ్ల భాషలోకి కూడా తర్జుమా చేసుకున్నారు. ఈరోజు దాన్నే ప్రామాణికంగా అందరూ పాటిస్తున్నారు అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యమే. మన వాళ్ళు ఎందుకంటే మన గొప్పతనాన్ని అర్థం చేసుకుని ఇవన్నీ విద్యార్థులకు తెలియచేయాల్సినటువంటి అవసరం మనకు ఎప్పుడైతే అందిస్తామో వాళ్ళ నుంచి ఒక హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి లాంటి వాళ్ళు రావచ్చు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందచ్చు, లేకుంటే ఇంకా మహామహమహులైనటువంటి అబ్దుల్ కలాం గారు కానీ, రామన్ గారు కానీ, జగదీష్ చంద్రబోస్ గారు ఎంతోమంది రావచ్చు. వైద్య రంగంలో మనమిచ్చినటువంటి మేధా సంపత్తి ఎవరూ లేరు. పాదరసాన్ని ముట్టుకుంటే చనిపోతామనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో అందరూ చెప్తారు. అటువంటి పాదరసాన్ని వైద్యంలో మందుగా వాడినటువంటి దేశం నా భారతదేశం.
1: అలాగే శస్త్రచికిత్సలు,
0: శస్త్రచికిత్స సుశ్రుతులు చేసినటువంటిది ఆచార్య నాగార్జునుడు రసరత్నాకరం ఇంత చక్కగా తెలియజేస్తుంది. మనం వైద్య రంగంలోనే కాదు, ఆర్టు, ఆర్కిటెక్చరు వీటిలోనే కాదు, వ్యవసాయ రంగంలో కూడా మనం అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించినటువంటి దేశము మన భారతదేశం. ఆ రోజుట్లోనే దిగుడు బావులు, మెట్ల బావులను నిర్మించినటువంటి దేశం నా భారతదేశం. చెరువులు నిర్మించినటువంటిది, అదేవిధంగా కాలువలు నిర్మించినటువంటిది. ఆ రోజుట్లోనే రాతి ద్వారా రాతి పైపుల నిర్మాణాన్ని ఈరోజు కళ్ళకు కనపడతాయి ఆ సాక్ష్యాలు. ఇంత మేధా సంపత్తి కలిగినటువంటిది అన్నిటినీ కూడా మన వాళ్ళ పరిపాలనలో కానీ మన యొక్క వ్యవస్థలో కానీ అద్భుతాలు మీరన్నట్లు. ఎందుకంటే మనం వాళ్ళకు అందించడంలో వైఫల్యం చెందడంతో పరదేశీ వ్యామోహంలో అక్కడ ఏదో అద్భుతాలు ఉన్నాయనేటువంటి భ్రమలో ఉన్నారు. కానీ ఒకప్పుడు ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పుడు మన భారతదేశంలో దాదాపు 800 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రపంచమంతా కూడా మంచి విద్యా వ్యవస్థ కోసంగా మన తక్షశిల
1: విశ్వవిద్యాలయం,
0: విక్రమశిల, అసలు కంచి కథ కంచికి మనం ఇంటికని ఎందుకంటాం. ఏదైనా ఎవరైనా ఒక మంచి పుస్తకం రచించినా, ఒక మంచి గ్రంథం రచించినా, ఒక మంచి విషయాన్ని రచించినా అది ముందు కంచి విశ్వవిద్యాలయాన్ని పంపించేవాళ్ళు. అక్కడికి పోతే వాళ్ళు దాన్ని తర్కించి, చర్చించి, వాదించి, ఆ ఇందులో సవరణలు ఏవైనా ఉంటే చెప్పి ఆమోదం పొందితే అప్పుడు దాన్ని బయటికి అని చెప్పేవాళ్ళు. అట్లా అంత శక్తివంతమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి దేశం మన భారతదేశం. మీరన్నట్లు బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రతి అంశంలో కూడా వ్యాకరణం, పాణిని మహర్షి అందించినటువంటి వ్యాకరణం అద్భుతమైనటువంటిది, భరతమోహముని అందించినటువంటి నాట్యశాస్త్రం కానీ, అర్థశాస్త్రం కానీ రాజనీతి శాస్త్రం కానీ లోహశాస్త్రం కానీ ఈ అంశంలో కాదు ఈ అంశంలో కాదు అన్నిట్లో కూడా మనము అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠబాలను ప్రదర్శించినటువంటిదే, ఏమాత్రము దాంట్లో రాజీ లేదు.
1: అయితే ఇక్కడ కొంతమంది అంటారేంటంటే, అంటే ఏదో మా తాతల నాడు నేతలు తాగారు మా మూతమాసం చూడండి అని అలా కొంతమంది వెటకారంగా మాట్లాడతారు. కానీ అంటే నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు యువతకి ఉపాధి ఎక్కడైతే దొరుకుతుందో వాళ్ళు ఇవాళ చదవాలి, చదివినటువంటి మరుక్షణం మరుసటి సంవత్సరం లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ పేరిట వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు డబ్బు సంపాదించేటటువంటి యంత్రాలుగా మారిపోతున్నారన్నమాట. ఇందులో వాళ్ళకి నిజమైనటువంటి విజ్ఞానం రావటం లేదు. విద్య అనేటటువంటిది కేవలం ఉపాధి
0: పరమావధికే తప్ప వేరే వైపుగా ఆలోచన చేయనటువంటి పరిస్థితి కల్పించేసేస్తున్నారు.
1: అయితే మన ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి ప్రాచీన శిల్పకళా సంపద కానీ, ప్రాచీన స్థూపాలు కానీ, ప్రాచీన ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అవశేషాలు కానీ, ఆనవాళ్లు కానీ ఏమైనా ఉన్నాయా?
0: ఎందుకు లేవు సార్. సాహితీ సంస్కృతులకు గడప కడప, అందుకు ఈ పరిసర ప్రాంతాలు అందుకు ఎత్తువైనటువంటి బావుటాలు. ఇప్పుడు శిల్పశాస్త్రము గురించి చెప్పుకోవాలంటే పక్కనున్నటువంటి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఈ రోజుకి కూడా అద్భుతంగా శిల్పాలను, శిల్ప సంపదను ప్రాణం పోస్తున్నటువంటి వాళ్ళ శిల్పులు ఎంతో మందిని మనం చూడొచ్చు. ఆ సంపదను అలా చేసినటువంటి ఎంతో అమరశిల్పి జక్కన్ లాంటి వాళ్ళు బయటకు వస్తారు. అదేవిధంగా మన కడప జిల్లాలో మాధవరంలో చేనేత పరిశ్రమ, ఒకప్పుడు ఆంగ్లేయ రాణికి అగ్గిపెట్టెలో చీర నేసి పంపించినటువంటి నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలోని శెట్టిగుంట దగ్గర కొయ్య బొమ్మలకు ప్రాణం పోసేటువంటి అద్భుతమైనటువంటి పరిశ్రమ అక్కడ ఉంది. అదేవిధంగా మైదుకూరు దగ్గర ఉన్నటువంటి వనిపెంట దగ్గర ఇత్తడితో అద్భుతమైనటువంటి లోహ పరిశ్రమ చాలా అద్భుతంగా విరాజిల్లినటువంటిది ఇప్పటికీ కనపడుతుంది. ప్రొద్దుటూరు జ్యువెలరీ ఆ పరిశ్రమలో కూడా సెకండ్ బాంబే అని చెప్తారు, అంత అద్భుతంగా అక్కడ కూడా ఎక్కువగా డెవలప్ అయ్యేటువంటిది ఉంది. ఇంకా బాగా మన కళ్ళకెదురుగా చూడాలి అంటే గనక పుష్పగిరిలో ఉన్నటువంటి శిల్ప సంపదను చూస్తే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. ఒంటిమిట రామాలయానికి ఎత్తినటువంటి ఆ శిల్పాలను, అంత పెద్ద పెద్ద గండశిలలు ఎక్కడి నుంచి తెప్పించారా? నందలూరు సౌమ్యనాథ స్వామి దేవస్థానం కానీ, హత్యరాలలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఆ పరశురామ దేవాలయం కానీ, ఇక భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి శివాలయం చిత్తూరులో తిరుపతి రేణుగుంట దగ్గర ఉన్నటువంటి గుడిమల్లం దేవాలయాన్ని కానీ మనం చూడవచ్చు. వాయులింగానికి ప్రతిరీకగా చెప్పుకున్నటువంటి కాళహస్తీశ్వర దేవాలయం ఉండనే ఉంది. జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శ్రీశైల క్షేత్రం ఉన్నాయి. ఇలా చాలా పుంఖాను పుంఖాలుగా ఈ ప్రాంతంలో లేకపోలేదు అద్భుతమైనటువంటి వసతులు, వనరులు, సాక్ష్యాలు మన కళ్ళకెదురుగా కనపడుతూనే ఉన్నాయి.
1: మన వ్యవస్థలో మన ప్రాచీన భారతదేశం ఇంత గొప్పది అని చెప్పి మీ మాటల ద్వారా యువతరానికి, శ్రోతలకి అందించబడింది. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. ఇది మరింతగా మూడు పువ్వులు ఆరు కాయలై మరింతగా ముందరికి వెళ్లాలని చెప్పి ఆశిద్దాం. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
3: వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. నిలయంలో సమయం 8 గంటలు దాటి 12 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను. మరి మీరు చేయవలసిందల్లా 7901008415 ఈ నెంబర్కు మెసేజ్ చేసేవచ్చు. మరి వాట్సాప్ మెసేజెస్ చాలానే వచ్చేసాయి. మరి ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.

0: ఎల్డీవీతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హలో అభిరుచి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. మరి చాలా మెసేజెస్ వచ్చాయి, అండ్ యా మెసేజెస్ చదువుదాం. హాయ్, నమస్తే, గుడ్ ఈవినింగ్, హ్యాపీ మండే అంటూ మెసేజ్ చేశారు. ఓకే, ఈరోజు సాయంత్రం ప్రసారం చేసినటువంటి 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం గురించి చాలా చక్కటి విలువైన విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటూ. ఓకే, మాకు హెలో అభిరుచి కార్యక్రమంలో సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. సోమనాథం, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్ మరియు ఆర్జే. ఓకే, ఇక్కడ సుజితమ్మ కోసం అని రాశారు. ఓకే, దిస్ ఈజ్ మేఘన. ఓకే అండి, ప్రసారం చేయండి అంటూ శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి. ఓకే అండి, అదేవిధంగా మీరు కోరినటువంటి సినీ గీతం వచ్చేస్తుంది. అండ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు, వెంకటేష్, భువన్ రామ్, జస్ట్ శ్రీరామ్ మా కోసం చిరంజీవి సుహాసిని నటించిన చిత్రం నుంచి సినీ గీతాన్ని ప్రసారం చేయగలరంటూ కోరుతూ ఉన్నారు. ఓకే, అండ్ యాజ్ వెల్ హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, సింహపురి ఎఫ్ఎం కేంద్రం, నెల్లూరు జిల్లా సంగం మండలం జెండా దిబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్, మస్తానయ్య, కుమారి, మౌనిక, సంపూర్ణమ్మ, వెంకటరమణమ్మ మా అందరి కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. ఓకే సరే అండి, మరి మీ అందరి కోసం గంగోత్రి చిత్రం నుంచి ఈ సినీ గీతం వచ్చేసింది, వినేసేయండి.

0: కార్యక్రమంలో విందాం కొన్ని ప్రకటనలు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: హలో, అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను మీరు వింటూ ఉన్నారు. మరి ఒక మెసేజ్, గుడ్ ఈవినింగ్, హలో వాట్సాప్ అభిరుచి అంటూ మెసేజ్ చేశారు. ఓకే, ఈరోజు నటి నిధి అగర్వాల్ గారి పుట్టినరోజు సందర్భంగా చిత్రీకరించినటువంటి పాటను మాకోసం వినిపిస్తారని ఆశిస్తున్నామంటూ మెసేజ్ చేశారు. కరీంనగర్ జిల్లా అమ్మని గుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్ శ్రీనివాస్, పున్న వెంకటేశం, శివకోటి శేఖర్. ఓకే, అండ్ మెసేజ్ చేశారు వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రవలి, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్, మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ సో ఓకే, హలో అభిరుచి, సింహపూర్ ఎఫ్ఎం కేంద్రానికి నమస్కారం అంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద ఆయేష, ప్రత్యేక అభినందనలు అంటూ. ఓకే అండి. అండ్ అదేవిధంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం సవ్యసాచి ఈ చిత్రం నుంచి సినీ గీతం వచ్చేసింది, వినేసేయండి.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఓకే అండి, హలో. అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలను వింటూ ఉన్నారు. ఎస్, సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటూ మెసేజ్ చేశారు. సవ్యసాచి చిత్రం నుంచి వినిపించినటువంటి పాట మరి ఒకరు కూడా కోరారు, లైక్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి రాజు. ఓకే అండి, ఎస్, మరి ఒక మెసేజ్ చదువుతున్నాను ఇప్పుడు. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు సింహపురి ఎఫ్ఎం ఆర్చే గారికి. నమస్తే అంటూ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య. ఓకే, ఈరోజు మాకు నచ్చినటువంటి పాటను అడుగుతున్నాం, దయచేసి మాకు వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు. ఈరోజు మా కుమార్తె బరీద్ రమ్య గారికి, అలాగే మా అల్లుడు బరీద్ వెంకట సుబ్బన్న గారికి 9వ సంవత్సరం పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు అంటూ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు మా కుటుంబ సభ్యులు, మా ఫ్రెండ్స్, బంధువులు, రేడియో శ్రోతలందరి కోసం కూడా అంటూ మెసేజ్ చేశారు. ఓకే అండి, మీకోసం మీరు కోరినటువంటి సినీ గీతాన్ని తప్పకుండా వినిపిస్తాం, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య గుడ్ నైట్ అని కూడా మెసేజ్ చేశారు. అండ్ గుడ్ ఈవినింగ్, నమస్తే మేడం అంటూ సింహపురి ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్. ఎనీ సాంగ్, హైదరాబాద్ నుంచి బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు వినయ్ కుమార్ మెసేజ్ చేశారు. ఎస్, మీ నేమ్స్ అయితే చదివేశాను. అండ్ నమస్తే, గుడ్ ఈవినింగ్ మేడం అంటూ మెసేజ్ చేశారు పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహదేవ్. మా పేర్లు చదవండి అంటూ. ఎస్ అండి, మీ నేమ్స్ చదివాను. ఓకే అండ్ ఓకే, మరి మీ అందరి కోసం ఒక సినీ గీతం ఫ్రమ్ శ్రీనివాస కళ్యాణం ఈ చిత్రం నుంచి వినేసేయండి.

0: కార్యక్రమంలో తర్వాతిగా విందాం కొన్ని ప్రకటనలు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: హలో, అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను అయితే మీరు వింటూ ఉన్నారు. ఎస్, మెసేజ్ చేశారు మూసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట్ నరేష్ గ్రామ ప్రజలందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ అదేవిధంగా హలో, హాయ్, నమస్తే అంటూ మెసేజ్ చేశారు సింహపూరి ఎఫ్ఎం డైరెక్టర్ తమన్నం నాగేశ్వరరావు గారికి, సింహపూరి ఎఫ్ఎం టెక్నీషియన్స్ అందరికీ శుభ సాయంత్రం అంటూ మెసేజ్ చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరి తరఫున మాకోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరంటూ మెసేజ్ చేశారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటూ. ఓకే, అండ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి, వల్లూరు నుంచి మెసేజ్ చేశారు కే పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి మెసేజ్ చేశారు. అండ్ అదేవిధంగా త్యాగరాజ్ నగర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు. మాకోసం సినీ గీతాన్ని మెసేజ్ ప్రసారం చేయండి అంటూ డి విజయ్ రామారావు గారు మెసేజ్ చేశారు. అండ్ గుడ్ ఈవినింగ్, నమస్తే మేడం అంటూ మెసేజ్ చేశారు. వాట్సాప్ మెసేజ్ ఎనీ సాంగ్. పుట్టపాక నుంచి మిర్యాల తిరుమలయ్య ఆండాల్ పుట్టపాక నుంచి మెసేజ్ చేశారు. ప్లీజ్ మేడం మా పేర్లు చదవండి అంటూ. ఓకే అండి, మరి మీ అందరి కోసం ఈ సినీ గీతం వచ్చేస్తుంది ఫ్రమ్ పోకిరి ఈ చిత్రం నుంచి. విందాం.

ఓకే అండి, మరి మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలను. నమస్తే, శుభ సాయంత్రం అంటూ మెసేజ్ చేశారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నగర్ ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి మెసేజ్ చేశారు మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయండి అంటూ. అండ్ అదేవిధంగా నారాయణపేట జిల్లా నుంచి ఉట్కూర్ నుంచి మెసేజ్ చేశారు డి అరుణ, మోహన్ జీ, దివ్యబాయ్, అజయ్, శృతి మెసేజ్ చేశారు. అండ్ నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, ఓకే అండ్ వి ప్రసాద్, వెల్లగపూడి సరోజినమ్మ, సుబ్బమ్మ, ముజీర్ టీ స్టాల్స్, అమీర్, చాబాషా హోటల్స్, బాబురావు, రవి, నటరాజ్, శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులయ్య, సుబ్బులమ్మ, రవి, అజయ్, నజీర్, బెజవాడి మాల్యాద్రి, పరందామయ్య, తాత, వెంకటేశ్వర్లు, సురేష్. ఓకే అండి. అండ్ ఆత్మకూరు మండలం దేవరపల్లి వనపర్తి జిల్లా నుంచి మెసేజ్ చేశారు డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతీబాయ్. మీ అందరి కోసం

0: చివరిగా ఒక ప్రకటన విందాం.
1: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఎస్, హలో అభిరుచి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలను అయితే మీరు వింటున్నారు. మరి చివరిగా మెసేజ్, ఓకే, ఫ్రమ్ ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతున్నారు. ఓకే, మరి మీ అందరి కోసం ఈ సినీ గీతం, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే, ఈ చిత్రం నుంచి వినేసేయండి.

0: మీరు ఇంతవరకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలను విన్నారు. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8:30 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఉగ్రవాదం పట్ల భారత్ కఠిన వైఖరి ప్రదర్శిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పరీక్షల నిర్వహణ విధానంలో సమగ్రమైన పటిష్టమైన చర్యలను చేపట్టాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ ఉన్నతాధికారులను ఆదేశించారు. భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రపంచంతో అనుసంధానానికి అవకాశాలు ఏర్పడ్డాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వార్తల వివరాలు. ఉగ్రవాదం పట్ల భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రదర్శిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ఐఎస్ఐ మద్దతు గల షెహజాద్ భట్టి నెట్వర్క్ ను నిర్మూలించడం దీనికి ఉదాహరణ అని సామాజిక మాధ్యమం వేదికగా ఆయన ఈరోజు తెలిపారు. 200 మందికి పైగా ఐఎస్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ద్వారా విధ్వంసక దాడులకు పాల్పడాలన్న వారి ప్రణాళికలను కూడా కేంద్ర ప్రభుత్వం భగ్నం చేసిందని చెప్పారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలతో సమన్వయంతో కూడిన ఆపరేషన్లను ప్రారంభించడం ద్వారా

0: భద్రతా దళాలు ఈ నెట్వర్క్ ను చిన్నాభిన్నం చేశాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ సంస్థ నుంచి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులున్న గ్రెనేడ్లు, పిస్టల్స్, సజీవ తూటాలు, గుడచర్యానికి ఉపయోగించే సీసీటీవీ కెమెరాలతో సహా గణనీయమైన పరిమాణంలో వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అమిత్ షా వెల్లడించారు. పూణేను రద్దీ లేని కాలుష్యరహిత నగరంగా మార్చేందుకు సుమారు 60,000 కోట్ల రూపాయలతో రహదారి నెట్వర్క్ ను అభివృద్ది చేయనున్నామని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పూణేలోని సింబియోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల అభివృద్ది వికసిత్ భారత్ కు మార్గం అనే అంశంపై ఈరోజు జరిగిన ఫెస్టివల్ ఆఫ్ థింకర్స్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పూణే షిరూర్, హడప్సర్ యవత్, తలేగావ్, చకన్ శిక్రాపూర్, షిరూర్ సంభాజీనగర్ వంటి పలు ప్రధాన ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతిపాదిత పూణే సంభాజీనగర్ ఎక్స్ప్రెస్ వే ద్వారా ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు 2 గంటలకు తగ్గించవచ్చని నితిన్ గడ్కరీ పేర్కొంటూ,
1: పూనా సే ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ హైవే బనా రహా హూం షిరూర్ కే ఆగే ఔర్ మేరా సప్నా హై కి పూనా సే 2 ఘంటే మే ఔరంగాబాద్ జాయేంగే తో వో కామ్ కర్నే కే లియే జో ఎగ్జిస్టింగ్ రోడ్ హై ఉస్కో భీ 6 లేన్ బనా రహే ఔర్ ఔరంగాబాద్ తక్ 2 ఘంటే మే పహుంచ్ జాయేంగే ఆప్ ఔర్ వహాన్ సే నాగపూర్ 2.5 ఘంటే మే తో హవాయి జహాజ్ కి జరూరత్ నహీ.
0: పరీక్షల నిర్వహణ విధానంలో సమగ్రమైన పటిష్టమైన చర్యలు చేపట్టాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎన్టీఏ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, డైరెక్టర్ జనరల్, ఇతర ఉన్నతాధికారులతో న్యూఢిల్లీలో ఆయన ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ నిర్దేశిత పరీక్షా విధానాలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని కోరారు. అలాగే అత్యంత గోప్యంగా నిర్వహించాల్సిన కార్యకలాపాల వ్యవస్థ, ప్రత్యేక గదుల ఏర్పాటు, ఇంటర్నెట్ సంబంధం లేని వ్యవస్థలు, పరికరాలను భద్రపరిచే విధానాలలో సమూల మార్పులను యుద్ద ప్రాతిపదికన అమలు చేయాలని సూచించారు. పరీక్షా ప్రక్రియలన్నింటిపై సమగ్ర ఆడిట్ నిర్వహించి తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఎన్టీఏని ఆదేశించారు. భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా అంతర్జాతీయంగా అనుసంధానానికి అవకాశాలు ఏర్పడ్డాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన దేశంలోనే ఉత్తమమైన విమానాశ్రయంగా భోగాపురం నిలుస్తోందని వెల్లడించారు.
2: ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కింద అద్భుతంగా తయారు చేయాలని ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి చేశారు కాబట్టి ఇంత అద్భుతంగా వచ్చింది. ఈ రోజు కమర్షియల్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అవడం దానికి మరింత ఆనందం. భోగాపురం ఎయిర్పోర్ట్ ఇస్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కంట్రీ. ప్రయాణికులకి ఏది బాగుంటుంది, ఇక్కడ కల్చర్ ని గానీ, సర్వీసెస్ గానీ, ఫెసిలిటీస్ గానీ బెస్ట్ ఎలా చేయొచ్చు అన్నది ముందు నుంచి చేశాం కాబట్టి ఎక్కడ ఇటువంటి లోపాలు లేకుండా అన్ని కూడా చేయగలిగాం. అందుకనే ఐ వుడ్ సే ఇదే బెస్ట్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మనం పెంచాలి. ఎడిసిటీ ఉంది, కార్గో ఆపరేషన్స్ మనం పెంచుకోవాలి. దానివల్ల ఉత్తరాంధ్ర రైతులకి, ఇక్కడ ఉత్పత్తిదారులకి అందరికీ కూడా ఒక మంచి బెనిఫిట్ జరగబోతుంది.
0: ఇదిలా ఉండగా విశాఖపట్నానికి వెళ్లే విమానాలన్నీ ఈ రోజు నుండి భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నడుస్తున్నాయి. దాంతో ప్రస్తుతం ఉన్న VTZ ఎయిర్పోర్ట్ కోడ్తో భోగాపురం విమానాశ్రయం నుంచి నడుస్తాయని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ వేగంగా అభివృద్ది చెందుతున్న సాంకేతికత యుగంలో పట్టభద్రులవడం అనేది విద్యకు ముగింపు కాదని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిరంతరం మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇది ఒక పరివర్తన దశగా ఆయన అభివర్ణించారు. తమిళనాడులోని తిరువారూరులో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు CUTN 11వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా ఈరోజు హాజరై ప్రసంగించారు. 2014 నుండి దేశీయ విద్య మౌలిక సదుపాయాలలో గణనీయమైన మార్పు జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 16 IIITలు, 8 కేంద్ర విశ్వవిద్యాలయాలు, 8 IIMలు, 12 కొత్త ఎయిమ్స్ ఆసుపత్రుల ఏర్పాటు జరిగిందని ప్రత్యేకంగా పేర్కొన్నారు. సమాజంలో పేదరికం, అజ్ఞానాన్ని నిర్మూలించడానికి విద్య అత్యంత శక్తివంతమైన సాధనమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన 2 రోజుల ప్రభుత్వ రంగ బ్యాంకుల సదస్సును ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, కమిటీ తన సిఫార్సులను సమర్పించిన తరువాత భారతదేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం, బ్యాంకింగ్ రంగం పరస్పరం సహకరించుకుంటాయని పేర్కొన్నారు. భారతీయ బ్యాంకులు ప్రస్తుతం బలమైన స్థితిలో ఉన్నాయని, మొండు బకాయిలు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఫించన్ విధానాలను సరళీకరిస్తోందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, ఫించన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ చెప్పారు. జాతీయ

0: అనుభవ్ అవార్డులను 15 మందికి న్యూఢిల్లీలో ఆయన ఈరోజు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెన్షన్ ఫారాల నుండి అనవసరమైన నిబంధనలను తొలగించి సరళమైన ప్రక్రియలను ప్రవేశపెట్టినట్లుగా తెలిపారు. అదేవిధంగా కుటుంబ పెన్షన్ నిబంధనలను కూడా బలోపేతం చేశామని జితేందర్ సింగ్ వెల్లడించారు. శ్రీలంకలోని గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో 3వ రోజు ఆట ముగిసే సమయానికి భారత తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంకను 284 పరుగులకే కట్టడి చేసి 178 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. భారత బౌలర్లు మానవ్ సుతార్ 4 వికెట్లు తీయగా రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 350 వికెట్లు 4000 పరుగుల మైలురాయిని చేరుకున్న వారిలో 4వ ఆటగాడిగా జడేజా నిలిచారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 462 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో భాగంగా న్యూఢిల్లీలో ఈ రోజు నుంచి జరుగుతున్న మహిళల సింగిల్స్ ఈవెంట్ లో భారత టాప్ షట్లర్ పీవీ సింధు 2వ రౌండ్లోకి ప్రవేశించారు. మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన సింధు ఐర్లాండ్కు చెందిన సోఫియా నోబెల్ పై 21-7, 21-11 తేడాతో ఘన విజయం సాధించారు. మహిళల డబుల్స్ విభాగంలో భారత్కు చెందిన త్రిసా జాలి గాయత్రి గోపీచంద్ జోడి 2వ రౌండ్కు అర్హత సాధించింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. అదేవిధంగా రేపటి వరకు హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలియజేస్తూ,
1: heavy to very heavy rainfall during next 2 days, particularly over GWB, Nagatik, West Bengal, Jharkhand, Odisha and Chhattisgarh, with possibility of isolated extremely heavy falls over particularly GWB, Jharkhand and Odisha during next 24 hours. In Chhattisgarh, if you talk of the alert, particularly districts Paschim Medinpur, Jhargram, Bankura, these districts likely to get isolated extremely heavy falls, so red alert has been issued.
0: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 78,009 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 281 పాయింట్ల నష్టంతో 77,728 వద్ద ముగిసింది. నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 24,287 వద్ద స్థిరపడింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.61 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 89.54 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం అవున్స్ 4,394 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఉగ్రవాదం పట్ల భారత్ కఠిన వైఖరి ప్రదర్శిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పరీక్షల నిర్వహణ విధానంలో సమగ్రమైన పటిష్టమైన చర్యలను చేపట్టాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి NTA ఉన్నతాధికారులను ఆదేశించారు. భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రపంచంతో అనుసంధానానికి అవకాశాలు ఏర్పడ్డాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: పూనా సే ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ హైవే బనా రహా హూం షిరూర్ కే ఆగే ఔర్ మేరా సప్నా.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ వి హరిబాబు మరియు బృందం వారిచే నాదస్వర కచేరి, నాదస్వర సహకారం శ్రీ కె మునికుమార్, ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఆర్ కృష్ణారావు. ముందుగా తెరతీయగ రాధా గౌళిపంతురాగం ఆదితాళం త్యాగరాజస్వామివారి రచన.

తరువాత భజరీ మానస కర్ణాటక దేవగాంధారి రాగం ఆదితాళం మైసూర్ వాసుదేవాచార్య కృతి.

ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ వి హరిబాబు బృందం వారిచే నాదస్వర కచేరీ వింటున్నారు. నాదస్వర సహకారం శ్రీ కె మునికుమార్, ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఆర్ కృష్ణారావు. చివరిగా వినబోతున్న కీర్తన తెలిస్తే మోక్షము, రేవతిరాగం, తిస్ర ఏకతాళం అన్నమాచార్య కీర్తన.